0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఇందులో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు తప్పటడుగు వేసినట్లుగా చూస్తాం. షెకెము మనుషులు గిద్యోను యొక్క ఉపపత్ని కుమారుడైన అబీమెలెకును రాజుగా ఎన్నుకున్నారు. తమకు రాజుగా ఎవరు ఉండాలి అనే విషయమై వారు దేవుని యొద్ద విచారణ చేయలేదు. దేవుని చిత్తానికి మన జీవితంలో ప్రాధాన్యత లేకపోతే ఏమి జరుగుతుందో షెకెము వారి జీవితం నుండి మనము నేర్చుకోగలం. అతని కుమారుడైన అబీమెలెకు దేవుని చిత్తాన్ని గ్రహించక రాజ్యాధికారాన్ని ఆశించాడు. అబీమెలెకు షెకెము వారిని 3 సంవత్సరాలు పాలించాడు. ఆ మీదట గిద్యోనుకు చేసిన ఘోరానికి ప్రతిఫలం అనుభవించాడు. రాతిని పొడిలించువాని మీదకి రాయి పొడిలించబడుతుంది. యాయీరు 22 సంవత్సరాలు పరిపాలించాడు. వారు వినయపూర్వకమైన వారు, చురుకైన వారు, దేవునికి ఉపయోగకరమైన వారు, ఆయనచే నియమించబడిన పాలకులు. యాయీరు తర్వాత ఇస్రాయేలీలు దేవునిపై తిరుగుబాటు చేయగా దేవుడు వారిని ఫిలిస్తీలకు, అమోనీయుల చేతికి అప్పగించాడు. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం న్యాయాధిపతుల గ్రంథం 9-10 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాము. 9వ అధ్యాయంలో ఇస్రాయేలీయులు తప్పటడుగు వేయటం ఇది 5వ సారి. గిద్యోను కుమారుడు అబీమెలెకు, అతడు ఈసారి యుద్ధానికి కారకుడయ్యాడు. అబీమెలెకు గిద్యోను యొక్క ఉపపత్నికి పుట్టినవాడు. అబీమెలెకుకు అధికార వ్యామోహం ఎక్కువ. అతని సోదరులు అతన్ని ద్వేషించారు. వీరందరూ 70 మంది. అబీమెలెకు అధికార కాంక్ష పట్టపగ్గాలు లేకుండా చెలరేగింది. తన అధికారానికి అడ్డం వస్తున్నారని చెప్పి ఇతడు తన సోదరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. తాను నాశనమైపోయాడు. దేవునికి లోబడిన వ్యక్తులు ఘన విజయం సాధించగలరు, కాని అబీమెలెకు దేవునికి లోబడలేదు. రాజకీయ సంక్షోభానికి తానే కారకుడయ్యాడు. ఇప్పుడు వివరాలు. షెకెములో ఉన్న తన సహోదరులతో అబీమెలెకన్నాడు, మీరంతా షెకెము యజమానులను అడిగి వారి అభిప్రాయం తెలుసుకోండి. 70 మంది సోదరులు మిమ్ములను ఏలటం మంచిదా, లేక అబీమెలెకు ఒక్కడూ మిమ్మలను ఏలటం మంచిదా? అందరూ అబీమెలెకే కావాలన్నారు. తన పక్షాన ప్రచారం చేయడానికి అల్లరి జనాన్ని కూలికి పెట్టుకున్నాడు. ఆ తరువాత అబీమెలెకు ఒఫ్రాలో తన సహోదరులందరినీ, 70 మందిని రాతి మీద చంపాడు. యోతాము అనేవాడు గిద్యోను చిన్న కుమారుడు. వాడు మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు. అబీమెలెకు క్రూరుడు, పశుప్రాయుడు, హత్యా రాజకీయాలలో ఆరితేరినవాడు. ఈ విధంగా అబీమెలెకు పరిపాలకుడయ్యాడు. ప్రజలెంతో పరిపాలకుడు అంతే. అతడు చేసిన దుష్కార్యాలకు దేవుడు అతణ్ణి శిక్షించకుండా వదల్లేదు. అతణ్ణి కావాలని నెత్తికి ఎక్కించుకున్నందుకు షెకెము ప్రజలను కూడా దేవుడు శిక్షించాడు. ప్రజలలో అబీమెలెకుకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. యోతాము గిద్యోను చిన్న కొడుకు. అతడు గెరిజీము పర్వతం మీదికి ఎక్కి బిగ్గరగా అన్నాడు, షెకెము యజమానులారా, నేను చెప్పే ఉపమానం వినండి. అడవిలోని చెట్లన్నీ ఆలివ్ చెట్టును తమకు రాజుగా ఉండమని అడిగాయి. ప్రజలకు నేను మంచి తైలం సరఫరా చేస్తాను. ఈ సేవను మాని మీకు నేను రాజునవ్వడం నాకు ఇష్టం లేదు. అప్పుడు అవి అంజూరపు చెట్టును తమకు రాజుగా ఉండమని అడిగాయి. నేను రాను, నేను నా మంచి ఫలాలను ప్రజలకు పంచిపెట్టాలి అన్నది అంజూరపు చెట్టు. అలాగే ద్రాక్షవల్లిని అడిగితే, నేను దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే ద్రాక్షరసమివ్వడం మాని రాజునవ్వడానికి రాను పోండి. చివరికి అడవిలోని చెట్లన్నీ కలిసి ముండ్ల పొదను ఆహ్వానించాయి. ముండ్ల పొద అన్నది, రండి నా నీడను ఆశ్రయించండి, లేకపోతే అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది. నా తండ్రి పనికత్తె కుమారుడు అబీమెలెకు, నా తండ్రి మీకు చేసిన ఉపకారానికి ఇదా మీరిచ్చే ప్రతిఫలం. అభిమెలకు ముండ్లపొదలాంటి వాడు, అతని అగ్ని మిమ్మల్నందరినీ చివరికి అతణ్ణి కూడా దహించేస్తుంది. అంతటా యోతాము పారిపోయి బేయేరు అనే చోట కాపురమున్నాడు. యోతాము ఉపమానం ఎంతో అర్థవంతమైనది. ఈ ఉపమానంలోని చెట్లు గిద్యోను 70 మంది కుమారులు, ముండ్ల పొద అభిమెలకు. మీరు ఎన్నుకునే చెట్లు మంచివైతే ఫలాలు కూడా మంచివే. ముండ్ల పొద పరిపాలిస్తే అది అందరినీ దహించి వేస్తుంది. యోతాము ఉపమానం అక్షరాలా నెరవేరింది. అభిమెలకు శకమును దగ్ధం చేశాడు. చివరికి తాను తలపగిలి చచ్చాడు. అభిమెలకు 3 సంవత్సరాలు పరిపాలించాడు. దురాత్మ ప్రభావం చేత అభిమెలకు మోసపోయాడు. షెకెమీయులు దారిదోపిడీలు చేశారు. దేవతాలయంలో తిని తాగి అభిమెలకును దూషించసాగారు. గాలు అనేవాడు అభిమెలకుతో యుద్ధానికి తలపడ్డాడు. అభిమెలకు గాలును తరిమేశాడు. 45వ వచనం. అభిమెలకు అరోమా పట్టణాన్ని నాశనం చేసి ఉప్పు చల్లాడు. అతను సల్మోను కొండ ఎక్కి గొడ్డలి చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి భుజం మీద వేసుకుని తనతో ఉన్నవారు అలాగే చెయ్యాలని శాసించాడు. కోట చుట్టూ ఆ కొమ్మలను వేసి కోటను అగ్నితో కాల్చివేశాడు. షెకెము గోపుర యజమానులు 1,000 మంది చచ్చారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? అభిమెలకు షెకెము రాజు. ఈ షెకెములో పూర్వం అబ్రహాము ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే షెకెము యువరాజు యాకోబు కుమార్తెను మానభంగం చేశాడు. యోసేపు ఎముకలు షెకెములో పాతిపెట్టబడ్డాయి. ఈ షెకెములోనే యెహోషువా ప్రసంగం చేసినప్పుడు ప్రజలు దేవునితో నిబంధన చేసుకున్నారు. ఇశ్రాయేలుకు దేవుడే రాజు. అభిమెలకు దేవుని స్థానాన్ని దురాక్రమణ చేశాడు. తన సహోదరులను హతమార్చాడు. పదవీకాంక్ష అభిమెలకును తినేసింది. దైవకేంద్రితమైన అధికారం నిలుస్తుంది, స్వార్థకేంద్రితమైన అధికారం కుప్పకూలిపోతుంది. మత వ్యాపారం చేసేవారు భక్తులు కారు, వారు సమాజ వ్యతిరేక శక్తులు. యోతాము చెప్పిన ఉపమానం సారాంశమిదే. సత్ప్రవర్తన లేని దౌర్భాగ్యుణ్ణి, సౌశీల్యము లేని వంచకుణ్ణి అధికారపీఠమెక్కించకండి. అభిమెలకు ఒక న్యాయాధిపతిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించినవాడు కాడు. దేవుడు వెంటనే ఎందుకు చర్య తీసుకోలేదు అంటారా? పాపి పశ్చాత్తప్తుడవడానికి దేవుడు అవకాశమిస్తాడు. దేవుని దీర్ఘశాంతం పాపిని పశ్చాత్తాపానికి నడిపించాలని ఆయన ఉద్దేశ్యం. దేవుడు అభిమెలకుకు 3 సంవత్సరాల వ్యవధి ఇచ్చాడు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 50-57వ వచనం వరకు. ఆ తరువాత అభిమెలకు తేబేసు గోపురానికి వెళ్ళాడు. ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉంది. జనమంతా గోపురం మీదికి ఎక్కారు. ఆ గోపురాన్ని దగ్ధం చెయ్యాలని చూచాడు. అతడు గోపుర ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అభిమెలకు తలమీద తిరగటి రాతిని పడేసింది. అతని తల పగిలింది. ఆడదాని చేతిలో చావడం అతనికి అవమానమనిపించింది. ఒక బంటును పిలిచి నన్ను కత్తితో పొడువు అని అడిగి పొడిపించుకొని అభిమెలకు చచ్చాడు. యోతాము శాపం వారి మీదికి వచ్చింది. గిద్యోను యొక్క ఉంపుడు కత్తె కొడుకు అభిమెలకు. ఇతని కథ విషాదాంతం. మొదట గిద్యోను బయలుదేవతారాధికుడే, కాని సత్యదేవుణ్ణి ఎరిగినవాడై అతడు గొప్ప కార్యాలు చేయగలిగాడు. కాని అతని కుమారుడు అన్యులు కూడా చేయ సాహసించని అసభ్య కార్యాలు చేశాడు. కీర్తనలు 68:14. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసింది. అభిమెలకు ముండ్లకంపలాంటివాడు. ముండ్లకంప అడవినంతా తగలబెట్టింది. తాను మండి మశాన్నమైపోయింది. దేవుడు చేయనిదే తమను తామే నాయకులుగా చేసుకున్న వారికి శ్రమ. శ్రోతలు, మనమిప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చాము. ఈ అధ్యాయంలో 1వ వచనాలలో 2 న్యాయాధిపతుల వృత్తాంతం చెప్పబడింది. అబీమెలకు తరువాత తోల న్యాయాధిపతి అయ్యాడు. అతడు షామీరు అనే చోట నివసించాడు. 23 సంవత్సరాలు తోల పరిపాలించాడు. అతని తరువాత యాయీరు న్యాయాధిపతి అయ్యాడు. ఇతడు 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలించాడు. అతనికి 30 మంది కుమారులు. వారికి 30 ఊళ్ళున్నాయి. 30 గాడిద పిల్లలనెక్కి తిరిగేవారు. వాటిని యాయీరు గ్రామాలు అని వ్యవహరిస్తారు. యాయీరు గాని అతని 30 మంది కుమారులు గాని ఏమి చేసినట్లు? యాయీరు కొడుకులు గాడిద పిల్లల మీద స్వారీ చేస్తూ సరదాగా తిరిగారు. అంతకు మించి వారు చేసిందేమీ లేదు. వీరి తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి విగ్రహారాధనలో పడిపోయారు. ఎప్పటికాలిట్టిట్టే. దేవుడు వారిపై కోపగించి ఫిలిస్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించాడు. 18 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు శత్రువుల చేతిలో ఎంతో చితికిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు వారు దేవునికి మొర్రపెట్టి క్షమాభిక్షను కోరారు. దేవుడు న్యాయశీలి, నీతిగల దేవుడు. ఆయన పాపాన్ని శిక్షించి తీరతాడు. కష్టాలు వచ్చినప్పుడు సణగవద్దు. కష్టాల మధ్య దేవుని సందేశమేదో అది వినాలి.

9వ వచనం, అమ్మోనీయులు యూదా బెన్యమీను ఎఫ్రామీయులతో యుద్ధం చేయడానికి యొర్దానును దాటి వచ్చారు. అప్పుడు గాని ఇశ్రాయేలీయులకు తెలివి రాలేదు, దేవునికి ఆక్రందన చేశారు. నేను మిమ్మును కాపాడను, దేవతలు ఏం చేయగలవో మీరే చూసుకోండి అన్నాడు దేవుడు. కాని ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపం చెందిన వారై దేవుణ్ణి వేడుకున్నారు. వారు అన్యదేవతలను తొలగించారు. దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాడు. ఇశ్రాయేలీయులకు ఇదే అలవాటైపోయింది. దేవుడు వీరికి ఆపదముక్కుల దేవుడైపోయాడు. ఆపద రాకముందే దేవుని యందు విశ్వాసముంచితే ఎంత బాగుండేది. ప్రియశ్రోతలు, దేవుడు మన యొక్క ప్రతి సమస్యను పరిష్కరించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మరిచిపోతూ వచ్చారు. అయినా దేవుడు తన ప్రజలను విడువడు, ఎడబాయడు. తన ప్రజలు పశ్చాత్తప్తులైనప్పుడు దేవుడు వారిని క్షమించాడు. శ్రోతలు, మన అనుదిన జీవితంలో దేవుణ్ణి కేంద్రంలో ఉంచాలి. పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు తండ్రికి ఎంతో మనస్తాపం కలుగుతుంది. యేసు ప్రభువు లోకానికి వెలుగుగా వచ్చాడు. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు ప్రభువు. యేసు చెప్పిన మాటే తీర్పు తీరుస్తుంది. శ్రోతలారా, దేవునికి సన్నిహితులై ఉండండి. తీరా తీర్పు వచ్చాక ఏడవటం కాదు, ముందుగానే ప్రభువు దగ్గరికి రావాలి. న్యాయాధిపతులు 10:17 వచనాలు, అమ్మోనీయులు గిలాదులో దిగారు, ఇశ్రాయేలీయులు మిస్పాలో దిగారు. గిలాదు పెద్దలు అనుకున్నారు, అమ్మోనీయులతో యుద్ధం చేయగల సమర్థుడే మాకందరికీ ప్రధాని అవుతాడు. శ్రోతలు వింటున్నారా, అమ్మోనీయ జాతి న్యాయాధిపతుల కాలంలో ఎంతో ఉచ్చదశలో ఉంది. అమ్మోను ఎవరు? లోతు కుమార్తె వ్యభిచరించినప్పుడు పుట్టిన కొడుకు. మోయాబు కూడా అలా పుట్టినవాడే. మోయాబు, అమ్మోను జాతులు జంటగా ఉంటాయి. వీరిని జయించడం ఎంతో కష్టసాధ్యం. 10వ అధ్యాయంలో మనకు పరిచయమైన న్యాయాధిపతులు చేసిందేమీ లేదు, సాధించింది ఏమీ లేదు. యాయీరు 8వ న్యాయాధిపతి. ఇతనికి 30 మంది కొడుకులైతే వీరికి తండ్రి తలా ఒక గాడిదను కొనిపెట్టాడు. యాయీరు వృత్తాంతం మనకు ఏమి నేర్పుతున్నది? తన గమ్యమేదో తెలియని మనిషికి ఎంత ఐశ్వర్యమున్నా దానివలన ఎవరికీ ప్రయోజనముండదు. కొందరు బలహీనులున్నారు, వారికి ఉన్న బలమంతా వారి అధికారమే. ఆ అధికారం కాస్తా పోయినప్పుడు వారి గతి చూడండి. వారినెవ్వరూ లెక్క చెయ్యరు. ఆ రోజుల్లో రాజులు గాడిదల మీద ఊరేగేవారు. గుర్రాలు కూడా ఉండేవి. గాడిద సమాధానానికి గుర్తు, గుర్రం యుద్ధానికి సంకేతం. గుర్రాలను ఈజిప్టు నుండి దిగుమతి చేసుకునేవారు. యాయీరు తన కుమారులకు తలా ఒక గాడిదను కొనియిచ్చాడు. ధనవంతులు మాత్రమే వాటిని కొనగలరు. న్యాయాధిపతి కుమారులకు అది హోదా. మీకు జ్ఞాపకముందా, ఒకసారి యెరూషలేముకు యేసుక్రీస్తు స్వారీ చేస్తూ వచ్చాడు. గాడిద మీద ఎక్కి వచ్చాడు. గాడిద రాజులెక్కే వాహనం. ఆయన రాజుగనకే గాడిదెక్కి వచ్చాడు. ఆయన సాత్వికుడు. ఆయనను చూచి ప్రజలు హోసన్నా నినాదాలు చేశారు. యాయీరు న్యాయాధిపతి, ఎంతో ధనికుడు. కొడుకులకు గాడిదలను కొనియిచ్చాడు. కొడుకులు అడిగిందల్లా ఇచ్చి వారిని చెడగొట్టాడు. ఆ 30 మందిలో ఒక్కడైనా ప్రయోజకుడు లేడు. సరదాగా గిలాదులో అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతకు మించి వారు ఇంకా ఏమీ చెయ్యలేరు. యేసు ప్రభువు ఎక్కబట్టి ఆ గాడిదకు గుర్తింపు వచ్చింది. ప్రశస్త వస్త్రాలు పరిచారు. దానిమీద గాడిద నడిచింది. అయితే యాయీరు కొడుకులు అప్రయోజకులు. వారెక్కిన గాడిదలకు విలువేముంది? అదేమన్నా ఊరేగింపా? ఎవరైనా వారికి జయజేలు చెప్పారా? యాయీరు కొడుకుల గాడిదలను చూచి సైతాను చాలా మెచ్చుకొని ఉంటాడు. ప్రజలకు అది చూడడానికి వినోదంగా ఉంది. యాయీరు న్యాయాధిపతి అయి ఉండి కొడుకులతో, వారి గాడిదలతో కాలక్షేపం చేస్తున్నాడు. చివరికి వారు గాడిదల్లాంటి కొడుకులయ్యారు. నోవహు దినాలలో
ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, పిల్లల్నిస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, అంతే. దేవునికి ఘనత లేదు, మహిమ లేదు. సొలొమోను ఏమి చేశాడు? విదేశాలకు ఓడలను పంపి కోతులను నెమళ్లను దిగుమతి చేసుకున్నాడు. తాను రాజై ఉండి ఇదే నా చేయాల్సింది. ఇదెలాంటి కాలక్షేపం?

0: చస్తే చావైతే లాభము, బ్రతికితే ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. యాయీరుకు గొప్ప ఆస్తి ఉంది, అతనిలో ఆత్మసంబంధమైన శక్తి శూన్యం. అతడు బతికాడు, చనిపోయాడు. అతడు సాధించింది ఏదీ లేదు. ఫిలిస్తీ అమ్మోనీయ రాజ్యాలకు ఇస్రాయేలీయులు 18 సంవత్సరాలు పూర్తిగా లొంగిపోయారు. పరాయి దేశాలకు బానిసలయ్యారు. అమ్మోనీయులు వీరిని బాగా అణగొట్టారు. విగ్రహారాధనను బట్టి అనేక శాపాలు వీరి మీదికి వచ్చాయి. 17:9 అంటోంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగిన వారెవరు? ఈ హృదయ వ్యాధిని ఏ మానవుడు గ్రహించజాలడు? యేసు ప్రభువు పరమవైద్యుడు, ఆయన వద్దకు వస్తేనే కాని ఈ హృదయ రోగము నయం కాదు. దేవుడు ఇశ్రాయేలును తన సాధనముగా ఏర్పరచుకున్నాడు. ఆ సాధనం చెడిపోతే దాన్ని అవతల పెట్టివేసే హక్కు అధికారము ఆయనకుంది. దేవుడు మనమీద ఆధారపడి ఉన్నాడని భ్రమపడవద్దు. మనమే ఆయన మీద ఆధారపడవలసిన వారము. తిరిగి ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చారు. దేవుని తట్టు మరిలారు. దేవుడు వారిని క్షమించాడు. ఈ అధ్యాయం చివరలో ఇదే సత్యం ప్రకటించబడింది. ఇశ్రాయేలీయులకు నాయకుడు లేడు. అది గొప్ప సంక్లిష్ట పరిస్థితి. దేవుడు ఏ నాయకుణ్ణి పంపుతాడో వారికి తెలియదు. దేవుని నడుపుదల కోసం కనిపెట్టుకుని ఉన్నారు. గిలాదు నివాసులందరికీ ఒక ప్రధాని కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రజల అధోగతిని చూచి ఎంతో దుఃఖించాడు, సహించలేకపోయాడు. సోదరీ సోదరులారా, ఈరోజున పరిశుద్ధాత్మ విశ్వాసుల్లో నివాసమున్నాడు. ఆయనను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దేవుని బిడ్డలు పాపం చేయకూడదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఈయనకు వ్యతిరేకంగా విశ్వాసులు మాత్రమే పాపం చేయడం జరుగుతుంది. మత్తయి సువార్త 12:31-32 మనుష్యులు చేసే పాపములు దూషణ వారికి క్షమించబడతాయి, కాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మ కార్యములను తృణీకరించకూడదు. హెబ్రీ పత్రిక 10:29 హెచ్చరిక, దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడడానికి సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడతాడని మీకు తోస్తున్నది. పరిశుద్ధాత్మను కాదని పాపి తన నిజస్థితిని గ్రహించనేరడు. పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. విశ్వాసి యొక్క నూతన జన్మ పరిశుద్ధాత్మ క్రియే. పరిశుద్ధాత్మను వ్యతిరేకించటం ఘోరమైన నేరం. న్యాయాధిపతులు 10:16, దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ సంగతేమిటి? నీవు యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎరుగుదువా? ఆయనను అంగీకరించావా? తీర్మానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నిన్ను నడిపించునుగాక. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోనుకు ఎంతమంది కుమారులు? గిద్యోనుకు ఎంతమంది కుమారులు? 1, 7, 2, 70, 3, 10. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇందులో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు తప్పటడుగు వేసినట్లుగా చూశాం. షెకెము మనుషులు క్రూరుడైన అభిమేలెకును రాజుగా ఎన్నుకున్నారు. తమకు రాజుగా ఎవరు ఉండాలి అనే విషయమై వారు దేవుని వద్ద ఎంతమాత్రమూ విచారణ చేయలేదు. దేవుని చిత్తానికి మన జీవితంలో ప్రాధాన్యత లేకపోతే ఏమి జరుగుతుందో షెకెము వారి జీవితం నుండి కొన్ని పాఠాలను మనము

0: నేర్చుకుందాం. అబిమెలకు దేవుని చిత్తాన్ని గ్రహించక రాజ్యాధికారాన్ని ఆశించాడు. దేవుని కేంద్రితమైన అధికారం ఎప్పటికీ నిలుస్తుంది. యాయిరు తర్వాత ఇస్రాయిలీలు దేవునిపై తిరుగుబాటు చేయగా దేవుడు వారిని ఫిలిస్తీలు అమోనీల చేతికి అప్పగించాడు. తమకు శ్రమ కలిగినప్పుడు, వారు ప్రభువుకు మొరపెట్టి తమ పాపాలు ఒప్పుకున్నప్పుడు వారికి నిరీక్షణ కలిగింది. మనము దేవుని న్యాయానికి లోబడాలి, ఆయన కృపను కోరుకోవాలి, రక్షించమని వేడుకోవాలి. తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగించినప్పుడు ఆయన ఆత్మ వారికి కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయింది. దేవుని సహాయం ద్వారానే మనము చీకటి శక్తుల నుండి విముక్తి పొందగలం, పాపానికి దూరం కాగలం. అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి పస్కా పండుగ ఆచారాన్ని గురించి, ఎరికో పతనాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలులకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. ప్రభువు ఇలా ఆజ్ఞాపించడానికి గల కారణం అక్కడ ఉన్నవారిలో అందరికీ సున్నతి చేయబడి ఉండలేదు. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న అనుభవాన్ని గురించి చూస్తాం. ఇక 6వ అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి ఉంటుంది. ఇశ్రాయేలీలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన ఎరికో ప్రజలు ఎరికో కోట గోడలు మూసివేశారు. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7 యాజకులు పొట్టేలు కొమ్ముల భాకాలను మందసం ఎదుట మోయాలని సూచించబడింది. 7వ రోజు యాజకులు తమ కొమ్ములు ఊదుతూ పట్టణం చుట్టూ తిరిగారు. అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు అతనికి చెప్పాడు. ఇక అక్కడ జరిగిన వృత్తాంతాన్ని నేటి పాఠంలో మనము శ్రద్ధగా తెలుసుకుందామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మనం యెహోషువా గ్రంథం 5-6 అధ్యాయాలు వినబోతున్నాము. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ జాతీయ సంస్కారమైన సున్నతిని ఆచరించారు. మన్నా సరఫరా ఆగిపోయింది. నాటి నుండి వారు అక్కడి భూమి పంటే తిన్నారు. యెహోవా దూత యెహోషువాకు కనిపించాడు. ఈ దర్శనం యెహోషువాకు సమయోచితమైన సహాయం. వివరాలు వినండి. కనానీయ రాజులు ఇశ్రాయేలు ప్రజల విజయమును గురించిన వార్తలు విన్నారు. వారి గుండెలు చెదిరిపోయాయి. అమోరీ రాజులు కూడా ఇశ్రాయేలు వారు యొర్దాను నదిని దాటిన వైనం విన్నారు. వారికి ధైర్యముడిగింది. అమోరీయులకు కనానీయులకు ఇది పిడుగులాంటి వార్త. అకస్మాత్తుగా ఇశ్రాయేలీయులు రావటంతో వారు భయంతో అట్టిట్టయిపోయారు. ఆ సమయంలో దేవుడు యెహోషువాకు ఆజ్ఞాపించాడు, రాతి కత్తులతో ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు. అలాగే యెహోషువా సున్నతిగిరి అనే చోట ఇశ్రాయేలీయులకు సున్నతి సంస్కారం జరిగించాడు. ఈజిప్టు నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ అరణ్యంలో చనిపోయారు. అరణ్య మార్గంలో పుట్టిన వారెవరూ అంతవరకు సున్నతి పొంది ఉండలేదు. 40 సంవత్సరాలు వారు సంచరించారు. అయితే మిగిలిన వారు, అనగా చనిపోయిన వారి కుమారులకు సున్నతి జరిగి ఉండలేదు. అందుచేత వారు తమ శిబిరాలలో అలాగే నిలిచిపోయారు. యెహోవా అన్నాడు, నేడు నేను ఈజిప్టు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను అని యెహోషువాతో అన్నాడు. అందుచేత ఆ చోటికి నేటి వరకు గిల్గాలు అనే పేరు వచ్చింది. అబ్రహామీయ నిబంధనకు సున్నతి గుర్తు. కనాను దేశం వీరికి వాగ్దత్త భూమి. ఈ కొత్త తరం సున్నతి సంస్కారాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని ఆజ్ఞ మేరకు యెహోషువా వారికి సున్నతి చేయించాడు. ఈ విధంగా ఈజిప్టు నింద వారి నుంచి దొర్లిపోయింది. గిల్గాలు అంటే గాలు గాలు, దొర్లిపోయింది దొర్లిపోయింది అని 2 సార్లు అన్నట్లు. యెహోషువా 5వ అధ్యాయం 10వ వచనం నుండి, ఆ నెల 14వ తేదీ సాయంకాలం ఎరికో మైదానంలో వారు పస్కాను ఆచరించారు. ఆ మర్నాడు వారు ఆదేశపు పంటనే తిన్నారు. ఆ రోజే వారు పొంగక వేయించిన భక్ష్యాలను తిన్నారు. అప్పుడే మన్నా ఆగిపోయింది. కనాను భూమి పంట తిన్నారు. అది వసంత ఋతువు, కడవరి వర్షాలు కురిసే సమయం. ఇశ్రాయేలీయులు అప్పుడే సున్నతి సంస్కారం పొందారు. వెంటనే పస్కా పండుగ జరుపుకున్నారు. వాగ్దత్త భూమి, అది నిబంధన భూమి. ఆ నిబంధన ఇదిగో ఇప్పుడే నెరవేరింది. శ్రోతలు వింటున్నారా? మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. గలతీపత్రిక 5:17 శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. పాత కొత్త స్వభావాల మధ్య పోరాటం ఉంది. సున్నతి సంస్కారం ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తోంది. మన్నా యేసుక్రీస్తుకు సంకేతం. యోహాను సువార్త 6:49-51 యేసు ప్రభు అన్నాడు, మీ పితరులు మన్నా తిన్నారు, అయినా చనిపోయారు. ఈ మన్నాను తినేవాడు చావడు. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. నేనే జీవాహారమును. ఈ ఆహారము మిమ్మలను బ్రతికిస్తుంది, జీవప్రదమైన ఆహారం. ఆధ్యాత్మిక మన్నా యేసుక్రీస్తే. యెహోషువ 5:13 ఒక గంభీరమైన దృశ్యం మనం చూస్తాము. ఎరికో ప్రాంతంలో యెహోషువ కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు ఎదట నిలిచి ఉన్నాడు. యెహోషువ అతణ్ణి ప్రశ్నించాడు, నీవు మా పక్షమున ఉన్నావా లేక మా విరోధుల పక్షాన ఉన్నావా? అతడన్నాడు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. వెంటనే యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కరించాడు. నా ఏలినవాడా, సెలవియ్యండి అన్నాడు. అతడన్నాడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయి. వెంటనే యెహోషువ చెప్పులు విడిచాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యెహోషువకు ఇది సేవార్థమైన పిలుపు. ఆ పిలుపునకు అతడు ప్రత్యేకించబడుతున్నాడు. మండుతున్న పొదవద్ద ఇలాగే దేవుడు మోషేను సేవార్థమైన పిలుపునకు ప్రత్యేకించాడు. యెహోషువ ఈ అనుభవంలో విరిగి నలిగిన హృదయం గలవాడయ్యాడు. కత్తి దూసి నిలిచిన ఆ వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. యెహోషువ, ఈ యుద్ధం నాది, నీవు నిమిత్తమాత్రుడవు అని చూపటానికి ఆయన కత్తి చేత పట్టుకుని కనిపించాడు. దేవునికి లోబడితేనే కాని యెహోషువ శత్రువును జయించలేడు. ఎరికోపై విజయం ఎలా కలిగింది? దేవునికి, యేసుక్రీస్తుకు, అనగా సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు లోబడినప్పుడే విజయం. అమోరీయులు, కనానీయులు అక్కడ ఉన్నారు. వారిని జయించాలి, ఓడించాలి. ఇశ్రాయేలు దేవుడు తన నిబంధనను వారికి జ్ఞాపకం చేశాడు. సున్నతి సంస్కారాన్ని వారు జరిగించారు. సున్నతి నిబంధన సంకేతం. అది అబ్రహామీయ నిబంధన. ఆదికాండం 17:13 సున్నతి నిబంధన దేవుడు తన ప్రజలపై వేసిన ఆమోద ముద్ర, ఆధ్యాత్మిక ముద్ర. గిల్గాలు ఎరికో పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటి నుండి గిల్గాలు వారికి కేంద్ర పట్టణమైంది. యెహోషువ సేవ కొరకై ప్రత్యేకించబడిన స్థలమది. మునుపు సౌలు రాజుకు అక్కడే పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు వీరు స్వతంత్ర జాతి. ప్రశాంతంగా వీరు పస్కాను ఆచరించారు. ఇప్పుడు ఇక్కడ మరణదూత లేడు, భయం లేదు. ఇప్పుడు మన్నాతో పనిలేదు. హాయిగా సేద్యం చేసుకుని వాగ్దత్త భూమి పంటనే తింటారు. విశ్వాసముండాలి, దానితో పాటు క్రియలు కూడా కావాలి కదా. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. అందరూ యేసుక్రీస్తుకు లోబడాల్సిందే. రూపాంతరపు కొండమీద దేవుని స్వరం ఏమన్నది? ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినాలి. యెహోషువ యేసుప్రభు ఎదుట సాగిలపడి మృక్కుతున్నాడు. యెహోషువకు కనిపించిన ఈ సేనాపతి అంతకుముందు ఇశ్రాయేలును ఈజిప్టు నుండి నడిపించినవాడే. యెహోషువ యేసును ఆరాధించాడు. ప్రియశ్రోత, నీవు ఈ యేసును వ్యక్తిగత రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? సరే, రండి, ఇప్పుడు మనం యెహోషువ గ్రంథం 6:16 వెడదాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు. వీరు యొర్దాను నది దాటి వచ్చారు. పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించారు. రాతికత్తులతో సున్నతి సంస్కారం జరిగించారు. కత్తి దేవుని వాక్యానికి సంకేతం. ఇది ఆత్మ ఖడ్గం. యెహోషువా సేనాపతి, అతని పైన యేసుక్రీస్తు సర్వసేనాపతి. ఇప్పుడు వారు యెరికోను ముట్టడించారు. రెండు పట్టణాలున్నాయి, యెరికో, హాయి. ఈ రెండిటినీ పట్టుకున్నారంటే వాగ్దత్త భూమి కేంద్రాన్ని జయించినట్లే. అక్కడ్నుంచి వారు దక్షిణానికి తరలి వెళ్తారు.

0: యెహోషువ 6వ అధ్యాయం వివరాలు. అప్పుడు ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూయబడి ఉంది. దేవుడన్నాడు, ఈ పట్టణాన్ని పూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. మీరు యుద్ధసన్నద్ధులై పట్టణాన్ని ఆవరించి దాని చుట్టూ తిరగాలి. 6 దినాలు అలా చేస్తూ రావాలి. 7 యాజకులు బూరలు పట్టుకొని ముందుగా నడవాలి. 7వ రోజున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుతూ ఉండగా ఆ యాజకులు బూరలు ఊదాలి. ఆగకుండా ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూ ఉండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వెయ్యాలి. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుతుంది. ఇదే మాటను యెహోషువ వారికి ఆజ్ఞాపించాడు. వారు బూరలు ఊదుతూ ఉండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచింది. యెహోషువ ఆజ్ఞాపించాడు, నేను చెప్పే వరకు మీరు కేకలు వెయ్యకూడదు. ఈ విధంగా యెహోవా మందసం ఆ పట్టణమును చుట్టుకొని 1 మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు శిబిరములో చొచ్చి రాత్రి అక్కడే గడిపారు. ఇశ్రాయేలీయులు ఎరికోను ముట్టడించారు. ఇది అకస్మాత్తుగా జరిగింది. ఇంత త్వరగా వీరు వచ్చి పడతారని స్థానిక ప్రజలు అనుకోలేదు. యుద్ధం మొదలైంది. ఇశ్రాయేలు సైన్యం వచ్చి పడింది. ఇశ్రాయేలీయుల పద్ధతి స్థానికులకు అర్థం కాలేదు. ఇదేమిటి, వీరు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు, ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, సైన్యం అసలే లేదు. యెహోషువ 6వ అధ్యాయం 12వ వచనం, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోశారు. 6 దినాలు వారు అలాగే చేశారు. ఎరికో పట్టణ సైన్యానికి ఇదంతా అయోమయంగా ఉంది. 7వ దినమున వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగారు. అప్పుడు యెహోషువ ఆజ్ఞాపించాడు, కేకలు వెయ్యండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణము, దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టింది గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బతుకుతారు. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు. శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. వారు ఆర్భాటంగా కేకలు పెట్టగా ప్రాకారం కూలింది. ఎరికో గోడలు కూలిపోయాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా, ఈ ఘన విజయం ఇశ్రాయేలీయుల విశ్వాసమే. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఈ చరిత్రాత్మక సంఘటనకు ఇది ఒక గొప్ప వ్యాఖ్యానం. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలాయి. ఎరికో లోకానికి సాదృశ్యం. యెహోషువ ఎలా జయించగలిగాడు? అతని విజయ రహస్యమేది? దేవుడే అతని పక్షాన యుద్ధం చేశాడు. ఇప్పుడు ఎరికో పట్టణం ఇశ్రాయేలు ప్రజలకు స్వాధీనమైంది. యెహోషువ 6వ అధ్యాయం 21వ వచనం. వారు పురుషులనేమి, స్త్రీలనేమి, పిన్నలను, పెద్దలను, అందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించారు. అయితే రాహాబును, ఆమె తల్లిదండ్రులను, సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తెచ్చారు. వారిని ఇశ్రాయేలు శిబిరము బయట ఉంచారు. వేగులవారి వాగ్దానాన్ని వారు ఈ విధంగా నెరవేర్చారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిరంలో ధనాగారంలో ఉంచారు. ప్రియ సోదరీ సోదరులారా, 1 రాజులు 16వ అధ్యాయంలో ఎరికో పట్టణం పునర్నిర్మించబడినట్లు చెప్పబడింది. అలా చేయకూడదు. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం, ఎవడు ఎరికో పట్టణాన్ని కట్టించపూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. వాడు దాని పునాది వేస్తే వాని జ్యేష్ఠపుత్రుడు చస్తాడు. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చస్తాడు. 1 రాజులు 16:34 హీయేలు అనేవాడు ఎరికో పట్టణం కట్టించాడు. దానికి పునాది వేసినందుకు అతని పెద్ద కొడుకు అబీరాము చనిపోయాడు. దాని తలుపులెత్తినప్పుడు అతని చిన్న కొడుకు సేరూబు చనిపోయాడు. దేవుని మాటకు తిరుగులేదు. ప్రియ శ్రోతలు వింటున్నారా, ఎరికో పట్టణం చాలా ప్రాచీనమైనది. యెహోషువా పుట్టకముందే ఎన్నో శతాబ్దాల కిందటే నిర్మించబడిన నగరమది. పురాతన నగరం. కోటగోడలు 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల మందం. కోట బురుజు నుండి చూస్తే ఎంతో దూరాన ఉన్న శత్రు సైన్యాలు కనిపిస్తాయి. ఎరికో పట్టణ సైన్యం చాలా పెద్దది. కనాను దేశంలో ఇశ్రాయేలీయులు ఎరికోను వశం చేసుకుని ఘన విజయం సాధించారు. యెహోవా యుద్ధశూరుడు. దేవుని మహిమ కనాను దేశమంతటా ప్రచురమైంది. యెహోవా ఎదుట స్థానిక దేవతలందరూ ఓడిపోయినట్లే, శత్రువు ఓడిపోయాడు అని యెహోషువా ముందుగానే చెప్పాడు. అది విశ్వాసమే. అదే అతని విజయం. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సైతాను ఓడిపోయిన శత్రువు. సైతానును మనము జయించలేమా? క్రీస్తు శక్తితో, ఆత్మబలంతో శోధనలను జయించగలం. సైతానును ఓడించగలం. యుద్ధాయుధాలు లేకుండానే ఇశ్రాయేలీయులు దిగ్విజయం సాధించారు. యెహోవాయే వారి పక్షాన పోరాడి గెలిచాడు. ఈ సందర్భంలో సైనికులను నడిపించింది యాజకులు. దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో యెహోషువా గెలిచాడు. ఈ యుద్ధం కేవలం ఆధ్యాత్మికం. దేవుని యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించగలవాడెవడు? ఆయన చెప్పింది చేసేవారికే విజయం. ఎరికోకు సంబంధించింది అంతా నాశనం చెయ్యాలి. దేవుడు ఎందుకు ఈ విధంగా శాసించాడు? దానికి కారణముంది. కనానీయులు పలు విధాల పాపాలకు పెట్టింది పేరు. ఎరికో వారి పాపాలకు కూడలి స్థానం. దాన్ని తొలగిస్తేనే కాని తన ప్రజలైన ఇశ్రాయేలుకు క్షేమముండదు. దేవుడు ఈ కొరుకుడు పుండును శస్త్రచికిత్స చేసి తొలగిస్తున్నాడు. అంతా సర్వనాశనమైన రాహాబు, ఆమె కుటుంబం క్షేమంగా ఉన్నారు. రాహాబుకు రక్షించే విశ్వాసము, జీవించే విశ్వాసము ఉంది. దేవునికి తన ప్రజలలో కావలసింది పరిశుద్ధత. స్వార్థాపేక్ష క్రైస్తవ విశ్వాసాన్ని పాడుచేస్తుంది, పరిశుద్ధతను కలుషితం చేస్తుంది. మన జీవితంలో కూడా ఏ వస్తువు కానీ, ఏ అనుభవం కానీ అపవిత్రతకు చిహ్నమై ఉంటే దాన్ని తొలగించాలి. కనపడకుండా దాన్ని చెరిపేసేయాలి. రాహాబు విశ్వాసం దేవుని విశ్వసనీయతపై ఆధారపడి ఉంది. దేవుడు ఆడిన మాట తప్పడు. ఎరికో పాత ఊరు. దాన్నెవరూ మరమ్మతు చెయ్యకూడదు. లూకాసువార్త 19వ అధ్యాయంలో ఎరికో పట్టణంలో జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు. అతణ్ణి యేసు రక్షించాడు. ఎరికో మార్గంలో దొంగలు కొట్టిన ఇశ్రాయేలీయుణ్ణి పరామర్శించి సమరయుడు మంచి సమరయుడని పేరుగాంచాడు. ఈ అధ్యాయంలో చివరి వచనం, యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. కనాను దేశమందున్న 11 జాతులలో అతని పేరు గొప్పగా ప్రచురమైంది. సోదరుడా, సోదరి, రక్షించబడాలని నీకున్న ఆశ కంటే నిన్ను రక్షించాలని దేవునికి ఎక్కువ ఆశ ఉంది. మరి నీవు రక్షించబడ్డావా లేదా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిల్గాలు అను పేరునకు అర్థం ఏమిటి? గిల్గాలు అను పేరుకు అర్థం ఏమిటి? 1 బోర్ల పడుట, 2 నిటారుగా నిలబడుట, 3 దొరలింపబడుట. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399999 5250.
2: ప్రియులారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి సంస్కారము, పస్కా పండుగ ఆచారాన్ని గురించి గమనించాం. ఇశ్రాయేలీలకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. సున్నతి అబ్రహాము నిబంధనకు గుర్తుగా ఉంటున్నది. ఐగుప్తు పాపపు నింద దొర్లిపోవడానికి ఈ నిబంధనను వారికి దేవుడు గుర్తు చేశాడు. ఐగుప్తు అనే మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. కాబట్టి మనకు ఆధ్యాత్మిక సున్నతి అనేది ఎంతో ముఖ్యమనేది మనము గ్రహించాలి. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న ఒక గంభీరమైన అనుభవం ద్వారా విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నట్టుగా గమనించాం. దేవునికి లోబడితేనే కానీ మనము శత్రువును జయించలేం. ఇక 6వ అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి విన్నాం. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు ఎరికో పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7వ రోజున యాజకులు బూరలు ఊదాలని, అప్పుడు అందరూ కేకలు వేయాలని, అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు చెప్పాడు. దేవుని సూచనలను అనుసరించడం, ప్రభు ఆజ్ఞను యెహోషువ పాటించడం చేశాడు. ఎరికో పట్టణం ఇశ్రాయేలీలకు అప్పగించబడింది. ఆ పట్టణంపై జరిగిన దాడిలో రాహాబను వేశ్య, ఆమె కుటుంబం మాత్రమే ప్రాణాలను దక్కించుకున్నారు. పట్టణాన్ని దోచుకోవద్దని యెహోషువ వారిని హెచ్చరించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, రాహాబు తన విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. నీవు నేను కూడా కేవలము యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడగలం. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

ఈరోజు క్రిస్మస్ వచ్చింది, ఎన్నెన్నో తెచ్చిపెట్టింది. కన్నీరు తుడిచి కలుషాలు బాపే బాలుడు జన్మించాడు. భువిలో ప్రజాళి, దివిలో దూతాళి, ఈ విశ్వమంతా గొంతెత్తి పాడిన ఆ మహిమాన్వితుడైన దేవునికి ఈ స్తుతి సరిపోదు. ఎందరో కవులు ఎన్నో గీతాలు రచించినా, మరెందరో గాయకులు గానం చేసినా ఆయన స్తుతించటానికి ఈ కళాలు ఈ గళాలు సరిపోవు. మనుజాళికి తాను అర్పణంగా చేసుకుని అభయమిచ్చి ఆదుకొని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల దీనుడై దివి నుండి భూమికి దిగివచ్చిన వేళ మనకు క్రిస్మస్ పండుగ.

0: లూకాసు వార్త మొదటి అధ్యాయంలో క్రిస్మస్ కేవలము చిన్నపిల్లలకో పెద్దలకో లేకపోతే ఆయా రకాల వర్గ ప్రజలకు మాత్రమే కాదు, ఇది యవనస్తులకి చాలా ప్రత్యేకమైన పండుగ అని చెప్పటానికి దేవుడు ఈ క్రిస్మస్లో ఇద్దరు యవనస్తులను కూడా ఎన్నుకున్నాడు. అందులో మీరందరూ ఈజీగా చెప్పేసే యవనస్తులు ఎవరు? మరియా, యోసేపు కదా. 30వ వచనాన్ని నేనే చదువుతున్నాను, గమనించండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొని చుండగా ఆ దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. గ్రేస్, కృప పొందిన యవనస్తులు. ఈ క్రిస్మస్ మనందరికీ తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే కృప పొందిన యవనస్తులుగా, కృప పొందిన యవనస్తుడిగా, కృప పొందిన యవనస్తురాలిగా మరి నువ్వు ఉండగలిగితే చాలు. దావీదు ఒక మాట అంటాడు, జీవము కంటే ఉత్తమమైంది నీ కృప అంటాడు. ఈరోజు మీరు న్యూస్ పేపర్లు చదువుతున్నా, యూట్యూబ్ తెరుస్తున్నా, న్యూస్ వింటున్నా, ఎక్కువగా డెత్ రేట్ ఎవరిది లభిస్తుందో తెలుసా? ఎక్కడి నుంచి వినబడుతుందో తెలుసా? ముసలోళ్ళు కాదు, యవనస్తులే. కృపలేని వారిగా మిగిలిపోతున్నారు, పుడుతున్నారు, బాల్యం ఏదో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. యవనంలోకి వచ్చేసరికి జీవితాన్ని అంతటినీ కూడా అపవాది చేతుల్లోకి అప్పగించి ఎంత దారుణంగా కుక్క చావ చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ క్రిస్మస్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసింది ఏంటంటే, నువ్వు పుట్టడం గొప్ప కాదు, పుట్టినరోజు నాడు కేకులు కట్ చేయించుకోవడం గొప్ప కాదు, దేవుని ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చుకొని కృప పొందిన వ్యక్తులుగా ఈ లోకాన్ని ముగించడమే అసలు సిసలైన జీవితం. ఈ ప్రపంచంలో ఎంతమంది యవనస్తులు కృప పొందిన వారిగా ఉన్నారు? ఇటీవల నేను కొన్ని సర్చ్ చేస్తూ ఉంటే కొంతమంది యవనస్తుల జీవితాలు చూస్తూ ఉంటే నిద్ర కూడా పట్టట్లేదు, అలా ముగిసిపోతున్న వారి జీవితాలు. హైదరాబాద్లో ఇటీవల ఒక యవనస్తుడు, చాలా దారుణమైన సంగతి, ప్రేమ మబ్బులో పడి ఇంటి ఎదురుగున్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నారు. ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 2-3 నెలలు అనుకుంటా బాగానే గడిపినట్లుగా అనిపించింది. బిక్కుబిక్కుమంటూ బ్రతికారు, ఇటు వాళ్ళకి అటు వాళ్ళకి దూరంగా బ్రతికారు. ఒకరోజు అమ్మాయి తరపు వాళ్ళు ఇంటికి వచ్చి ప్రేమగా మాట్లాడి, ఇంక అన్ని మర్చిపోదాం, ఏం కాదులే, మా ఇంటికి రా భోజనానికి అని ఇంటికి తీసుకెళ్తూ కారులో ఇద్దరిని ఎక్కించుకున్నారు. సడన్గా నిన్ను మరొక చోటకి వెళ్ళాలని చెప్పి అమ్మాయిని ఇంకో కారులో కూర్చోబెట్టి, అబ్బాయిని కూర్చోబెట్టి కారులోనే చంపేశారు. అబ్బాయిని కారులోనే చచ్చిపోయాడు. ఆ ఒక దారపు ఉండ తీసుకుని దారంతో చంపేశాడు. యవనస్సులు వాళ్ళ కండబలం చూసుకొని అండబలం చూసుకొని మేమెంత గొప్ప అనుకుంటారు. కొన్నిసార్లు నీ ప్రాణం పోవడానికి పెద్ద పెద్ద కత్తులు కటారులు అక్కర్లేదు, ఇంత దారపు ఉండ చాలు. అబ్బాయి చందానగర్ అనే ప్రాంతంలో చాలా పేరున్న వ్యక్తి అట, మంచి బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన సంఘటన లోకంలో మనం చూస్తున్నాం. ఏంటి, వారి యవనం అంతా రోడ్డు పాలైపోతుంది, వారి యవనం అంతా ఛిద్రం అయిపోతుంది ఇలాంటి భయంకరమైన దినాల్లో. నిన్న నేను హైదరాబాద్ బయలుదేరే ముందు, 2 రోజుల ముందు భయంకరమైన వార్త, మేము ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి ప్రాంతం అది, తెల్లవారుజామున 2 గంటలకి 5 యవనస్తులు ఒకే కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నారు, ఏమేమో కోర్సులు చేసుకుంటా ఉన్నారు. తల్లిదండ్రుల్ని ఏదో ఉద్ధరించేద్దాం, జీవితాలను ఏదో ఉద్ధరించేద్దామని హైదరాబాద్ అని సిటీలకు వస్తున్నారు. 5 కలిసి ఒక కారులో వెళ్తూ ఉంటే ఒక 2 సెకండ్లో దాటిపోతారు వాళ్ళ సిగ్నల్ని. 2 సెకండ్స్, ఆ 2 సెకండ్లో వాళ్ళు రెడ్ సిగ్నల్ పడినా సరే ఆ క్రాస్ చేసే ప్రయత్నంలో ఒక టిప్పర్ వచ్చి వాళ్ళని గుద్దేసరికి కారు మీద ఎక్కేసింది అంతే. అది మొత్తం పచ్చడి పచ్చడి అయిపోయారు. వాళ్ళు శవాలు తీసుకెళ్దామన్నాను కూడా లేదు. ఎన్ని, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, చెప్పలేనని భయంకరమైన వార్తలు. సూసైడ్స్, భయంకరమైన మర్డర్స్, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన రోగాలు, కృపలేని యవనము. అయితే ఇక్కడ ఈ క్రిస్మస్ ద్వారా ఒక యవనస్తురాలు, ఒక యవనుడు దేవుని కృపను పొందుకున్నారు. ఈ ప్రపంచం మాట చెప్తాను, తిట్టుకున్నా పర్లేదు. మీరు, నువ్వు ప్రపంచాన్ని ఏలేంత విద్యావంతురాలివి, విద్యావంతుడు అయినా అవ్వకపోయినా, డబ్బు సంపాదించిన ధనవంతుడు అయినా అవ్వకపోయినా, లోకానుసరమైన పేర్లు సంపాదించే గొప్ప సెలబ్రిటీలు అయినా అవ్వకపోయినా, మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్ అనిపించుకుని అందగత్తే అందగాడు అవ్వకపోయినా, దేవుని కృప పొందితే చాలు, నీ జీవితం అర్థవంతం అయిపోతుంది. హల్లెలూయా. ఆ అర్థవంతమైన బ్రతుకును యవ్వనస్తుడువైన నీకివ్వడానికే ఈ క్రిస్మస్, ఈ రాత్రి. విశ్లానికి టైం లేకో, మీ అందరికీ టైం లేకో కాదు. ఏదో యూత్ క్రిస్మస్ మా చర్చిలో కూడా జరుపుకుంటున్నాంలే అని అందరికీ చెప్పుకోవడానికి కాదు ఈ క్రిస్మస్. ఈరోజు ఒక క్వశ్చన్ వేసుకో, నేను దేవుని కృపను పొందిన యువతినేనా కాదా? మీరు చెప్పచ్చు, మిమ్మల్ని పిలిస్తే నాకు ఏంటక్క ఏం తక్కువ, నేను ఐఎమ్ ఇంటెలిజెంట్, చాలా బ్రిలియంట్, నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా, నాకెంత డబ్బు ఉందో తెలుసా, నాకెంత జ్ఞానం ఉందో తెలుసా, నేను ఇంత అని నువ్వు ఎన్ని చెప్పినా నేను అంటాను వేస్ట్. ఆయన కృప లేకపోతే, ఆయన కృప లేకపోతే నీకున్నదంతా వ్యర్థం అంతే. మరి కృప నీకు కావాలా? మరియా కృప ఎలా పొందుకుంది? నాకు ఈ స్టేట్మెంట్ ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, మరియా భయపడకు, నువ్వేం పొందుకున్నావు? కృప. ఎక్కడ దొరుకుద్ది కృప? మీ రాజమండ్రిలో ఏ హాస్పిటల్, ఏ మరి షాపింగ్ మాల్కి వెళ్ళి నాకు కృప కావాలి, కోటి రూపాయలు కృప కావాలి, ఎందుకంటే కోటి సంవత్సరాలు బతకాలి కాబట్టి నేను, లేకపోతే నాకు 100,000 రూపాయలు, నాకు ఇంత, నాకంత కృప కావాలంటే ఎవడిస్తాడు కృప? ఎవరి దగ్గర పొందుకోగలవు కృప? నువ్వు కృప, ఇందాక చెప్పాను ప్రాణం కన్నా విలువైంది కృప, జీవము కంటే ఉత్తమమైంది కృప. ఎట్లా కృప వస్తుందో మూడే మూడు విషయాలు చెప్తాను. నెంబర్ 1, 103వ కీర్తన 11వ వచనంలో దేవుడు కృప. మరియకి ఎందుకు కృప దొరికింది? ఈరోజు ఈ క్రిస్మస్ రోజున నువ్వు కూడా కృప పొందుకుని ఈ గేట్ దాటు, కృప పొందుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. ఈరోజు ఆన్లైన్లో ఈ కార్యక్రమం చూస్తున్న వారులారా, కృపను సంపాదించుకోండి. కృప కేవలము దేవుని నుండే వస్తుంది. ఆయన చెప్తున్నారు చూడండి, 103వ కీర్తన 11వ వచనంలో చదువుతారు ఎవరైనా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయము భక్తి కలిగిన వారి ఎడల ఆయన కృప ఉంటుంది. ఇంకేం మినహాయింపు లేదు. అక్క ఏమన్నా రికమెండేషన్ ద్వారా కృప పొందుకోనా? జాన్వేసిలో అన్న రికమెండేషన్ ఉపయోగిస్తాను అక్క, నేను అన్నకు చాలా క్లోజు, అన్న ద్వారా ఏమన్నా కృప వస్తుందా? లేకపోతే నాకు ట్రంప్ గారు మొన్న మరి అమెరికా ఎన్నికల్లో మరి పక్కకి వెళ్ళారు కదా, ఆయన చాలా గొప్ప ఆయన కదా, ఆయన కృప మన ద్వారా నాకు ఏమన్నా దొరుకుద్దా? మినహాయింపు లేదు. ఏముండాలి నీకు? ఆయన ఎందు ఏముండాలా? భయభక్తులు ఉండాలి. భయం ఉంటే సరిపోదు, భక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు. మీ అందరికీ ఈరోజు చాలా భక్తి ఉంది, చీకట అయినా ఉదయం అంతా మళ్ళీ ఆరాధనలో ఉన్నా, మళ్ళా యూత్ క్రిస్మస్ అనేసరికి చక్కగా వచ్చారు. ఆన్లైన్లో మీరు అందరూ చక్కగా భక్తితో చూస్తున్నారు, వెరీ గుడ్. భక్తి ఉండే సరిపోదు, ఏముండాలి? భయం ఉండాలి. ఉన్నాయా నీకు భయభక్తులు? ఉన్నాయా ప్రభు అంటే? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి. సామెతలు 9:10 యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. సామెతలు 10:26 యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువుకు కారణము, ధైర్యం పుట్టిస్తుంది. 37వ కీర్తన 34వ కీర్తనలో యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే వారి చుట్టూరు దేవుని దూతుంటారు. యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు కొదువై ఉండదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన ఎందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారికే కృప, భయభక్తులు కలిగి ఉండు. ఈ 2020వ సంవత్సరంలో సరైన భక్తిని కలిగలేవేమో. నన్ను ఎవరు అడిగేవారు లేరక్క, ఎవరు అడిగినా నాకు అనవసరం, నా ఇష్టం బ్రతుకుతానంటావా? నీకు కృప దొరకదు. డబ్బులు దొరుకుతాయేమో, ఆశ దొరుకుతుంది, అంతస్తు దొరుకుతాయేమో, కృప దొరకదు. కృప లేకపోతే ఎందుకు మనం బ్రతుకు వేస్ట్? ఈరోజు ఆ కృప నీకు కావాలంటే ఆయన సన్నిలో మోకళ్ళేసి ప్రభు నా భయభక్తులు నేర్పించు. ఒకనొక స్థితి ఉన్నదక్క, కొంతమంది భక్తి భయం బాగానే కలిగి ఉంటారు, కొంచెం అన్ని పెరిగేసరికి పక్కన పెడేస్తారు భయభక్తులు. పాస్టర్ గారు కనబడినా ప్రైజ్లాడు ఉండదు, పెద్దలకి వినయ విధేయతలు ఉండవు, గర్వం అహంకారం తిరుగుబాటు స్వభావం వస్తుంది. బైబిల్లో చాలా మంది భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. యోబు గురించి మంచి మాట ఉంది, 1వ 1వచనంలో ఊజదేశం ముందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు, యథార్థవర్తనుడు, సత్యవర్తనుడు. యెహోవా ఎందు ఏం కలిగిన వాడు? భయభక్తుడు. డబ్బు పెరిగినా తరిగినా భయభక్తులు వదిలిపెట్టలేదు. అలా ఉంటావా నువ్వు కూడా? 2021లో నువ్వు చాలా క్షేమాన్ని అనుభవిస్తావు. రాబోతున్న రోజుల్లో దేవుని కృపను అధికం చేస్తాడు. యెహోవా ఎందు భయభక్తులు గలవారేడలైన కృప అంత అధికంగా నేర్చుకోండి. ఏమన్నా బిడ్డలారా, మీ గర్వ మీ యొక్క చదువును బట్టి ధనాన్ని బట్టి గర్వించద్దు, దయచేసి. మీ ఎత్తును బట్టి, మీ రంగును బట్టి గర్వించొద్దు. పెద్దల ఏడల వినయ విధేయతలు కలిగి ఉండండి, దైవజనుల ఏడల వినయ విధేయతలు కలిగి ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి ఏడల భయభక్తులు కలిగి ఉండాలి? అబ్రహాం గురించి అంటాడు, ఇందు నిమిత్తం నువ్వు నాకు భయపడుతున్నావు అని అర్థమైంది. అబ్రహాం చిత్తం ప్రవ్వా, దుమ్మునయ్యా ధూళినయ్యా అని ఒప్పుకునేటోడు. భయభక్తులు కలిగి ఉంటారా? ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, పరిశుద్ధత కలిగి జీవించడం, యోసేపును దానియేలును ఇలాంటి యవనస్తులు ముందు పెట్టుకుని బ్రతకండి. ఎవరెవరో సినిమా యాక్టర్లు కాదు, మీ ముందు పెట్టుకుని బ్రతికేది. బైబిల్లో ఉన్న హీరో హీరోయిన్లు ఉన్నారు చాలా మంది, వాళ్ళని పెట్టుకోండి ముందు మోడల్గా. అప్పుడు మీకు భయభక్తి ఏంటో అర్థమైతే, లోకంలో ఉన్న ఫ్యాషన్లు లోకంలో ఉన్న విధానాలు కాదు, ఈ బైబిల్లో ఉన్న మోడల్ని ముందు పెట్టుకోండి, అప్పుడు మీకు భయభక్తులు వస్తాయి. పరిశుద్ధత కలిగి జీవించటం, నీతి కలిగి జీవించటం, వినయం కలిగి జీవించటం, ఇది దేవుడు కోరేది. తప్పకుండా దేవుని కృప మీకు లభిస్తుంది. రెండో మాట చూపిస్తాను, ఎవరికి కృప అంటే, మొదటి పేదరి పత్రిక 5వ అధ్యాయం 5వచనం, మొదటి పేదరి పత్రిక 5వ అధ్యాయం 5వచనం. ఎందుకు మరి కృప పొందుకుంది అని అంటే, చిన్నలారా మీరందరూ పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను, ఏ కారులను ఎదిరిస్తాడు ఆయన? ఏ కారైనా ఎదిరించగలడు కదా. దేవుని ముందు స్కోడా బెంజీ ఏం తేడా లేదు. దీనికన్నా ఇంకో వర్గం వాళ్ళు ఉన్నారు, అహంకారులు. ఎదిరించి ఎవరికి కృప? ఎవరికంటే దేవునికి కృప, మరి దీనులకు కృప. నువ్వు దీన మనసు నేర్చుకోవాలి, ఓకేనా? దీన మనసు కలిగి జీవించాలి. ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన వస్త్రాలు ఏంటి అని అంటే, డయానా గారి గురించి మనం వింటాం, మన వెసులన్న పాస్టర్ గారు ఎప్పుడు చక్కగా చెప్తా ఉంటారు. కొన్ని కోట్ల రూపాయల విలువైన వస్త్రం ధరించిందంట ఆమె వెడ్డింగ్ టైంలో. ఎందుకంటే వాళ్ళు రాజకుమార్తె కదా, ప్రిన్సెస్ కదా. కానీ ఆమె ఇప్పుడు భూమి మీద లేదు ఆవిడ, తెలుసా? ఎందుకో తెలుసా? పాపం దీన మనసు లేకనేమో, తగ్గింపు జీవితం లేనందువల్లనే. నేను మాట చెప్తాను, ఎన్ని వస్త్రాలను బీరువానిండా నీకున్నా దీన మనసు లేకపోతే వస్త్రాలు లేనట్టే, నువ్వు బీదదానివే. దీన మనసు అనే వస్త్రం నేర్చుకోండి పిల్లలారా, యవనస్తులారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా. దీన మనసుని ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో, ఎంత ఎదుగుతున్నా ఒదిగి ఉండడం నేర్చుకో. బైబిల్ చెప్తుంది, గర్విష్ఠులకు నేను విరోధిని అన్నాడు. దీన్ని బట్టి గర్వించొద్దు. మా పరిచర్యలో, సేవా పరిచర్యలో మేము చాలామందిని చూస్తూ ఉంటాను. మా చిన్నతనం నుంచి ఇంతవరకు దీనులుగా ఉన్నవారు ఈనాటికి దీవించబడుతూనే ఉన్నారు. కాస్తో కోస్తో దేవుడు ఏదో ఇచ్చేసరికి అలా నెత్తి పైకెత్తి జీవించిన వాళ్ళు ఇప్పుడు భూమి మీద కూడా లేరు, తెలుసా? దేని బట్టి గర్వించద్దే, ఎత్తును బట్టి, రంగును బట్టి, దేని బట్టి గర్వించద్దు. బైబిల్ చెప్తుంది దీనులను ఆయన ఏం చేస్తాడు? కృపతో నింపుతాడు. ఇందాక చెప్పాను, అబ్రహాము తను తాను ధూళితో దుమ్ముతో పోల్చుకున్నాడు. ఏం తక్కువ అబ్రహాంకి? 13:2 ఆదికాండలో అన్నాడు, దాస దాస జనాంగాన్ని విస్తారమైన వెండి బంగారు, మరి బంగారాన్ని కలిగి బహు ధనవంతుడు. మామూలు ధనవంతుడు కాదు. ఒకవేళ భూమి మీద ప్రస్తుతం అబ్రహాం గారు ఉంటే ఆయనే ప్రపంచ ధనికుల్లో నెంబర్1. అంత గొప్పవాడే ప్రభు దగ్గర దుమ్ముతో ధూళితో పోల్చుకుంటే నువ్వెంత నేనెంత? దేవుని మందిరంలో దీనత్వం కలిగి ఉన్నావా? తగ్గించుకుంటున్నావా? నేనా కుర్చీని జరపడమా? జరపండి అనడం కాదు, నేను జరుపుతాను. నేనా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా జరపడమా? నో, నువ్వు ఎంత చేసినా దేవునికి తక్కువ. ఆయనే దీనుడై పశువుల పాకలో పుడితే నువ్వెంత నేనెంత? నేర్చుకో. దీన మనసు ప్రభు ఇచ్చే, ప్రభు ఇచ్చండి రాదది. యు హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇదొక సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ని రోజు ఏం చేయాలి నేర్చుకుంటే వస్తుంది. దీన మనసు కూడా వచ్చేయంటే అదో వరం కాదు, వరంగా వచ్చేది అది. అదేంటది? నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రభుని అడిగితే నీకు దీనత్వం నేర్పిస్తాడు, తెలుసా? ప్రభు దగ్గర మోకాళ్ళేసి, ప్రభు నాకు దీనత్వం నేర్పియ్యా, తగ్గించుకోవడం నేర్పించేయా. తల్లిదండ్రుల దగ్గర, పెద్దల దగ్గర, అధ్యాపకుల దగ్గర, తోట, అసలు బైబిల్ ఏముంది తెలుసు? ఎదుటివారు ఎదుట, ఎదుటివారు అంటాడు చిన్నోడైనా పెద్దోళ్ళైనా ఏం కలిగి ఉండాలి? హంబుల్నెస్. మూడో మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు ఎవరికి కృపిస్తాడు అని అంటే, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరికీ. ఏంటమ్మా ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఏముంది? అందుకే ప్రార్థనలు పెట్టేది. విసులన్నీ ఏంట్రా బాబు, ముందు 40 రోజులు అన్నారు, తర్వాత 100 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 150 అన్నారు. ఇప్పుడు 150 కూడా అది ఇంకా ముగింపు ఏమో మనకు తెలియదు, మరి అది జరిగే కొద్దీ తెలియదు ఇక మనకి. ఎందుకో, ఎందుకమ్మా ఈ ప్రార్థనలు? కొంతమందికి ఇది వెర్రితనంగా అనిపించవచ్చు. ప్రార్థన చేసేవారికి ఏముంది? 1 కోటి రూపాయల లాటరీ టికెట్ కాదు, ఏంటి? కృప ఉంది. హల్లెలూయా. మేమంతా కృప మీదే బ్రతుకుతున్నాం, మీకు తెలుసా? మేమంతా ప్రార్థించేవారంతా ఈరోజు ప్రపంచంలో దేవుని కృపను అనుభవిస్తున్న వారంతా దేన్ని బట్టి తెలుసా? ప్రార్థనతో. ఈరోజు నువ్వు కూడా ప్రార్థించే వారి గుంపులోకి వస్తావా? కొంతమంది యవనస్తులకి ఎన్ని పాటలన్నా వింటారు, ఎన్ని ఎంత, ఎందుకంటే మ్యూజిక్ అన్ని మంచి బాగుంటుంది కదా, చక్కగా పాటలు ఎంజాయ్ చేస్తారు, కొరియోగ్రఫీస్ ఎంజాయ్ చేస్తారు, ప్రసంగాలు కూడా ఎంజాయ్ చేస్తారు, కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఇంక అటు ఇటు చూస్తూ ఉంటారు. కష్టం కొంచెం. ఒంటెలు కూడా మోకరించాయి బైబిల్లో, మీకు తెలుసా? ఒంటెలు కూడా మోకరించాయి. ప్రభుసంలో మోకాళ్ళేడు నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం, సాయంత్రం దావీదు ప్రార్థన చేశాడు. మూడు పూటల మూడు సార్లు మోకాళ్ళుని దానియేలు ప్రార్థన చేశాడు. బబులోను సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన దానియేలు ప్రార్థన చేశాడు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నేనంటాను మీరు ఏ పనైనా నెగ్లెక్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రార్థన మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ప్రార్థన కూడికలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ లైవ్లో వింటున్న వారులారా, ఈ ప్రార్థన నెగ్లెక్ట్ చేయకండి. దేవునిసంలో ప్రార్థించే వారిగా మీరు ఉండండి. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన నీ ముఖరూపాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులు మారుస్తుంది. ప్రార్థన నీ హృదయాన్ని తెల్లగా చేస్తుంది. ప్రార్థన నీకు భద్రతనిస్తుంది, రక్షణనిస్తుంది, శోధన నుండి తప్పిస్తుంది, నిత్యరాజ్యాన్ని అందిస్తుంది. అర్థమైందా? బిల్లిగ్రహం గారిని అడిగారు, ఎవరో ఇంత గొప్ప దైవజనుడుగా, ఇంత పేరు సంపాదించిన వ్యక్తిగా, సక్సెస్ఫుల్ లైఫ్, కృప పొందిన జీవితం, 99 సంవత్సరాలు బ్రతికారు ఆయన. బ్రతికిన వ్యక్తిగా మీరు ఇంత అద్భుతమైన సేవలు చేశారంటే సీక్రెట్ ఎండ తెలుసా? ప్రేయర్ అన్నాడు. నా కండ అండబలం అనలే, నా వెనకాల ఉన్న వాళ్ళు అనలే, ప్రార్థన. తమ్ముళ్ళారా, ప్రార్థన చేస్తారా? ప్రార్థనలు ఎదుగుతారా? కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. ప్రార్థన అంటే మంత్రతంత్రాలు కాదు. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవునితో మాట్లాడడం నేర్చుకో, సంభాషించడం నేర్చుకో. లార్డ్ బీ విత్ మీ, నన్ను నాతో ఉండు, నన్ను నడిపించు, నన్ను బలపరచు, నా వల్ల కాదు. ప్రార్థన అంటే ఏంటో చెప్పను, ఒకే మాట చెప్తాను, దేవుని మీద ఆధారపడిపోవడం అంతే, దేవుని మీద ఆనుకోవడం అంతే. ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడండి, ప్రతిరోజు ఆధారపడండి. నేను ఒకటి నేర్చుకున్నాను తెలుసా, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాను, ప్రతి విషయం. నాకు మంచి భర్త ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉన్నారు, మంచి బ్రదర్స్ ఉన్నారు, మంచి పేరెంట్స్ ఉన్నారు, చాలామంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ నేను మొట్టమొదటిగా ఆధారపడేది నా పరమ తండ్రి మీద. ప్రభువా, ఈరోజు నా జీవితంలో గడవాలంటే నీ కృప కావాలి, నాకు సహాయం చే. నేను అడుగు తీసి అడుగు వేస్తే నీ సహాయం దయచు. ఏం మాటలు మాట్లాడాలో నా నోటికి సెలవి ప్రభువా. ఏం చూపులు చూడాలో, ఇదిగో నా చూపులు చెడిపోకుండా వచ్చాయి, నా మాటలు చెడిపోకుండా వచ్చాయి, నా కార్య, నా నడక సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకో ప్రభువా అని ఈ రోజు వరకు కూడా ప్రభు మీద ఆధారపడతా. అదే ప్రార్థన అంటే. ఆధారపడతారా? తన మీద ఆధారపడే వారికి ఆయన ఏ లోటు చేసేవాడు కాదు. చేయండమ్మా ప్రార్థన. మూడు విషయాలు చెప్పాను. మరియాను కృప పొందావు, ఎందుకంటే ఆయన ఎందేమున్నాయి? భయభక్తులు. రెండోది ఆమెకి ఏమున్నాయి? దీన మనసు ఉంది. మూడోది ఏముంది? దేవునితో సహవాసం. దేవునితో ఎక్కువ సహవాసం చేయండి. మరి రానున్న రోజులు ఎలా ఉంటాయి మనకు తెలీదు. వచ్చే సంవత్సరం మరి ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటామో కూడా లేదు మనకు తెలీదు, చెప్పలేం. రోజు రోజుకి రోజులు మారిపోతున్నాయి. మళ్ళీ బ్రిటన్లో మళ్ళా మరి కరోనా మరొక రూపం ధరించుకుని వస్తుందని ఏమేమి వార్తలు వస్తున్నాయి, చెప్పలేం. సో నేను మాట చెప్తాను, ఎవరు ధైర్యంగా ఉంటారో తెలుసా? దేవునితో సహవాసం చేసేవారు. నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం చేయి. దేవునితో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటే ఎక్కువ మేలు పొందుతూ ఉంటావు. మరి ఈరోజు మనల్ని దేవునితో సహవాసం చేయనివ్వకుండా చేసే భయంకరమైన భూతం ఏంటి? నీ చేతిలోనే ఉంది, దీన్ని వాడుకోద్దని నేను అన్ను. దీన్ని ఎలాంటి పర్పస్ వాడుకో. ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేయి, వాక్యంతో సహవాసం చేయి, మోకాళ్ళేసి ప్రార్థన చేయి, ఏ సమస్యల్లో ఉన్నా ప్రార్థన చేయి. నేను చాలా చెప్పగలను, 100 సమస్యలు ఒక్క ప్రార్థనతో దేవుడు ఏం చేస్తాడు? ఫటాఫట్ అయిపోతాయి తెలుసా? ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఏ సమస్య ఉన్నా, ఏ కలవరం ఉన్నా, ఏ గందరగోళం ఉన్నా, ఏ బాధ ఉన్నా, నువ్వు మోకాళ్ళే ప్రార్థన చేయి. ప్రభు నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయనతో సహవాసం చేసే వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. మరి యూత్ క్రిస్మస్లో మీరందరూ కూడా మరియలా ఆయన కృప పొందాలని ఆశపడుతున్నాను. మరి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు నీ కృప కావాలయ్యా. డబ్బు కావాలని, పేరు ప్రఖ్యాతులు కావాలని నా మనసు ఆరాటపడుతుంది, కానీ అవన్నీ ఉన్నా కూడా కృపలేని వారు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారయ్యా. నీ కృప పొందాలి, జీవితాన్ని అర్థవంతంగా జీవించి లోకాన్ని ముగించాలయ్యా. నాతో ఉన్నవారికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా బ్రతుకు ఒక అర్థాన్ని సమకూర్చుకోవాలయ్యా. నాకు అట్టి ధన్యత దయచేయండి అయ్యా. మరి అట్టి కృప పొందుకున్నట్టుగా నేను కూడా పొందుకుంటాను. ఆ మూడు విషయాలు నాకు దయచేయ ప్రభువా. నీ యందు భయభక్తులు నటించను ప్రభువా. నేను వేషధారుగా ఉండన్నాయన, నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా, దీన మనసు నేర్చుకుంటానయ్యా. ఏదో ఉందని గర్వము నాకు వద్దయ్యా. ఏమైనా ఉందంటే అది నీదే, నీదే, నువ్విచ్చిందే కదా ప్రభా. నాదేముందయ్యా ఈరోజు ఈ ప్రాణమైనా, ఈ జీవితమైనా, ఈ దేహమైనా, ఈ అవయవాలైనా, ఏదైనా నీదే ప్రభా, నాదే కాదు. ఇదిగో నాకు నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి. చివరిగా ప్రార్థించే వారికైన కృప. ఎన్నిసార్లు ప్రార్థనా దినాలు వాయిదా వేసావు, ప్రార్థనా సమయాల్ని తోసివేసి ముచ్చట్లతో లోకంతో గడిపావు తమ్ముడు చెల్లి. అందుకే ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నావో తెలుసా? ఏది తలపెట్టినా నీ జీవితంలో జరగకపోతుందే. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నీతో సహవాసం చేస్తాను. ఐ నీడ్ యువర్ గ్రేస్ మై లార్డ్. నాకు నీ కృప కావాలి, నీ దయ కావాలి. ఒక కోరిక ఆయన యందు వెలబుచ్చితే ఈ క్రిస్మస్ నీ జీవితంలో అర్థవంతమైన క్రిస్మస్గా మిగలబోతుంది. నిన్ను కూడా మరియలాగా దేవుడు విశ్వవ్యాప్తమైన ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. ప్రతి కొన్ని కోట్ల మందికి దీవెనకరమైన జీవితాలు నీకు ఇస్తాడు. నీ పేరు అక్కర్లేదు, నీ ఊరు అక్కర్లేదు, నీ కులం, నీ మతం, నీ జాతి, నీ రంగు, నీ స్టేటస్ దేవుడికి అక్కర్లేదు. లేపుకుంటాడంతే నిన్ను కూడా, మరియను లేపుకున్నట్టుగా నిన్ను కూడా నీ ఉన్న స్థితిలోంచి లేపుతాడు. ఉన్నతమైన అభిషేకంతో నింపుతాడు. నీ కృపతో నన్ను నింపు ప్రభువా, నీ కృపతో నన్ను ఆశీర్వదించు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కొన్ని మాటలు బట్టి నీకు స్తోత్రాలు. నీ కృప మాకుంటే చాలు ప్రభువా, నీ కృప చాలు ప్రభువా. కొన్నిసార్లు వాళ్ళని వీళ్ళని చూసి నాకు అది లేదే, నాకు ఇది లేదని బాధపడుతున్నాం, కానీ అవన్నీ మూటగట్టుకొని వాళ్ళందరూ ఆయన ఒక వెర్రివారిగా మిగిలిపోతున్నారు కదా ప్రభువా. నీ కృప పొందిన మరియా ప్రపంచానికి ఎంత మేలు చేసింది, లోక రక్షకుని అందించింది, సహించి భరించి ఎంత ఉత్తమమైన స్త్రీగా, ఉత్తమమైన యవనురాలిగా మా ముందు నిలబడి. ఇదిగో ఈరోజు ఈ ప్రాంగణంలో కూర్చున్న వారు, ఈ లైవ్లో చూస్తున్న నీ బిడ్డలు నీ కృప పొందుకోవాలయ్యా, నీ కృప పొందుకోవాలి. వారున్న కుటుంబాల్లో, వారున్న ప్రాంతాల్లో, వారున్న స్థలాల్లో, వారున్న రాష్ట్రాల్లో, దేశాల్లో నీకు మహిమ తెచ్చే వారిగా, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఈ యవన బిడ్డలందరూ ఉండాలి. అర్ధాంతరంగా ముగిసిపోకూడదు, అల్పాయుష్కులుగా మిగిలిపోకూడదు, చీ అనిపించుకున్న జీవితాలతో వారు ఉండకూడదు ప్రభువా. బేష్ అనిపించుకొని నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, నీకు ఆనందం కలిగించే యవనులుగా ఈ బిడ్డలందరినీ తీర్చిదిద్దుమని, నీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్.
1: దేవుడు ద టాప్ 10 కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలు, అయ్యా నేను మీ తోడు ఉండాలంటే, నేను మీకు వాగ్దానం చేసిన స్థలం మీరు చేరాలంటే, మీరు అక్కడ చేసే ప్రతి దాంట్లో సఫలత చూడాలంటే, మీరు నా దగ్గర నుండి దూరం అవ్వకుండా కొట్టివేయబడకుండా నాతో ఉండాలంటే, ఈ 10 పాటించండి అని ప్రాముఖ్యంగా 10 చెప్పిన దాంట్లో మూడోది ఏంటంట, నా పేరుని వ్యర్థంగా మాట్లాడద్దు, వ్యర్థంగా వాడద్దు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు దేవుని నామాన్ని వ్యర్థంగా వాడలేదేమో, దేవుని నామాన్ని జోకులు చేయలేదేమో, దేవుని నామంతో గాడ్ కాడని దేవుడు చెప్పాడని మోసాలు చేయలేదేమో,

0: నామము
1: బలమైన దుర్గము,
0: బలమైన దుర్గము.
1: నీతివంతుడు
0: నీతిమంతుడు
1: అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును,
0: సురక్షితముగా ఉండును. ఎంతమంది చెప్తారు దేవుని నామము నాకు ఆశ్రయదుర్గము? మీరు ఆయన నమ్ముతే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. బలమైన దుర్గము, బలమైన కేడము, బలము. ఇట్ ఇస్ స్ట్రాంగ్, ఇట్ ఇస్ పవర్ఫుల్. నీవు ఆయనలోకి వెళ్తే అపవాది నిన్ను ముట్టలేడు, అపవాది నిన్ను దాడి చేయలేడు. రూల్ ఏంటంటే నువ్వు నా దగ్గర రావాలి, నువ్వు నా దగ్గరకు వస్తే అపవాది నిన్ను ముట్టడానికి వీల్లేదు. ఎందుకు ఈ విషయం తెలియజేస్తానంటే ఈ సంవత్సరంలో ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో వ్యత్యాసాలు మార్పులు కలుగుతాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో అపవాది నీ మీద దాడి చేయకూడదని నీవు కానీ వెంటనే గ్రహించుకొని ఆయన నామంలోకి వస్తే నీకు క్షేమం అనేది తెలియజేయబడుతుంది. ఈరోజు ఆయన నామం అంటే ఎవరి నామం గట్టిగా చెప్పండి? యేసయ్య నామం. అన్ని నామములు కన్నా పైనామంగా హెచ్చించబడింది. దేవుడు సర్వాధికారము యేసు నామానికి, అంటే కుమారుడు నామానికి అనుగ్రహించాడు. ఈరోజు యావే అన్నదప్పుడు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడినప్పుడు, ఈరోజు తండ్రి అయిన దేవునికి నీకు ఒక సంబంధం కలవాలంటే మధ్యలో యేసు నామం ఉంది, యేసయ్య ఉన్నాడు. నీవు యేసులోకి వస్తే యేసు తండ్రిలో ఉన్నాడు, తండ్రిలో యేసు ఉండటంతో నీవు యేసులోకి వస్తామతో నువ్వు తండ్రిలో కలుస్తున్నావు. యేసు లేకుండా ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు. ఇదే సత్యం, బైబిల్ వాక్యం మొత్తంలో తెలియజేయబడేది ఇదే. నా ద్వారా తప్ప ఎవరునో తండ్రి ఎద్దకి చేరలేరు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. సో ఈరోజు యేసులోకి నీవు వస్తామని నీ ప్రయారిటీ. రోమీలకు రాసిన పత్రిక 10:13 చదువుదామండి. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో
1: వాడు రక్షింపబడును.
0: మీరు ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు మనకు అనుగ్రహించబడింది యేసునామం. యేసునామంలో మనం ప్రార్థన చేస్తే మనం రక్షించబడతామంట. ఆయన నామాన్ని మనం పలుకుతే మనం రక్షించబడతామంట. ఈరోజు నీకు రక్షణ కావాలంటే ఈరోజు యేసునామం అండి. తండ్రి నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, యేసు నామంలో నన్ను క్షమించాయి అంటే క్షమిస్తాడు. తండ్రి నేను చేసిన తప్పు యేసు నామాన్ని బట్టి అడుగుతున్నాను క్షమాపణ, ఫర్గివ్ మీ, క్షమిస్తాడు. ఈరోజు నమ్మాలండి, ఆయన నామంలో పిలిచిన అడిగిన ప్రతి ఒక్కరికి క్షమాపణ విడుదల ఉంది. దేవుని అట్లా చూస్తే యోహాను సువార్త 1:12 చదువుదామా.
1: తనను ఎందరు అంగీకరించిరో,
0: తను యేసు ప్రభు, యేసుని ఎందరు అంగీకరించారో
1: వారందరికీ
0: అనగా
1: తన నామమునందు,
0: ఎవరి నామమునందు? యేసు నామమునందు
1: విశ్వాసముంచువారికి దేవుని పిల్లలగుటకు
0: ఏమవుతానికి? ఇందాక నేను చెప్పిన మాటకి వాక్యం చూస్తారా? యేసు ద్వారంగా మనం ఏమవుతున్నామో దేవుని పిల్లలు అవుతామంట. చదవించడం,
1: దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను.
0: ఆయన అధికారం అనుగ్రహించను, విచ్ మీన్స్ హీ హాజ్ ఆథరైజ్ అయిపోయింది. ఈరోజు నీ రిక్వెస్ట్ని ఫ్రెష్గా ఆథరైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కొన్ని ఆన్లైన్లో ఫార్మ్స్ పెట్టేటప్పుడు, కొన్ని రిక్వెస్ట్లు పెట్టినప్పుడు కొన్నిసార్లు మాన్యువల్గా అప్రూవ్ చేయాలి, కొన్ని ఆటో అప్రూవ్ అయిపోతాయి. సో ఆటో అప్రూవ్ అంటే దేవుడు అంటాడు ఆటో అప్రూవ్డ్ జీసస్ నేమ్. యేసు నామంలో నువ్వు పిలిచావా, విశ్వాసం ఉంచావా, ఆయన అంగీకరించావా, యువర్ ఆటో అప్రూవ్డ్. ఈరోజు యేసు నామాన్ని నువ్వు నమ్మి ఆయన్ని పొందుకున్న తర్వాత, ఆయన అంగీకరించిన తర్వాత, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకోవా అని అడగాల్సిన అవసరం లే. యేసుని నీ రక్షకుడిగా చేసుకుంటాము, నీవు దేవుని బిడ్డగా మార్చబడతాము. ఈరోజు ఈ మైండ్ సెట్ మీలోకి రావాలండి. ఏంటి ఆ మైండ్ సెట్? నేను రక్షణ పొందిన వ్యక్తిని అయితే నేను దేవుని బిడ్డని. మన 31st నైట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇట్ ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్. నేను ఎవరిని? క్రీస్తునందు నేను ఏమై ఉన్నాను? నేను ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నాకు కలిగిన అధికారం ఏంటి? నా దేవుని నామంలో నేను అడిగితే నాకు ఏమిస్తాడు? నా దేవుని నామంలో నన్ను అడిగితే నాకు ఏమి జరుగుతుంది? ఎక్కడ ఈ మాట చూద్దామండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2:9 చదువుదాము ఒకసారి.
1: అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాను మోకాలు యేసు నామమును వంగునట్లు

0: ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
1: మనం చూస్తున్నామండి, యేసుకి సర్వాధికార నామం, నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. ఆయన నామంలో మాట్లాడితే ఎవరైనా సరే లొంగాల్సిందే. ఇట్ ఇస్ లైక్ ద ఆథరైజేషన్ టు ద పీక్స్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటది మీరు యేసు నామంలో అడిగినది? ఏంటది మీరు యేసు నామంలో అడిగినది? ఏంటది మీరు యేసు నామంలో ప్రకటించినది? ఏంటది యేసు నామంలో మీరు విశ్వాసం నుంచి, నాట్ యువర్ కేపబిలిటీ. ఈరోజు చాలామంది మన ప్రార్థనలు మన కెపాసిటీ తగినట్టుగా చేస్తున్నాం, మన కెపాసిటీ తగినట్టుగా అడుగుతున్నాం, మన ఊహించుకునే మన ప్లానింగ్ మన స్ట్రాటజీ తగినట్టుగా మాట్లాడుతున్నాం. ఇట్ ఇస్ నాట్ యువర్ కెపాసిటీ, ఇట్ ఇస్ నాట్ యువర్ ప్లాన్, ఇట్ ఇస్ హిస్ కెపాసిటీ. నీవు క్రీస్తు నామంలో అడుగుతున్నావు. ఆయన యేసు నామం ఎంత ఘనమైన నామము, ఆయన నామంలో సర్వాధికారం ఉందన్నప్పుడు ఆ అధికారం తగినట్టుగా మాట్లాడుతున్నావా? నీ స్తోమత తగినట్టుగా మాట్లాడుతున్నావా? అందుకని మీరు గమనిస్తే చిన్న పిల్లలు కూడా యేసే నామంలో ఏమి అడుగుతారో పొందుకుంటారు తెలుసా? వారు జెన్యున్గా నమ్ముతారు, నేను యేసేని అడుగుతాను, జీసస్ ప్లీజ్ గివ్ మీ అంటాడు, వస్తుంది. ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలకి దేవుణ్ణి అడగాలి అనేది చిన్ననాటి నుండి నేర్పిస్తున్నారు, చిన్ననాటి నుండి నేర్పిస్తున్నారు. ఒక బహుమానము మీరే ఇచ్చేటప్పుడు ఎంతమంది దేవునికి థ్యాంక్ యూ చెప్పు అనేది నేర్పిస్తున్నారు. ఈరోజు ఒక చాక్లెట్ ఇస్తే పిల్లలు థ్యాంక్ యూ అన్న మాట రాదు, నేర్పించలే. తప్పెవరిది? పేరెంట్స్ది. థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు, చెప్పించుకో. నేను చెప్పి తీసుకున్నది కాదు, థ్యాంక్ యూ. బాలు పిల్లోడికి నేర్పించ మనుషుడు బుద్ధి అలాంటిది, కృతజ్ఞత లేని బుద్ధి. గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ ఇస్ సంథింగ్ దట్ యు నీడ్ టు టీచ్. యేసు ప్రభువే చెప్పమని అడుగుతున్నాడండి తెలుసా? 10 మంది కుష్ఠరోగులంట, ఆయన దారి మధ్యలోకి ఆయన దగ్గర వచ్చి మమ్మల్ని స్వస్థపరిచే అడుగుతున్నారు వాళ్ళు, యేసు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి అన్నమాట అదే. యేసు ప్రభువన్నాడు, మిమ్మల్ని మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనబరుచుకో. వారు వెళ్తూ ఉండగానే వారికి స్వస్థత ప్రారంభమైందంట. అందులో 10 మందిలో ఒక్కడు మాత్రం తిరిగి వస్తూ గంతులు వేసుకుంటూ కేకలు వేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడంట. యేసు ప్రభు అడుగుతున్నారు, 10 మంది శుద్ధులయ్యారు కదా, 9 ఎక్కడా? 10 బికెమ్ హీల్డ్, 10 వేర్ హీల్డ్, వేర్ ఆర్ ద 9? ఈ అన్యుడు మాత్రమే వచ్చాడా అని అడుగుతాడు. అంటే మిగతా వారు ఎవరు? యూదులు. ఈ అన్యుడు మాత్రమే తిరిగి వచ్చాడా? ఈ యూదులేరి. దేవునికి స్తుతి ఇవ్వి, దేవునికి మహిమ చెల్లించు, దేవుణ్ణి గణపరచు అని నేర్పించబడిన వాడు ఏడి ఈ అన్యుడికి ఉండే కృతజ్ఞత? ఈరోజు మమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు చేసిన కార్యాలకి హ్యావ్ యూ రెస్పాండెడ్ ప్రైజింగ్ హిస్ నేమ్? హ్యావ్ యూ గ్లోరిఫైడ్ హిస్ నేమ్? చాలా ముఖ్యం పరీక్షించుకోవటం. ఈ సంవత్సరము దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు, కానీ దేవుడికి ఏంటి మహిమ చెల్లిస్తారా? మీరు దాన్ని బట్టి చూస్తే ఆ అన్యుడు వచ్చి ఆయనకి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే దేవుడు అంటాడు,
0: ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని వానితో చెప్పాడు.
1: అక్కడ ఆ మాట స్వస్థపరచను, ఇంకో స్వార్థలు చూస్తే పరిపూర్ణుడు కమ్ము. It talks of the word sozo. Be made whole. Sampoornamavali. Paripoornamavali. You know, Josephus historian rastadu, akkadi emaindi annadappudu chuste 10 mandi yajakulu daggara chupichukodaniki vellaranta. Kushti rogam annadappudu em avutadi? Tinestha untadi. తినేస్తూ ఉంటుంది, ముక్కు తినేస్తుంది, చేతులు తినేస్తుంది, మాంసాన్ని తినేస్తుంది, ఏముంటుంది, ఎముకలు కనబడుతుంది. అంటే ఇంతవరకు కుష్ఠం వచ్చిందంటే ఇదంతా పోయింది, ఇంతవరకు కుష్ఠం కొంచెం మొహంతా పోయింది. సో వారికి స్వస్థత అయింది అన్నప్పుడు కుష్టి రోగం విడిచిపోయింది, విచ్ మీన్స్ అంతటితో ఆగిపోయింది. అంటే దేవర్ హీల్డ్. కానీ ఆ ఒక్కడు తిరిగి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నదప్పుడు దేవుడు అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, కాబట్టి బీ మేడ్ హోల్. ఆ మాటకు అర్థమేంటి తెలుసా? ఇది ఇంతవరకు చేయిపోయిందా? ఇంతవరకు కంటంత పోయిందా? ఇంతవరకు మాంసం అంత పోయిందా, ఈ తోలు అంత పోయిందా, బీ మేడ్ హోల్ అంటే మరలా మొత్తం వచ్చిందట. మిగతా వారు యాజకుడి దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాలి. ఏంటి ఆ సర్టిఫికెటు? ఎవరిని చూసే నీ కుష్ఠరం అంట, లేదు లేదు నన్ను యాజకుడు టెస్ట్ చేశాడు, నాకు సర్టిఫికెట్ ఉంది. ఏంటి సర్టిఫికెటు? నాకు ఇంతవరకు పోయింది కానీ నేను బయట తిరగచ్చు, నేను ఇంతవరకు పోయింది కానీ ఇప్పుడు నేను మరలా బాగా మామూలుగా రావచ్చు. సో దే కెనాట్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్. కానీ ఈ వ్యక్తికి ఏమైంది? పరిపూర్ణుడు కమ్మన్నప్పుడు హీ డస్ నాట్ నీడ్ ఎ సర్టిఫికేట్. ఆయన వెళ్ళి అదే ఒకప్పుడు కుష్ఠరోగం అంటే ఏ కామెడీ చూద్ది, ఎక్కడికి ఇష్టం ఏది చూపి, ఏది ఎక్కడ కుష్ఠరోగం ఏది చూపి, అరే నీ కుష్ఠరోగం లేదు ఊరక కుష్ఠరోగం ఉందని చెప్పుకుంటావు. దేవుడు చేసే కార్యాలు అలాంటివి అండి. దేవుడు ఆయన్ని సంపూర్ణపరుస్తానికి ఆయన జీవితంలో అసలే ఆ కీడు జరిగిందన్న ట్రేస్ కూడా లేకుండా చేశాడంట. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే మీరు గతంలో ఎంత కుష్ఠరోగంలాగా జీవితంలో ఎన్నో నష్టాలు అనుభవించారేమో. మనుషులు మిమ్మల్ని చూసి ఒకప్పుడు జరిగిందా, ఈ గాయాలు ఉన్నాయిలే, ఈ మచ్చలు ఉన్నాయిలే, ఈ దెబ్బలు ఉన్నాయిలే అని మిమ్మల్ని చూసి ఏమైంది అది ఏమైంది అని అడుగుతున్నారా? లేకపోతే మిమ్మల్ని చూసి నువ్వు అలాంటి వ్యక్తివా, నువ్వు అటువంటి వ్యక్తివా, ఏంటి నీ జీవితం అట్లా ఉండేదా, ఏ నేను నమ్మను, ఏ నేను నమ్మను అన్నంతగా నీ జీవితంలో కార్యం జరుగుతుందా? యూనో కేవలం ఆయన నామాన్ని మహిమపరుస్తే అలాంటి కార్యం జరుగుతాయి. కృతజ్ఞత కలిగిన వాడే మహిమపరుస్తాడు. కృతజ్ఞత కలిగిన వాడికి ఆయన నామంలో క్షేమము, ఆయన నామంలో దీవెన. దేవుని వాక్యంలో చూస్తానండి, సామ్స్ 20:7 చదువుదామా.
0: కొందరు రథములను బట్టి,
1: కొందరు రథములు బట్టి,
0: కొందరు గుర్రములను బట్టి,
1: కొందరు గుర్రములు బట్టి
0: అతిశయపడుదురు,
1: అతిశయపడుదురు.
0: మనమైతే,
1: మనమైతే
0: మన దేవుడైన యెహోవా నామమును బట్టి,
1: ఎవరి నామాన్ని బట్టి, యెహోవా నామాన్ని బట్టి
0: అతిశయపడుదుము,
1: అతిశయపడుదుము. ఈ రోజు ఎవరి నామంలో అతిశయపడుతున్నారు? యేసు నామం. ఎందుకంటే యేసు నామాన్ని మహిమపరుస్తాము. యేసు ద్వారంగా ఎవరిని మహిమపరుస్తాము? ఇందా చదివాము తండ్రిని. యేసు ప్రభు చేసిన ప్రార్థన, యూ సీ, యూ గ్లోరిఫై ద ఫాదర్ వెన్ యూ గ్లోరిఫై ద సన్. వెన్ యూ గ్లోరిఫై ద సన్, ఫాదర్ ఇస్ గ్లోరిఫైడ్, ఆల్సో ద హోలీ స్పిరిట్ ఇస్ గ్లోరిఫైడ్. ఎందుకంటే నీవు దేవుని మహిమపరుస్తున్నావు అంటేనే నీ అంతటి నీది జరిగేది కాదు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది. పరిశుద్ధాత్ముడే యేసు దేవుడని ఒప్పింపజేస్తాడంట. ఒక వ్యక్తి యేసు దేవుడని ఒప్పుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మ మూలంగానే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు యేసు ప్రభు తెలియజేస్తున్నాడు ఒక మాట, చక్కని మాట. ఈ మాటతో ప్రార్థనలు వెళ్ళిపోతాం. యోహాను 16:24 ఒకసారి చదువుదామండి.
0: ఇది వరకు మీరేమీ నా పేరుట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును.
1: అబ్బా, యేసు ప్రభు చెప్పేది ఈరోజు మనుషులు ఒప్పుకుంటలేదండి. ఈరోజు మనుషులు ఒప్పుకుంటున్నారా? నీకేమైనా కావాలంటే ఏసైనా అడగద్దు. ఏసైనాంలో ఒకటి పరలోకం మాత్రం వస్తుంది, ఏం అడగకూడదు. ఏసైనాంలో నీకేం రాదు. ఏసైనాంలో నువ్వు ఇల్లు అడగద్దు, ఉద్యోగం అడగద్దు, స్వస్థత అడగద్దు, ఇవన్నీ లాభం కొరకు అడుగుతున్నా అడగద్దు అన్నట్టు తిడుతున్నారు మనుషులు. దేవునితో సంబంధం లేని వారు, ఎప్పుడు దేవుని ద్వారా దీవించబడని వారు మాత్రమే అలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మీ సంతోషము ఏమవ్వాలంట?
0: పరిపూర్ణమగునట్లు.
1: పరిపూర్ణము, సంతోషం స్టార్ట్ అవుతాం కాదు, ఫుల్ఫిల్మెంట్లోకి రానే. మీ సంతోషము ఫుల్ఫిల్ అయ్యేలాగా, అరే సంతోషపడయ్యా, నువ్వు సంతోషంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు నువ్వు సంతోషంగా ఉండాలి. మీరు నా నామంలో ఏం అడగలేదు. అప్పుడైతే వారికి అంతవరకు అధికారం అవ్వబడలేదు. యేసు ప్రభు చెప్తున్నాడు అడిగయ్యా నా నామంలో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటున్నారు, పొందుకుంటారు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మీ సంతోషము, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఏమంటున్నాడు?
0: అడుగుడి,
1: అడుగుడి
0: మీకు దొరుకును.
1: అది అడుగుడి మీకు దొరుకును. నా నామములు అడగండి, దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడండి. మీరు అనేక సమస్యలు ఉన్నారేమో, ఎన్నో పోరాటాల మధ్య సతమతం అవుతున్నారేమో, అర్థం కాని పరిస్థితులు ఉన్నారేమో, జీవితంలో ఓటములు ఉన్నారేమో, జీవితంలో నాకు ఎవరు సహాయం లేరా అనుకుంటున్నారేమో, కానీ దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని ఆశపడుతున్నాడు. మీరు ఎన్నో సాధించారేమో, ఎన్నో ప్రారంభించారేమో, ఎన్నో విషయంలో సంతోషం ప్రారంభమైందేమో, బట్ అచీవ్మెంట్ కంప్లీట్ అవ్వలేదేమో. దేవుడు అలాంటి వారికి చెప్తున్నారు, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని నేను ఆశపడుతున్నాను. నా నామంలో అడగండి, ఆస్క్, ఆస్క్, మీకు అనుగ్రహించబడతారు. నా నామంలో అడుగు. మీరు అడిగినవి పొందుకున్నారని నమ్మాలి. యేసు ప్రభు మరలా అదే తెలియజేస్తున్నాడు, మీరు అడిగినవి మీరు పొందుకున్నారని నమ్మినట్లయితే మీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు యేసు ప్రభు నామంలో మనకు అనుగ్రహించబడుతుందండి. ఈరోజు మీకు ఈ మాట తెలియజేస్తున్నాను, Psalms 44:8 is a beautiful verse.
0: దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
1: ఎవరిని బట్టి అతిశయిస్తున్నామంట? When was the last time you boasted because of God? Because we are ready to boast about ourselves. నేను ఏం చేశాను తెలుసా, నేనేం కొన్నాను తెలుసా, నాకేముంది తెలుసా, నాకేం కలిగింది తెలుసా, అవన్నీ పక్కన పెట్టు. దేవుని యందు నా దేవుడు ఏం చేశాడు తెలుసా? పిల్లలు చూడండి, పిల్లలకి తండ్రులు తల్లులు లేదని బహుమానాలు ఇస్తే వెంటనే వెళ్ళి 10 మందికి చూపించుకుంటారు. యు నో వాట్ మై డాడ్ గేవ్ మీ, ఎంత ఫీలింగో, మై డాడ్ గేవ్ మీ, నా డాడీ ఇచ్చాడు. ఈరోజు మీరు ఏదన్నా మీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి హ్యావ్ యూ బోస్టెడ్? Not because of what you earned, not because what you have done, not your capacity, God. నీవు దేవుని మహిమ పరచున్నప్పుడు బోస్ట్ అబౌట్ హిమ్. ఇదిగో నా దేవుడు చేశాడు చూసుకో, నా దేవుడు నిరూపించాడు చూడు. ఎప్పుడు అది చివరిసారిగా, కనీసం ఈ సంవత్సరంలో చేయండి. అది చిన్నదేంటి పెద్దదేంటి? దేవుడి దృష్టిలో చిన్నది పెద్దది లేదు, దేవుడిది అన్నది ఘనమైందే. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఆయన అనేకమైన ఇచ్చినవి నీకు చిన్నగా అనిపిస్తుందంటే తప్పు నీది. కారణం ఏంటి? నీ చేయి చిన్నది. నీ చేయి చిన్నదంటే నీ విశ్వాసం చిన్నది. నువ్వు తీసుకోగలిగింది చిన్నది, అందుకని అంతే తీసుకున్నావు. విశ్వాసం పెంచుకో, ఎక్కువ తీసుకుంటావు. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, యూ విల్ టేక్ మోర్. నీ చెయ్యి ఎంతో అంత ఇస్తాడంట దేవుడు. ప్రతి ఒక్కరు వారు విశ్వాస పరిమళన చొప్పున దేవుడు వారికి అనుగ్రహించే దేవుడు. హౌ మచ్ ఇస్ యువర్ ఫెయిత్? నీ ఫెయిత్ ఇంతే అంటే ఇంతే. నువ్వు ఎంత విశ్వాసం కనబరుస్తావో అంత నీవు దేవుని ఎంత నమ్ముతున్నావు. నీవు చేసిన పొరపాట్లు, నీవు చేసిన కీడు, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన అజ్ఞాన పనులు, నువ్వు చేసిన అన్ని తప్పును బట్టి నువ్వు నష్టంలో ఉన్నావేమో. ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, నా నామంలో అడుగు నీ సంతోషం పరిపూర్ణంగా ఉన్నట్లు. నువ్వు అడిగింది నీకు ఇస్తా, నువ్వు అడిగితే నీకు పొందుకుంటావు. దీన్ని బట్టి మనం ఏం చేయాలంట? రాజయ్య తెలియజేస్తున్నాడు ఇక్కడ, కవిత తెలియజేస్తున్నాడు ఏమని, నీ యందు ప్రభువా I will boast and praise your name. నీ నామాన్ని ఒక్క నిమిషం స్తుతిస్తా, ఒక్క నిమిషం మహిమపరుస్తా. కాదు కాదు కాదు, ప్రతిరోజు నా దేవుడు ఇది చేశాడు, నా దేవుడు ఇది చేశాడు, నా దేవుడు చేశాడు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ దేవుడు మీ జీవితంలో ఏదైనా కార్యం చేసిన వాడంటే చేతులు చూపిస్తారా? దేవుడు చేసింది ఉందేటి సాక్ష్యం మీరే చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు ఉంటాడా, దేవుడు చేస్తాడా, దేవుడు ఇస్తాడా, దేవుడు చేసేది నిజమా? అప్పుడు తప్పించాలి, ఇప్పుడు చేస్తాడంటావా? నో. నీ విశ్వాసం, నీకు విశ్వాసం ఉంటే నీవు అడిగి ఊహించు వాటికంటే, మరలా అడుగుతున్నా, మీరు అడిగి ఊహించు వాటికంటే నువ్వు చిన్నది అడుగుతా ఆయన పెద్ద చేస్తాడంట. నువ్వు ఏదో వేస్ట్ దొడితే ఆయన ఘనమైంది ఇస్తాడంట. నువ్వు అడగకపోయినా, నువ్వు ఊహించకపోయినా, తండ్రి నాకు ఇది చాలంటే దేవుడు అంటాడు, చీచీ, నువ్వు అది అడిగావు కానీ నీకు అది సరిపోతా అంటావు కానీ నేను అలాంటి ఇస్తా, నా పరువు పోతుందయ్యా, నా మహిమైశ్వర్యము చొప్పున. ఎవరు మహిమైశ్వర్యము? దేవుని మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత అక్కర్ని తీర్చే దేవుడు అంట. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. ఎక్కడ లేచి నిలబడండి, లేచి నిలబడండి. దేవా నీకు కృతజ్ఞతా స్తుతులయ్యా. పరమ తండ్రి, ఈరోజు నీ నామము మా జీవితంలో కనబరచబడాలని నీ ప్రియ కుమారుడిని మాకు అనుగ్రహించావు, వందనములయ్యా. నాకు నేర్పిస్తున్నావయ్యా నిన్ను మహిమపరచాలని, నిన్ను మహిమపరుస్తానయ్యా. దేవా నీ నామము నాకు ఆశీర్వదము, నీ నామములు నాకు జయము, నీ నామములు నాకు విడుదల, నీ నామములు నాకు బలము, నీ నామములు నాకు స్వస్థత, నీ నామములు నా అవసరతలన్నీ తీర్చబడతాయి. యేసయ్యా నీ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఎక్కడ యేసు నామాన్ని మహిమపరుద్దామా, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. ఈరోజు గొప్ప నిబంధన, గొప్ప నిబంధన మనకు ఉంది. యేసు రక్తము ద్వారా ఘనమైన నిబంధన మనకు ఉంది. యేసు రక్తము ద్వారా ఘనమైన రీతిగా ఘనమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. టెల్ హిమ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేసిన దానికి ఆయన నామాన్ని మహిమపరచండి, చేయబోతున్న దానికి ఆయన నామాన్ని మహిమపరచండి. ఆయన నామాన్ని హెచ్చిద్దామండి. ఆయన నామంలో జయముంది. నీ జీవితంలో జయమి కావాలంటే ఎక్కడ యేసు నామాన్ని ధరించుకోవాలంట. వేర్ ఇస్ నేమ్? బి ఏ క్రిస్టియన్, బి ఏ క్రైస్ట్ ఫాలోవర్. క్రీస్తు రక్తంలో కడగబడతాం, ఆయన నామాన్ని ధరించుకుంటామండి. ఎవరి మీదైతే ఆయన రక్త ప్రోక్షణ కలుగుతుందో, ఎవరి మీదైతే ఆయన రక్త చిందన కలుగుతుందో, ఎవరి మీదైతే ఆయన రక్త అభిషేకం కలుగుతుందో, అపవాది మొత్తానికి వీలులేదు. మీరు ఇంకా ఆయన రక్తంలో కడగబడిన వారైతే ఆయన రక్తానికి ప్రోక్షణ అడగండి, పాపాలు ఒప్పుకోండి, క్షమాపణ కోరండి. ఈరోజు కృపాకాలంలో ఉన్నాము. కృపానుగ్రహించే దేవుడు. ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తలేదు. ఆయన ప్రేమని నీ పట్ల చూపిస్తూ, ఆయన కృపని నీకు అనుగ్రహించి, ఆయన దయని చూపిస్తూ నిన్ను క్షమించాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను దీవించాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టాలని, ఆయన మహిమార్థమై నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడండి. పాత నిబంధనలో చూస్తాం, యెహోవా షమ్మా, ఆ మాటకు అర్థం ద లార్డ్ హూ ఇస్ ప్రెజెంట్. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు వాగ్దానం చేశాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. ఆయన మనతో ఉండే దేవుడు. యెహోవా షమ్మా అనే నామం ఈరోజు యేసు నామం ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. చెప్పండి, నా తోడు నువ్వు ఉండయ్యా, నీవు దేవుడు అయ్యా, నీ ద్వారంగా జీవం వేసయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. ఈరోజు ప్రతి నాలుగు ఒప్పుకోవాలంట, యేసు దేవుడు అని ప్రతి నాలుగు ఒప్పుకోవాలంట. రైజ్ యువర్ వాయిస్ అండ్ ప్రైజ్ హిమ్, రైజ్ యువర్ వాయిస్ అండ్ ప్రైజ్ హిమ్. ఆయనతో సమాధాన పడవలసిన వారు సమాధాన పడండి, ఆయనతో సరిచేసుకోవాల్సిన వారు సరిచేసుకోండి, ఒప్పుకోవాల్సిన వారు ఒప్పుకోండి, ఆయన మహిమపరచాల్సిన వారు మహిమపరచండి, అడగాల్సిన వారు అడగండి. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఎన్నో విషయాలు నీ సన్నిధిలో అడుగుతున్నారయ్యా. వారి జీవితంలో ఎన్నో విధానాల్లో వారికి సహాయం కావాలని కోరుచున్నారు ప్రభా. వారి జీవితంలో కావాల్సిన ప్రతి సహాయము, ప్రతి మేలు అయ్యా యేసు నామంలో మాకు అనుగ్రహించబడిందని నమ్ముతున్నాము ప్రభా. నీ బిడ్డల జీవితంలో మేలు జరిగించే ప్రభా నీకు వందనములు. సమస్తము సమకూర్చి జరిగించే దేవా నీకు వందనములు. సమస్తము ఘనంగా జరిగించే దేవా నీకు వందనములు. అయ్యా ఎవరెవరైతే నిన్ను స్తుతిస్తున్నారో వారి జీవితంలో పరిపూర్ణత రావాలయ్యా, పరిపూర్ణత చూడాలయ్యా. అయ్యా కుటుంబాలు కట్టబడాలి, జీవితంలో మార్పు కలగాలి, బిడ్డలు వర్ధిల్లాలి, బిడ్డల జీవితాలు ప్రయోజనకరంగా రావాలి. ఇక్కడ ప్రతి జీవితంలో అయ్యా నీ కార్యము, నీ ఆశ్చర్య సహాయాన్ని చూడాలి, పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం చూడాలి, నీ దీవెన హస్తము వారి తోడు ఉండాలి, అడుగు పెట్టే స్థలం వారు స్వతంత్రించుకోవాలి, నిన్ను కలిగిన వారు ధన్యులు అనేది అయ్యా మమ్మల్ని బట్టి ఈ లోకము తెలుసుకోవాలి ప్రభా. నీ నామానికి మా జీవితాల ద్వారంగా జయము రావాలయ్యా, మహిమ రావాలయ్యా, ఘనత రావాలయ్యా. నీ నామాన్ని ఘనపరిచి హెచ్చించి అయ్యా నీ సాక్షులుగా నిలబడే భాగ్యము మా అందరికి దయచేయి. గివ్ అస్ కాన్సిక్రేటెడ్ లైఫ్ లార్డ్, కాన్సిక్రేషన్ దయచేయి. నీ నామాన్ని ధరించిన మేము పరిశుద్ధంగా బ్రతకాలి, ఏర్పరచబడిన వారిగా బ్రతకాలి, వేరు చేయబడిన వారిగా బ్రతకాలి. అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి ఎక్కడ సిగ్గురాకూడదు ప్రభా. దయచేసి అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి సిగ్గురాకూడదు. దేవా మేము తప్పు మార్గంలో పడుతూ మమ్మల్ని కొట్టు తిట్టు శిక్షించి కానీ విడిచిపెట్టద్దు ప్రభా, విడిచిపెట్టద్దు ప్రభా. నీవు మాత్రం మమ్మల్ని విడిచిపెట్ట, మా గతి ఏమవుతుంది ప్రభా? అజ్ఞానంలో ఇప్పటికే నీ నామాన్ని దూషించుంటే క్షమించు ప్రభా, తెలిసే దూషించుంటే క్షమించు ప్రభా. ఈరోజు కృపాకాలంలో మాకు అవకాశాన్ని ఇస్తున్నావయ్యా. అయ్యా మా తప్పులు ఒప్పుకుంటానికి, మా తప్పుల్ని సరిదిద్దుకుంటానికి, నేను చేసిన పాపాలని నీ దగ్గర క్షమాపణ వేడుకుంటానికి, నీతో సమాధానం పడి నువ్వు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుంటానికి దేవా ఈరోజు మాకు అవకాశం ఇచ్చావయ్యా. అందుకే నేను ధైర్యంగా అడుగుతున్నామయ్యా యేసు ప్రభా. అయ్యా నీ నామంలో మేము అడిగితే మాకు అనుగ్రహించబడుతున్నాను అయ్యా. మాకు కావాల్సిన విమోచన, మాకు కావాల్సిన విడుదల, మాకు కావాల్సిన స్వస్థత, మాకు కావాల్సిన ఆశీర్వాదము, మాకు కావాల్సిన ధన్యత ఇదిగోనయ్యా నీ నామంలో మేము అడుగుతున్నామయ్యా. మా కొరకు, మా నిమిత్తమై, మా కొరకు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా ఇదిగోనయ్యా. ఈరోజు నీవు సర్వాధికారి అని, అన్ని నామములు కన్నా పైనామంగా నీ నామం హెచ్చించబడిందని, నీ నామములో మాకు రక్షణ, మాకు విమోచన, మాకు నిత్య జీవం ఉందని నమ్ముతూ నీకు స్తోత్రములు చెప్తున్నాము యేసయ్యా. నీకు వందనములయ్యా. ఇదిగో అయ్యా నీవు నేర్పించిన రీతిగా తండ్రిని అడుగుతున్నాము తండ్రి. ఇదిగోనయ్యా నీ ప్రియ కుమారుడు చూపించిన మార్గము ప్రకారము నీ దగ్గరకు వస్తున్నామయ్యా, నీ ప్రియ కుమారుడు నేర్పించిన రీతిగా నీ దగ్గరకు వస్తున్నామయ్యా. అయ్యా, నీ నామం గణపరచబడుతుంది, నీ నామం పరిశుద్ధపరచబడుతుంది, నీకు సాటి ఎవ్వరూ లేదని తెలియజేస్తున్నాం ప్రభా. నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి. దేర్ నన్ లైక్ యూ. యు ఆర్ గ్రేట్ లార్డ్, యు ఆర్ గుడ్ లార్డ్, యు ఆర్ లవ్. నీవే ప్రేమ అయి ఉన్నావయ్యా. ఇదిగో అయ్యా, ఈరోజు పరమ తండ్రి, మాకు కావాల్సిన ధైర్యం, మాకు కావాల్సిన శక్తి, మాకు కావాల్సిన నెమ్మది, మాకు కావాల్సిన ప్రోత్సాహము, మాకు కావాల్సిన ఆదరణ, మాకు కావాల్సిన మార్గదర్శనము, మాకు కావాల్సిన సహాయము, మాకు కావాల్సిన జయము నీ ప్రియ కుమారుడైన యేసు నామంలో అడుగుతున్నాము. అవునయ్యా, క్షేమము యేసు నామంలో అడుగుతున్నామయ్యా. మేము అడిగిన వారిని విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటారని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ప్రభా, యేసు నామంలో మేము అడిగినవి మేము పొందుకున్నామని నమ్ముతున్నాము ప్రభా. నీకు వందనములయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ యావే, థ్యాంక్ యూ తండ్రి, తండ్రి నీకు వందనాలు. యెహోవా, నిసి నీవు చూచుకున్న దేవుడివి. యెహోవా, ఈరేవి నువ్వు చూచుకుని మాకు అనుగ్రహించే దేవుడి. ఎల్షడాయివి, మాకు అన్ని అవసరతలు అక్కర్లన్నీ తీర్చే దేవుడివి. దేవా, మమ్మల్ని పోషించి దేవా, మా ధ్వజము విజయ ధ్వజముగా, యెహోవా నిసి అన్న ప్రకారం నిన్ను కలిగిన వారిగా, నీ ప్రజలుగా, నీ నామానికి మహిమ తెచ్చే జీవితముగా ప్రత్యేకించబడిన ప్రారంభించబడి ఈ సంవత్సరముగా మా అందరి జీవితాన్ని దీవించమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచు నామ తండ్రి.

దేవుని సేవించడానికి, సమాజంగా కూడి ఆయనను ఆరాధించడానికి మందిరాన్ని నిర్మించుకుని దానిని ప్రతిష్ఠించుకుని దానిలో ప్రవేశించే సమయం ఎంతో ధన్యకరం. ఆయన మందిరావరణములో హృదయపూర్వకంగా మన బల్యర్పణలు ఆయనకు సమర్పించాలి.

0: కృత నిబంధన సంఘము, అది యేసుతో నిత్య నిబంధన చేసిన సంఘము.
1: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు, ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
2: నాశ్రయమా.
1: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు శ్రీ బొనిగల బాబూరావు. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

దేవుని చేత అప్పగించబడిన బాధ్యతలను విస్మరిస్తే, ఆయనిచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడకుండా సోమరులుగా జీవిస్తే, ఆయన వచ్చి లెక్కడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం?

పువ్వులకేమో గూళ్ళంటే ఇష్టం, కోయిలకేమో పాటంటే ఇష్టం, పిల్లలకేమో తల్లంటే ఇష్టం, దేవునికైతే మనమంటే ఎంతో ఇష్టం.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుజులకు వెలుగై ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి వారిని వెలిగించుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల్ని రక్షించుటకు ఈనాడు భువికి ఏతించెను. అభయమసగే ఆద్యంతరహితుడు మానవుడై అవనిపైకి అరుదించాడు. మానవుడే మానవుల్ని రక్షించలేడు. మానవుడు దానవుడుగా ఏనాడో మారిపోయాడు. ఇశ్రాయేలీల జనాంగాల్ని ఆదుకోటానికి న్యాయాధిపతులు రక్షకులుగా ఉన్నారు. న్యాయాధిపతులు చనిపోతే ఇశ్రాయేలీలు ద్రోవ తప్పిన వారైరి. మార్గములను చిరిపివేసుకున్న సమస్త మానవుల్ని అభయమిచ్చి ఆదుకొని తానే మార్గమై తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే దైవ కుమారుడు మానవుడయ్యాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నేను ఒక నెమ్మదికరమైన జీవితాన్ని సేవలో నేను కొనసాగిస్తున్నానంటే దానికి గల కారణం కేవలం దేవుడు ఒక్కడే. ఎందుకంటే మునుపటి జీవితం, నా గతించిన జీవితం ఇంత అందమైంది కాదు, ఇంత సంతోషాన్ని కలగలిసింది కాదు, ఇలాంటి నెమ్మదికరమైన జీవితాన్ని అనుభవించింది కాదు. నా జీవితంలో చాలా భయంకరమైన స్థితులను చూశాను, వేదనకరమైన స్థితులను చూశాను, సంతోషం గురించి ప్రాకులాడాను, నేను సంపన్న స్థితిని చూశాను, అలాగే బీదరికాన్ని చూశాను, కోపాలని, తగులను, వ్యతిరేకతలను, కక్షలను, శత్రుత్వాన్ని, కొంతమంది స్నేహితులను కూడా, కొంత ప్రేమను కూడా నా జీవితాన్ని చూశాను. అలాంటి సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఖచ్చితంగా యవనస్తులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నా జీవిత సాక్ష్యం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు 29 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో కూడా దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని నా జీవితానికి ఇచ్చారాయన. ఇది చిన్నవాడులే ఏముంటుందే వాడి బతుకు, వాడి జీవితంలో మహా అయితే ఏం చూస్తుంటాడులే అని మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడం రాంగ్ అని నేను చెప్తా. చిన్నవాడులే వాడి జీవితంలో ఏం సాక్ష్యం ఉంటుందిలే, ఏదో 1-2 చిన్న అద్భుతాలు ఉంటుంటాయి, అందువలన ఏదో గొప్పగా గొప్ప సాక్ష్యం అని చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతున్నాను. ప్రియులారా, నేను నా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుణ్ణి, 5వ కుటుంబంలో నేను పుట్టాను. సౌర్విల్లో భోగోపురం మండలం, విజయనగరం జిల్లా మా సొంత గ్రామం. నేను అక్కడనే దేవుడి కృపచేత పరిచర్య చేస్తున్నాను. నేను పుట్టడమే బీదరికంలో పుట్టాను, అయితే ఆ బీదరికంలో కూడా నేను హ్యాపీనెస్ని చూసేవాడిని. అది కేవలం నా పేరెంట్స్ వాళ్ళు చూపించిన ప్రేమ, అఫెక్షన్. ఈ బీదరికంలో కూడా వారి ప్రేమ వల్లనే నేను సంతోషంగా ఉన్నాను, ఎప్పుడు కష్టమని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. సడన్గా ఒకరోజు ఇలా అయింది, నేను 1st క్లాస్ చదువుతున్నప్పుడు, కంప్లీట్గా కూడా నేను 1st క్లాస్ ఫినిష్ చేయలేదు. ఆ టైంలో రోడ్లు వస్తున్నాయని చెప్పి మేముండే ఇల్లుని కొట్టేయడం జరిగింది. సో తర్వాత మాకు ఒక స్థలం అంటూ చూపించలేదు, ఒక ఇల్లు అంటూ మాకు లేదు. ఆ పరిస్థితుల్లో మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమించి వారి స్థలంలో మమ్మల్ని ఒక పాకేసుకొని ఉండమని చెప్పారు. సో ఆ రకంగా వేరొక స్థలంలో పాకేసుకొని కొంతకాలం ఉంటే మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి స్థలం ఉంటే తక్కువ రేట్కి, వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ ఆ స్థలాన్ని మాకు ఒక 3 సెంట్లు అమ్మడం జరిగింది. తద్వారా ఆ స్థలంలో మరలా పాకేసుకొని అందులో ఉన్నాం. నాన్ వెజ్ అంటే మేబీ ఆ రోజు పండగేమో అనిపించేది, ఎప్పుడు మరి ఆ పప్పు చారు, పుట్టు చారు, పులావ్ చారు, ఇవే మా జీవితంలో చూసినవి. చాలా చాలా తక్కువ సార్లు ఆ నాన్ వెజ్ తినడం అనేది జరిగేది, ఎందుకంటే నాన్ వెజ్ వచ్చిన రోజు పండగలా అనిపించేది. మేబీ పండగేమో అందుకనే నాన్ వెజ్ వండుతున్నారేమో అని అనుకునేవాడిని నేను. సో అలాంటి బ్రతుకులో మేము ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా తాతల పొలం ఉండేది, దాంట్లో మా నాన్నగారు పంట పండించేవాళ్ళు. అదే నాన్నగారు లేబర్ పనికి వెళ్ళడం, పంట పండించే అవకాశం ఉన్నప్పుడు, అనగా వర్షాలు పడేటప్పుడు పంట పండించడం, దగ్గరలో చెరువు, నూతులు అలాంటివి లేకపోవడం వలన వర్షాకాలంలో పంటలు పండించేవాళ్ళు.
మిగతా కాలంలో లేబర్ పనికి వెళ్ళేవారు నాన్న. సో అందుకనే ఆ ల్యాండ్ని అమ్ముకోకుండా జాగ్రత్తగా అంతవరకు దాచాం. అయితే మరి ఉండడానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు చదువుకోవాలి, ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది, మరి వీళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తారు. మన పరిస్థితిని బట్టి ఇక్కడ వాళ్ళ బ్రతుకులను మనం ఆప్ చేసేస్తే వాళ్ళు ఇక్కడతోనే ఆగిపోతారు, మనలాగే లేబర్ వాళ్ళు అయిపోతారని చెప్పేసి మా నాన్నగారు ఇష్టం లేకపోయినను తన తండ్రి సంపాదించిన భూమిని అమ్మేసి ఆ డబ్బుల చేత ఇల్లు కట్టడం జరిగింది. అంతేకాకుండా మేము డబ్బులను చూడడం జరిగింది. సో కాలేజ్కి వెళ్తున్నాను, ఇంతవరకు బీదరికంలో గడిపేసరికి డబ్బులను చూసి ఒక్కసారిగా యవ్వన కాలం డబ్బులు చూశాను, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఇంకా మా అమ్మని నాకు టీవీ కావాలి, డబుల్ కాడ్ మంచం కావాలి, నాకు సీడీ ప్లేయర్ కావాలని చెప్పేసి రకరకాలుగా ఇంట్లో ఏడిపించాను. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కావాల్సినవన్నీ కొన్నారు, నన్ను ఇబ్బంది పెట్టకూడదని. నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి. కానీ పెద్ద కొడుకుగా నేను వాళ్ళ ప్రేమను చూశాను, అలాగే వాళ్ళ బాధలను కూడా చూశాను. నేను చాలా అర్థం చేసుకునేవాడిని వాళ్ళని. అందుకని చెప్పి ఇన్నాళ్ళు పేదరికంలో పెరగడం వలన ఏది ఇవ్వలేకపోయామని చెప్పి వాళ్ళు ఏం కావస్తుంది కొనివ్వడం మొదలుపెట్టారు. చక్కగా మంచి కాలేజీలో, బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ మంచి కాలేజీలో చదివించారు. సో ఏది పడితే అది కొనివ్వడం వలన నేనేం చేశానంటే స్నేహితులతో కూడి ఇంకా టీవీ ఉంది, సీడీ ప్లేయర్ ఉంది, చూడకూడదు కూడా చూసేవాళ్ళం. అలాంటి పరిస్థితి నా జీవితాన్ని చాలా దారి తప్పించింది, నా జీవితం పాడైపోవడానికి అది చాలా ప్రభావితం చూపించింది. ఇంత క్లియర్గా ఇంత వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే నా జీవితంలో దేవుని చిత్తం నా చిన్న వయసు నుండి ఎలా ఉంది అని ఒకసారి మీరు అందరూ గమనించగలరని నా మనవి. ఇంటర్మీడియట్ గడిచిపోయింది, నెక్స్ట్ డిగ్రీ చదవాలి, చాలామంది ఎంసెట్ చేస్తున్నారు, నేను ఏమి ఎంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇదిగో ఈ కాలేజ్ అయితే మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టమైనట్లు తిరగొచ్చు, ఇంట్లో వాళ్ళకేమో చదువుకున్నట్లు ఉంటుంది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, తర్వాత చదువుకోవచ్చులే, ఏదో ఒక ఉద్యోగాన్ని ట్రై చేయొచ్చులే, ఇంటర్మీడియట్ మీద ఏదో ఒక ఉద్యోగం ట్రై చేసి జాబ్ సంపాదించవచ్చులే, కానీ మనం ఎంజాయ్ చేసే టైం ఇది దాటిపోతే మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమని నా స్నేహితుల ద్వారా మేమంతా డిస్కస్ చేసుకొని ఒక కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది. డిగ్రీ చదువుతున్నానని బయట ఇంట్లో మాటలే, కానీ మేము వెళ్ళేవాళ్ళం, కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఆ మొదట కొద్ది రోజులు ఒక 10 డేస్ వెళ్ళాం, అక్కడ వాతావరణం పరిస్థితులు అన్నీ మాకు అనుకూలంగా మార్చుకున్నాం. తర్వాత అటెండెన్స్ వేసుకొని బయటకు వచ్చేసే వాళ్ళం, రెస్టారెంట్లో క్యాంటీన్లో తిరిగే వాళ్ళం, తర్వాత సినిమాలకు వెళ్ళిపోయే వాళ్ళం, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో క్లాస్లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ కూడా నా డిగ్రీలో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ ఇయర్లో నాకు తెలియదు. అసలు ఈ సబ్జెక్ట్ అంటే నేను కంప్యూటర్స్ చదివాను, అందులో కంప్యూటర్స్ ఉంటుందని తెలుసు, ఆ కంప్యూటర్స్ ఇంకేంటి అని కూడా నాకు తెలియదు. ఇలా కాలేజ్కి వెళ్తూ మా ఇష్టానుసారంగా తిరుగుతూ గడిపేవాళ్ళం, డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బంది అయిపోయేది, సరదాలకు అలవాటు పడిపోయాం, సినిమాలకు అలవాటు పడిపోయాం. ఇంకా ముందు ముందు ఏమైందంటే త్రాగుడికి కూడా బానిసలు అయిపోయాం. ఎవరో ఒకరు త్రాగడం చూసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము కూడా తాగడం మొదలుపెట్టి త్రాగుడికి బానిసలు అయిపోయి డబ్బులు ఉండక ఫీజు డబ్బులు అని ఇంట్లో వేధించి బుక్స్ కానీ ట్యూషన్ ఫీజు అని బస్ ఫీజు అని చెప్పి రకరకాలుగా ఎగ్జామ్ ఫీజులు అని చెప్పి ఇంట్లో వేధించి డబ్బులు తీసుకొని వాటిని తాగడానికి సినిమాలకి షికార్లకి అమ్మాయిలతో క్యాంటీన్లో రెస్టారెంట్లో బయట షికార్లు తిరగడానికి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలా మా జర్నీ సాగుతున్నప్పుడు సడన్గా కాలేజీలో ఎగ్జామ్స్ అని ఎగ్జామ్ ఫీజు కట్టమంటే పరిస్థితి చాలా దారుణమైపోయింది. ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నాం, ఫీజు కట్టాలి ఎలా రా ఏంటి
అని చెప్పి నేను నా స్నేహితులు డిస్కస్ చేసుకొని మొత్తానికి ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. తర్వాత కానీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం, స్లిప్పులు కూడా పెట్టాం. స్లిప్పులు పెట్టి ఫస్ట్ టైం సాంస్క్రిట్ ఎగ్జామ్కి స్లిప్ పెట్టాను నేను. మా కాలేజ్ పేరు మారుమోగిపోయింది. సాంస్క్రిట్కి కూడా స్లిప్ పెట్టిన వాడు వీడు ఈ కాలేజ్ వ్యక్తి అని చెప్పి, ఈ కాలేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి అని చెప్పి మొత్తం ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ, ప్రతి రూమ్లో ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీళ్ళు సాంస్క్రిట్కే స్లిప్పులు పెట్టారంటే ప్రతి ఎగ్జామ్కి పెడతారని చెప్పేసి ఒక ముద్ర కూడా పడిపోయింది మాకు. తర్వాత ఇంకా ఎందుకు మనల్ని ఖచ్చితంగా వెతుకుతారు అని చెప్పి స్లిప్పులు పెట్టలేదు మరి. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళం, ఏదో మొక్కుబడికి అన్నట్లు కూర్చుండే వాళ్ళం, రాసేవాళ్ళం కాస్తంత. కొన్నిసార్లు మన ఎగ్జామ్ రాసే ప్లేస్ టీచర్ ముందు పడితే ఇంకా మనం రాయలేం, ఇంకేం చేయలేం, ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా లేచి టీచర్ వచ్చేలోపే ఆ మూవీకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎలా ఉండేది ఇలా చాలా జీవితాన్నంతా పాడు చేసుకున్నాం, చదువు పాడు చేసుకున్నాం. మునుపు బీదరికం అందులో ఉన్నప్పుడు కష్టపడి చదవాలి. మా అమ్మ వాళ్ళు కూల్ చేసుకుంటున్నారు, మేము కూల్ చేసుకోకూడదు. పొలం పండించుకుంటే అప్పట్లో మాకున్న ల్యాండ్లో పొలం పండిస్తే ఒక 2,000 రూపాయలు పొలం పండించడానికి ఖర్చు అయితే రాబడి 1,800 రూపాయలు వచ్చేది. ఇదేంటి నాన్న 200 నష్టం వస్తుంది, మరి మనం ఎందుకు ఎంత కష్టపడ్డాం అంటే, మరి మీ తాత ఇచ్చిన ల్యాండ్రా, మరి దీన్ని వదిలేస్తే అది బీడుభూమి అయిపోద్ది, తప్పదు మన నష్టమైన దున్నాలి పండించాలి అని చెప్పి మనల్ని పండించేవాడు. అయితే పొలం పండిస్తే నష్టం వస్తుంది, లేదంటే కూలి పని చేసుకోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఇలా అయిపోతామేమో అని మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ మనం మాత్రం అవన్నీ గుర్తు చేసుకోం, వాటి వైపు ఆలోచించాం, వారి కష్టాన్ని చూడం, వారి కన్నీటిని చూడం, వారి బాధను చూడం. ముందు బీదరికంలో మంచి గోల్స్ పెట్టుకుంటాం, 4 రూపాయలు చూసేసరికి ఇంకా అవేమీ గుర్తుకురావు, ఇంకా వ్యసన పొరలై దారి తప్పిపోయి చదువునంతా వదిలేసి నిష్టానుసారంగా తిరుగుతాం, నిష్టానుసారంగా బ్రతుకుతాం. ఇది ఈ జీవితానికి ఏమాత్రము మంచిది కాదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికాను, అలాంటి స్థితిలో నేనుండి డిగ్రీ మొత్తానికి ఫెయిల్ అయిపోయాను. 3 సంవత్సరాలు కలిపి 18 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. చూస్తే నెక్స్ట్ ఏంటి, నా పొజిషన్ ఏమి అర్థం కాలే. జాబ్స్కి ట్రై చేసేవాడిని, వచ్చేవి కాదు, ట్రై చేసేవాడిని, చాలా హార్డ్గా ప్రయత్నించేవాడిని. కానిస్టేబుల్ ట్రై చేసి 4 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేశాను, కానీ చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు చెస్ట్ సరిపోక ఆ ఉద్యోగం కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితి, జాబ్ ట్రై చేస్తే కుదిరేది కాదు, జాబ్స్ ఎప్పుడో పడేవి. డిగ్రీ అంటే పూర్తి చేద్దాం అంటే 18 సబ్జెక్టులు, ఏంటో పొజిషన్ నాకేం అర్థం కాలే. అప్పుడు ఎలా డిగ్రీ పాస్ అవ్వాలని చూసుకుంటే ఓ బ్రదర్ అన్నారు, ఇలా ఎగ్జామ్కి 4,000 కడితే చక్కగా నువ్వు రాయకున్నానే పాస్ అయిపోవచ్చు అంటే, అలానే అప్పు చేసి అప్పటికే ఫీజులు ఏవి కట్టలే, మొత్తం డబ్బులను వాడేసి త్రాగేసి నచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేశాం. ఇప్పుడేమో ఎవరిస్తారు అప్పు, చాలా కష్టం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతిమలాడి 6 రూపాయలు వడ్డీ అని చెప్పి అప్పు చేశాం సర్టిఫికేట్ కోసం. చెడు సహవాసాలు చేసేవాడిని, అనగా బాయ్స్ గర్ల్స్ కలిసి తిరిగే వాళ్ళం. ఇలా తిరుగుతున్నప్పుడు యవ్వన కాలం, కొన్నిసార్లు తప్పుడు పని చేసే పరిస్థితి కూడా ఎదురయ్యేది. దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక చూడండి ఎలా ఉందో. నేను తప్పు చేద్దామని డిసైడ్ అయ్యేవాడిని, డిసైడ్ అయ్యి తప్పుడు కార్యానికి పరిగెత్తేవాడిని. కానీ ఏదో ఒక విధంగా
అక్కడ తప్పు జరగకుండా దేవుడు ఆఫ్ చేసేవాడు. ఇలా ఒక్కసారి రెండు సార్లు కాదండి, చాలాసార్లు ఫ్రెండ్స్తో తిరిగిన ప్రతిసారి నా తోటి వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకుని వచ్చేవాడిని. నేను తప్పించుకునేవాడిని కాదు, కానీ దేవుడు ఆ యొక్క తప్పు చేయకుండా తప్పించేవాడు. అయితే నా డిగ్రీ వరకు లైఫ్ ఇలా గడిచింది. అయితే దేవునిలోనికి నేను ఎలా వచ్చాను, ఎప్పుడు దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు, ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడంటే, నా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యే ముందు మా మాస్టర్ ఒక ఆయన ఆదిరాజు గారు అని, ఇప్పుడు నాకు బావగారు ఆయన, ఆయన ఇలా మా చర్చ్లో క్రిస్మస్కి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, సరదాగా మన ట్యూషన్ పిల్లలందరూ రండి అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ పిలిచినప్పుడు, నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యూషన్ చదివేవాడిని, సో ఆ పరిచయం ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్కిట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రకంగా డ్యాన్సులు స్టేజ్లో క్రిస్మస్ టైంలో ఆ స్టేజ్ మీద డ్యాన్సులు స్కిట్లు నేను చేసినప్పుడు ఒక స్కిట్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేనే యేసుప్రభుగా దేవుని మాటలు పలుకుతానన్నమాట. సో ఆ మాటలు నేను పలికినప్పుడు సత్యమే కదా, ఇది నిజమే కదా, యేసు కూడా దేవుడు అయి ఉంటాడు, ఒక నిజమయంలో సత్యం ఉంది, ఏదో తెలియని ఆకర్షణ ఉంది అని చెప్పి నేను గ్రహించి, అప్పటి నుండి అనగా 2011 జనవరి నుండి ఫస్ట్ వీక్ నుండి నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అది కూడా మా ఇంట్లో తెలిస్తే, ఆయనదు కుటుంబం కనుక ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించి కోప్పడతారు, ఇది మన ఆచారం కాదు, మన పద్ధతి కాదు, మనం ఎలా చేయకూడదు అంటారని చెప్పి, పక్క ఊరు నేనేదో ఆదివారం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాను అన్నట్లుగా పక్క ఊరు చర్చికి వెళ్ళాను కొద్ది రోజుల పాటు. తర్వాత ఇంట్లో తెలిసింది, కానీ వాళ్ళకి చెప్పాను నాకు దేవుడు అంటే ఇష్టం, నేను వెళ్తాను అని చెప్పి నీకు చెప్పాను, వెళ్ళు కానీ నువ్వు బాప్తిసం తీసుకొని నీ ఇష్టానుసారంగా ఆ చర్చిలో వాళ్ళలాగా నువ్వు బ్రతకడానికి వీల్లేదంటే నేను సరే అని చెప్పాను. అదే 2011 గుడ్ ఫ్రైడే రోజున నేను రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాను, దేవుణ్ణి కంప్లీట్గా తెలుసుకున్నాను, దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతవరకు నేను ఆరాధించిందేంటి, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఇలా దేవుని గురించి కంప్లీట్గా నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను రక్షణ పొందుకోవాలని చెప్పి 2011 గుడ్ ఫ్రైడే రోజున మా అమ్మకు కూడా చెప్పాను. అమ్మ ఇష్టపడలేదు, అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేశాను, లేదమ్మా ఇది నిజం, ఇది సత్యం, ఇది నేను పాటించాలి అని చెప్పి నేను మా అమ్మని రిక్వెస్ట్ చేస్తే, మా అమ్మే ప్రేమతో మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు వేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రేమతో ఒక షర్ట్ కూడా కొనింది తను. అలా నన్ను గద్దించేది, కోప్పడేది, నన్ను ప్రేమించేది, నన్ను అర్థం చేసుకునేది మా అమ్మగారు. ఆమెను బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. తర్వాత నేను రక్షణ పొందుకున్నాను, కానీ చర్చికి వెళ్ళేవాడిని, ఆత్మీయంగా బ్రతికేవాడిని, చర్చిలోంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో కలిసేసరికి ఇంకా త్రాగుడు, ఫ్రెండ్స్తో తిరగడం, మరలా గర్ల్స్ బాయ్స్ కలిసి తిరగడం, ఇలాంటి సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు అంటే తెలుసు, ఆయనే నిజం కనుక, ఆయనే సత్యదేవుడు కనుక మనం ఆయన్ని నమ్మాలి, నమ్మి నీటి బాప్తిస్వం పొందాలి, వారు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని వాక్యాన్ని నేను బలంగా నమ్మాను. సో అందుకని నేను రక్షణ పొందుకున్నాను, నా దేవుడు యేసు, నేను ఫిక్స్ అయ్యి ఇంకా నేను నమ్మాను. ఆ నమ్మకాన్ని బట్టి క్రీస్తులో క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నాను, కానీ దేవునికి ఇష్టము లేని కార్యాలను మాత్రం నేను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకున్న స్నేహితులతో అలానే వ్యర్థంగా తిరిగేవాడిని, అలా తిరుగుతూ తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ కూడా నా ఇష్టానుసారంగా బ్రతికాను. 2014 నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నా బ్రతుకు ఏంటి, నా ప్రయాణం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం ఉద్యోగం చేయాలి,
నా ఫ్యామిలీని ఎలా నడిపించాలి, నా కుటుంబాన్ని ఎలా మరి ముందుకు సాగించాలి అనే ఆలోచనలో నేను పడి ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు కదా, నాతో మాట్లాడు ప్రభువా, నేను ఏం చేయాలి అని అనుకునే సిచ్యువేషన్లో ఒకరోజు ఊర్లో ఒక పండుగ వచ్చింది. స్నేహితులు అందరం కలిసి మరలా తాగడం మొదలుపెట్టాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూనే ఉన్నాను. ఈ చెయ్యి ఒక పక్క అంతా విపరీతంగా సలుపు వస్తుంది. సాయంత్రం అయింది, ఒక ఫ్రెండ్ అన్నాడు, డ్రింకింగ్ హెవీ అయ్యింది కదరా, అందువల్ల ఆ పెయిన్ వస్తుంది, నువ్వు ఇంకొక బియర్ తాగు, ఆ యొక్క పెయిన్ క్లియర్ అయిపోద్ది అని చెప్తే, నేను ఒక్కటి తాగాను కానీ క్లియర్ అవ్వలేదని ఇంకొకటి తాగాను అయినా క్లియర్ అవ్వలేదు. తాగుడు బాగా అలవాటు అయిపోవడం వలన అసలు ఎలాంటి మత్తు కూడా వచ్చేది కాదు నాకు. అంత మత్తులో కూడా నేను ఉండేవాడిని కాదు, ఒక నార్మల్గా అన్ని తెలిసేవాడిగా ఉండేవాడిని. అసలు నేను తాగుతానని ఎవరికి తెలీదు. నా డిగ్రీ నా క్లాస్మేట్స్తో తప్ప నా ఫ్రెండ్స్కి, ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి, నా ఫ్యామిలీకి ఎవరికి తెలియదు. అంత సీక్రెట్గా నేను తాగేవాడిని, అంత జాగ్రత్తగా ఉండేవాడిని. సో ఆ పెయిన్కి నేను తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరూ తాగి ఉన్నారు కనుక అందరూ మేడ మీద పడుకున్నాం. అందరూ మేడ మీద పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, కత్తితో చెయ్యి నరికేసుకోవాలన్నంత పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఇంకా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించేవాడు దేవుడే అని నాకు ఆలోచన కలిగింది. కానీ డాక్టర్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి డాక్టర్స్ దగ్గర కూడా నేను పరిగెత్తాను. రాత్రి 1 గంట ఆ టైంలో ఊర్లో ఉన్న ఆ చిన్న చిన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరు మరి తలుపు తీయలేదు, నాకు ఏ రకమైన మందులు కూడా అందలేదు. సో ఫైనల్గా నా ఫ్రెండ్ దగ్గర ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. అది వేసుకున్నా కూడా చాలాసేపు అయింది కానీ ఆ పెయిన్ తగ్గలేదు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, చాలాసార్లు చర్చిలో నేను దేవుని వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు పరమ వైద్యుడు అని. అంటే వైద్యులకే వైద్యులను చేసిన వాడు, వైద్యులకి జ్ఞానం ఇచ్చిన వాడు, మెడిసిన్ తయారు చేసిన వాడికి జ్ఞానం ఇచ్చిన వాడు, ఆయన కంటే పరమ వైద్యుడు ఎవరూ లేరు, ఆయనే పరమ వైద్యుడు అని మాటలు బాగా గుర్తొచ్చినప్పుడు ప్రభువా ఇంకా నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఈ మందు జోలికి వెళ్ళను, నీకు ఇష్టం లేదు, ఇదిగో పాత్రలో వేయబడుతుంది, ఎర్రగా కనిపిస్తుంది, ఆ పాత్రలోనిది త్రాగకూడదు, ముట్టకూడదు అనే మాటలను నేను గుర్తు చేసుకున్నాను. ఇంకెప్పుడు వీటిని ముట్టనయ్యా, నీకు ఇష్టం లేదు కదా, నీకు ఇష్టం లేనిది ఇక మీదట నా జీవితంలో ఇంకేది ఉండదు, ఈ త్రాగుడు కాదు ఇంకేది ఉండదు అని చెప్పి ఆ యొక్క త్రాగుడు నేను ఆ రోజు విడిచిపెడతానని దేవునికి ఒక తీర్మానం చేసుకొని దేవుణ్ణి అడిగాను. నన్ను క్షమించి, నన్ను కరుణించి, నన్ను ముట్టి స్వస్థపరచమని మోకాళ్ళను నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి నేను బ్రతిమలాడాను. దేవుడు నన్ను కరుణించమని వెంటనే నాకు స్వస్థత కలిగింది. వెంటనే నేను చాలా చాలా ఏడ్చాను, ఏంటి ప్రభువా నేను అడగగానే నువ్వు వెంటనే కార్యం చేశావు, నేను మెడిసిన్ వేసుకున్నాను కానీ తగ్గలేదు, నా ఫ్రెండ్స్ ఎవరు ట్రిక్స్ ఉపయోగించారు కానీ నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వలేదు. ఒక్కసారి నిన్ను అడగగానే వెంటనే నా మాట విన్నావు. క్లియర్గా చెప్పాలంటే ఒక త్రాగుబోతుని నా మాట విన్నావు, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తిని నా మాట విన్నావు, నా తల్లిదండ్రులు నన్ను పెంచాలనుకునే విధానంలో నేను లేను, పేదవాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపాదనతో నన్ను చదివిస్తే వాటిని వ్యర్థంగా పాడు చేసి త్రాగి వ్యర్థమైన అలవాట్లలో నేను బ్రతికి వాళ్ళ దగ్గర ఏదో మంచిగా నటిస్తూ వాళ్ళు నన్ను గొప్పగా నా బిడ్డ చదువుకున్నాడు మంచి స్థితిలో ఉంటాడని గర్వంగా వాళ్ళు చూస్తుంటే ఇలాంటి తప్పుడు దారిలో నేను బ్రతికాను, నాలాంటి వాడి మాట నువ్వు విన్నావు అని చెప్పి చాలా సంతోషించాను, చాలా ఏడ్చాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా ఇంకెప్పుడు ఆ వైపు చూడలేదు. ఎవరైనా తాగే వాళ్ళు చూస్తే నేను చాలా అసహించుకుంటాను. ఒకప్పుడు నేను ఎలాంటి వాడినా అని వాళ్ళని చూసి ఇంత దరిద్రంగా ప్రవర్తించానా అని చెప్పి నన్ను నేనే అసహించుకుంటాను.
ఇది పాప బ్రతుకని నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ఆ రోజు ఆ పరిస్థితి నన్ను విడిపించింది పాపం నుంచి. ఈరోజు నీకున్న పరిస్థితులు విడిపించాలి అని పరిస్థితి వచ్చే వరకు చూడకు, ఇప్పుడే మారు మనసు పొందు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు విడిచిపెడతానంటే నువ్వు ఎలాంటి వాడివైనా నీ మాట ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా గర్విష్టి, కానీ మంచి అధికారంలో ఉండి కూడా ఆయనకి ఒక వ్యాధి ఉండడం ఆయనకు ఒక ముళ్ళయింది. అది దేవుని సేవకుని దగ్గరికి, ఎలీషా దగ్గరికి పంపించింది. ఎలీషా గారు చెప్తారు, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత వస్తుందంటే ఆయన గర్వంగా నేను ఎందుకు మునగాలనుకుంటారు. తర్వాత మాట విని వెళ్ళి మునిగి 7 సార్లు మునిగిన తర్వాత స్వస్థత పొందుకుంటాడు, ఆయన తీర్మానాలు తీసుకుంటాడు. అటువంటి జీవితాన్ని నేను ఆ రోజు ఒక సమర్పణ, నయమాను లాగా ఒక సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉండాలని నిర్ణయించుకొని దేవుణ్ణి క్షమించమని, నా పాపములన్నీ క్షమించండి, ఇక మీదట నేను నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి, ఇప్పుడే నేను పరిశుద్ధాత్మతో నేను రక్షణ పొందుకున్నాను అని నమ్మి వెంటనే ఈరోజు నుంచి నేను నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి నా పాపములన్నీ ఒప్పుకొని దేవునిలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతూ ఏ పని నాకు దొరికితే ఆ పని చేసేవాడు. టీచర్గా, ఒక స్కూల్లో వాలంటీర్గా పనిచేశాను, ప్రతి పని, ఒక కంపెనీలో పనిచేశాను, ఇలా ప్రతి పని చేస్తూ నా సమయం, ఖాళీ సమయంలో దైవ సేవకునితో కలిసి, ఆయనతో కలిసి గృహాలు దర్శించడానికని, ఆయనతో కలిసి బాగులేని వారి దగ్గరికి వెళ్ళడానికని చెప్పి ఇలా పరిచర్లో సహాయకుడిగా ఉండేవాడిని, మందిరంలో పనిచేసేవాడిని, దైవ సేవకులకి పరిచర్ చేసేవాడిని. దేవుని పరిచర్ను చాలా నేర్చుకున్నాను ఆ సమయంలో. ఇంకా నేను లైఫ్లో ఇంకా ఎదగాలని చెప్పి నేను వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాను. మొదట ఒక వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది, ఆ వ్యాపారం కొరకు అప్పు చేశాను. 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీతో అప్పు చేసి ఆ వ్యాపారం చేశాను, ఆ వ్యాపారం నష్టపోయాను. తర్వాత ఇంకొక వ్యాపారం చేశాను, 1 లక్షల్లో వ్యాపారం, అందులో కూడా నష్టపోయాను. 1 లక్షలు నష్టపోయినా కూడా 1 లక్షల అప్పులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెలా, ఇంకేం చేయాలి అని ఆలోచిస్తే, ఇన్ని 1 లక్షల అప్పులు తీరాలంటే ఇంకా మనం 1 లక్షల్లోనే బిజినెస్ పెట్టాలని చెప్పి 1 లక్షల్లో బిజినెస్లు చేసుకుంటూ పోయాను, 1 లక్షల్లో అప్పులు అయిపోతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 15 లక్షల వరకు అప్పు అయిపోయాను. ఇంకా నా లైఫ్ ఒక్కసారి మరలా స్టన్ అయిపోయాను, ఒక్కసారి బ్లాంక్ అయిపోయాను, ఆగిపోయినట్టు అనిపించింది. ఇన్ని 1 లక్షల ఉన్న భూమిని కూడా అమ్మేశామే, 1 సెంట్ భూమి కూడా లేదే, వ్యాపారాలన్నీ నష్టపోతున్నాను, ఈ ఉద్యోగము దొరకట్లేదు, ఒక చిన్న ఉద్యోగం చేస్తూ అప్పులు తీర్చలేను, ఆ ఉద్యోగం చేస్తూ బ్రతకలేను, ఇప్పుడేంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను చాలా గందరగోళంగా, చాలా భయాందోళనగా ఉన్నాను. అయితే నిండా అప్పుల్లో మునిగిపోయి చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను, ఇంక నాకు ఏ ఆధారం లేదు, దేవుడు ఒక్కడే ఆధారం. ఆ టైంలో నేను ఏడుస్తూ కూర్చోకూడదని చెప్పి టీవీలో ఒక దైవ సేవకుడు వాకింగ్ చెప్తుంటే వింటున్నాను కానీ నా మనసు నెమ్మదిగా లేదు, చాలా వేదనతో ఉంది. ఆ టైంలో ఆ దైవ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఇలా నేను చాలా వ్యాపారాలు చేశాను, చాలా ఉద్యోగాలు చేశాను, దేంట్లో నేను స్థిరపడలేదు, వ్యాపారాలన్నీ నష్టపోయాయి, నా పరిస్థితులను బట్టి నా కుటుంబం కూడా నన్ను తృణీకరించే పరిస్థితి వచ్చింది, నన్ను మెచ్చుకునేవారు లేరు,
నా అవసరము ఎవరికి లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నా బ్రతుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకురా, నేను నా పనిలో వాడుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, అందుకే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలము కాకున్నట్లు నేనే చేసి ఉన్నాను, నువ్వు నా పని చేయాలి, అందుకనే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలం కావట్లేదు, నువ్వు ఇంకేం చేయాలనుకున్నా, ఇంకే వ్యాపారం చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నేను నా పనికి ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పనికి రా, నువ్వు నా పని చేయి, నా సేవ చెయ్యి, నువ్వు నా పనిలో నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను, నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను, ఇంతకు రెండింతలు నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి నిన్ను జనముగా చేస్తానని ఆ సేవకునితో మాట్లాడిన మాటలు స్పష్టంగా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. అప్పటికి అనేక సార్లు నేను దైవ సేవకునితో తోడుగా ఓ జత పనివాడిగా సహాయకుడిగా ఉండేవాడిని, సండే స్కూల్ పరిచయం నడిపించేవాడిని, మా యొక్క ఆత్మీయ తండ్రి గారి ఒక బ్రాంచ్ను కూడా వాక్య పరిచయం నడిపించేవాడిని. ఇలా నేను దేవుని పనిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను అనేక మార్లు పిలిచాడు. అనేక మార్లు ఆయన నన్ను పిలిస్తే నాకు ఇంకా క్లారిటీగా నువ్వు నాతో మాట్లాడాలని దేవునితో నేను ఒక విధమైన తీర్మానం నేను చేసుకున్నప్పుడు అది నాకు ఆ రోజు బెడ్ మీద కూర్చొని ఆ దైవ సేవకుడు చెప్తున్న సాక్ష్యం వింటున్నప్పుడు గుర్తొచ్చింది. అయితే నేను దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను అనేక సార్లు పిలిచాడు, నేను అనుకున్నాను కదా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడతాయి కానీ నేను రాలేను అని. అంత స్పష్టంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, నేను దేవుని సేవకు నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుని పనిలో నేను ఉండాలి అని చెప్పి

ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళతో కలిసి వారి కుటుంబంలో ఒక్కరుగా జీవించడం జరిగింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ముందు పరిచర్లో బైబిల్ ట్రైనింగ్ అనేది అవసరము అని తెలుసుకొని ఒక 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడే దైవ సేవకుల ద్వారా అభిషేకించబడడం కూడా జరిగింది. తర్వాత ఆత్మీయ తండ్రి చెప్పారు, మనకి ఇంత పరిచర్య ఉంది కనుక నువ్వు నా అల్లుడు అని కాదు, నువ్వు ఇంత పరిచర్య ఉంది ఎవరో ఒకరు సహాయంగా ఉంటేనే కానీ నేను ఈ పరిచర్యను ముందుకు నడిపించలేను. సో కనుక ఇంత పెద్ద పరిచర్యలో నీ సహాయం కావాలి, నువ్వు ఖచ్చితంగా సేవకు సిద్ధపడ్డావు, సేవకు పిలువబడ్డావు కనుక నా తర్వాత మోషే తర్వాత యోహోషువ ఎలా అయితే ఇజ్రాయేల్ ప్రజలకి అవసరమో అలా నువ్వు ఖచ్చితంగా ఒక యోహోషువలాగా ఈ యొక్క సంఘానికి ఈ పరిచర్యకు నువ్వు అవసరము అని చెప్పినప్పుడు నేను దేవునితో మాట్లాడాను, ప్రభువా నాకు ఇదే నిజమా, నేను ఇక్కడే ఉండాలా నాకు తెలీదు, అయితే దైవ సావకుని చెప్పినట్లు నేను నీ స్పష్టత తెలుసుకునేంత వరకు నేను నీ దాసునితో సహకారిగా తోటి దైవ సేవకునిగా నేను కొనసాగుతాను, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అని నేను సేవలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో స్పష్టంగా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దాసునికి సహకారిగా నేను నిలబెట్టుకున్నాను, నా ఈ దాసుని తర్వాత పరిచర్యలో నీవు ఈ సంఘాన్ని నడిపించాలి, కనుక నువ్వు దాసునితో సహకారిగా ఈ జీవితాన్ని కొనసాగించు, ఈ పరిచర్యలో ముందుకు సాగు, నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అన్నప్పుడు సరే అని సేవలో కొనసాగుతున్నాను, అయితే దైవ సేవకులతో సహకారిగా నేను ఉంటున్నాను, అయితే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, వాటిని వడ్డీలు కట్టాలి, ఎలా ఈ పరిస్థితి సహకారిగా అంటే కానుకలు పరిచర్యలో ఇవేమీ కాదు, ఏ రకమైన ఆర్థిక పరమైన సహాయం లేదు, అయితే దైవ సేవకులతో ఉండడం వలన నేను నా భార్య తర్వాత దేవుడు పిల్లల్నిచ్చాడు, 2 పిల్లల్ని ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ అంతా దైవ సేవకులతో సహకారుగా ఉంటూ పరిచర్యలో ముందుకెళ్తున్నాం. దేవుడా నా సమస్యలు తీర్చువాడు నువ్వే అని దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకా ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలి, ఇప్పుడు పరిచర్యలో ఉన్నాను దైవ సేవకునితో ఉన్నాను కానీ ఆర్థికంగా మరి నా పరిస్థితి బాగాలేదు, పరిచర్యలో వచ్చిన డబ్బులన్నీ నా అప్పులు తీర్చడానికే నేను వాడుకుంటే ఇంకా ఈ సంఘంలో జరుగుతున్న అనేక కార్యాలు ఉన్నాయి అవన్నీ ఆగిపోతాయి, నేను దైవ సేవకుని విషయం మేరకు నేను అడగను, నేను ఆయనకి నా పరిస్థితులు ఏవి చెప్పను, నేను నీకే చెప్తా, నువ్వే నా పరిస్థితి నుంచి విడిపించని నేను దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ చాలా కష్టమైన పరిస్థితి, నలిగిపోతున్నాను, పరిచర్లో ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాను, చాలా కష్టంగా ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ 15 లక్షల అప్పులు నేను ఎలా తీర్చాలి అని నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, వడ్డీలతో కలిసి 17 లక్షల రూపాయలు అయింది. ఈ పరిస్థితిలో నేనేం చేశానంటే నా తండ్రి గారు నాకు కట్టిన ఇల్లు ఆ ఇల్లు మీద నేను లోన్ తీసుకురావడం జరిగింది, 13 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చాను, లోన్ తీసుకొచ్చి అవి కటింగ్లన్నీ పోయి ఒక 12 లక్షల రూపాయలు వస్తే అందులో నేను 12 లక్షల రూపాయలు అప్పులు తీర్చగా ఇంకా 5 లక్షల రూపాయలు ఉండిపోయింది, ఇంకా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకి వడ్డీ కట్టాలి, ఈ యొక్క లోన్కి నెలకి 20,000 రూపాయలు సుమారు నేను లోన్కి ఈఎంఐ కట్టాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కలిసి మరికొద్ది సంవత్సరాల్లో మరలా లోన్గానే కడుతున్నాను, అప్పులకు వడ్డీలు కడుతున్నాను, ఇవి కట్టడానికి అప్పులు చేస్తూ ఉన్నాను. ఇలా మరలా 5 లక్షల అప్పు కాస్త మరలా 17 లక్షలు అయిపోయింది, అప్పు 17 లక్షలు, లోను 13 లక్షలు, సుమారు 30 లక్షల రూపాయలు. ఈ పరిస్థితుల్లో చాలా దుఃఖంతో ప్రభువా నీ పరిచర్య పిలిచావు, నేనేం చేయాలి, ఎలా అప్పులు పెరిగిపోతూ వచ్చాయి, 1 రూపాయి కూడా తీరలేదు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు అప్పులతో ఉన్నాను, ఎలా ప్రభువా అని నేను ఒకరోజు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగించాడు, నువ్వు నా పరిచర్యకు వచ్చావు,

0: చేస్తున్నాం? ఆదివారం వాకింగ్ చెప్తున్నాం, శుక్రవారం వాకింగ్ చెప్తున్నాం, ఏదో పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్తున్నాం, ఏదో ప్రేయర్ ఉంటే వెళ్తున్నావు, నువ్వు నా పరిచర్య ఏం చేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే, అవును నేనేం పరిచర్య చేస్తున్నాను, నేనేమి చేయట్లేదే అని చెప్పి ఒక్కసారి నాలో ఆలోచన కలిగింది. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా ఏ ప్రేయర్ లేనప్పుడు నాకున్న సమయాన్ని నీ సువార్తలో నేను గడుపుతానని చెప్పి దొరికిన సమయమంతా ఒక్కొక్క రోజు నాకు దొరికినప్పుడు ఒక ఊరు వెళ్ళిపోయేవాడిని, డోర్ టు డోర్ వెళ్ళి పత్రికలు పంచుతూ సువార్త చెప్పుకుంటూ ఇలా నేను వెళ్తున్నప్పుడు దేవుడు ఒక 3 రోజులు సువార్త జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఒక దైవ సేవకుడు వచ్చి నా దగ్గరికి వచ్చి నీకు అవసరమని నాకు అనిపిస్తుంది, నీకు ఏ అవసరమో నాకు తెలియదు, ఇదిగో దేవుడు నీకు ఇవ్వమన్నాడని చెప్పి 150,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఒక్కసారి నా కళ్ళంబడ నీళ్ళు తిరిగాయి, ఏంటిది అని ఒక్కసారి నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇగో నువ్వు నా పరిచర్య చేయట్లేదు అని అన్నప్పుడు నీ పరిచర్య చేస్తానని చెప్పి తీర్మానం కలిగి నిజమైన పరిచర్యను సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నాను, ఇదిగో నేను నీకు తీర్మానం చేస్తూ ఉన్నాను, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు నేను నీకు ఇస్తానని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతుంటే, అప్పుడు 150,000 రూపాయలు నేను 3 రోజులు సువార్త చేశాను, అంటే 3 సువార్తలకి ఒక్కొక్క 50,000 చొప్పున 150,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాను. చాలా సంతోషించాను. ఇంకా రుచి చూశాను కదండి, అండి ఎవరైనా వంట బాగా చేశారనుకోండి వాళ్ళు రుచి చూశాక వాళ్ళు ఇంకెప్పుడు మనకి ఫుడ్ తెస్తారని చూస్తాం కదా, అలా రుచి చూశాను కదండి. ఇంకా నాకు ఇంకా అవకాశము దొరికిందని చెప్పేసి నేను సువార్తకి వెళ్తూ ఉన్నాను, ఆయన 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు, సువార్తకి వెళ్తూ ఉన్నాను 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంఘటన అండి ఇది, గొప్ప కార్యం. ఒకరోజు మాత్రం నా భార్య ఏమో 25,000 రూపాయలు వచ్చాయని నా చేతిలో పెట్టింది. నేను ఆ రోజు చర్చిలో ఒక మూలన కూర్చొని, ఏంటి ప్రభువా నువ్వు ఎప్పుడు 50,000 రూపాయలు ఇస్తావు కదా, ఈరోజు ఏంటి 25,000 ఇచ్చావు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆ రోజు నాకు స్పష్టంగా తెలియజేసిన విషయం చూడండి, ఆ రోజు ఒక ప్రేయర్ ఉండడం వలన మేము మధ్యాహ్నం వరకే సువార్త చేసాం. అది నాకు గుర్తొచ్చి ఓహ్ నేను హాఫ్ డే వర్క్ చేశాను కనుక నాకు హాఫ్ శాలరీ ఇచ్చావా ప్రభువా అనుకున్నాను నేను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకు జరిగిందని నాకు అనిపించిందంటే నిజంగానే దేవుడు ఒక్కరోజు సువార్త చేసిన దానికి 50,000 ఇస్తున్నాడు అనేది నాలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ యొక్క సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడనిపించింది. అందుకని ఆ రోజు హాఫ్ డే నేను సువార్త చేయడం వలన 25,000 రూపాయలు వచ్చిందని నాకు అనిపించింది. దేవుడా నీకు మాత్రం ఖచ్చితంగా నీ లెక్క మాత్రం క్లియర్ అనిపించింది నాకు. నిజంగానే మనం లెక్కలు తప్పుతాం కానీ దేవుడు మాత్రం ఆయన లెక్కలు తప్పడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కదండి, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి. సో కనుక ఆ రకంగా దేవుడు సుమారు ఎన్నిసార్లు సువార్తకి వెళ్తే అన్నిసార్లు అప్పులు తీరుస్తూ వచ్చాడు. ఒకసారి ఏమైందంటే ఒకరోజు సువార్త చేశాను, సుమారు 10 రోజులు అయిపోయింది, రావాల్సిన 50,000 ఇంకా రాలేదు. నేను చాలా బాధపడుతున్నాను, సంఘంలో కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాను, ప్రతి వారం చెప్తూ ఉన్నాను, ఇగో నేను సువార్త చేసిన ప్రతిసారి దేవుడు నాకు 50,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి. కానీ ఈసారి 50,000 రూపాయలు రాలేదు, 10 రోజులు అయిపోయింది. ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి దేవుడు 50,000 ఇస్తాడు కదా, ఈసారి రాలేదే అని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే నేను కొంచెం బాధపడుతున్నాను, కానీ ధైర్యంగా ఒక మాట చెప్పాను, దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అయ్యాయంటే అది అమృతమే కానీ విషం కాదు. మనం దేవుని కార్యాలు ఆలస్యం చేస్తే అది మనకు విషం అవుతుంది. నేను దేవుని కార్యాలు ఆలస్యం చేశాను, అప్పుల్ని ఇంకా పెంచుకున్నాను, అది నాకు విషమైంది. కానీ దేవుడు నా జీవితంలో కార్యం ఆలస్యం చేస్తున్నాడంటే అది నాకు విషం కాదు, అది అమృతమే అని ఆ రోజు ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత రోజే నాకు 3,00,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు నా యొక్క అప్పులు తీరుస్తూ ఉంటుంటే నాలో భారం దిగిపోతూ ఉంది. విస్తారమైన పరిచర్యలో దేవుడిలో వాడబడుతూ ఉన్నాను. ఆయా ప్రాంతాలకు పిలువబడుతూ ఉన్నాను. ఆయా గ్రామాల్లో ఆయా సేవకుల సంఘాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. సంఘంలో కూడా విరువుగా వాడబడుతూ ఉన్నాను. దేవునిలో నేను పనిచేస్తూ ఆ పని కష్టం అనుకోకుండా సంతోషంగా నేను సాగుతున్నప్పుడు దేవుడు నా భారాన్నంతటిని తొలగిస్తూ ఉండగా నేను దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటుంటే ఈ ఆనందమే ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ఆనందం, ఈరోజు నేను కలిగి ఉన్న నెమ్మది, ఈరోజు నా బ్రతుకు చాలా సంతోషంగా ఉంది. నేను మంచి భార్య, నన్ను అర్థం చేసుకునే భార్య, నాకు సహకారి అయిన భార్య, మంచి భార్యనిచ్చాడు దేవుడు, చక్కని పిల్లల్నిచ్చాడు, చక్కగా ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, చిన్నవాళ్ళే దేవుడిలో చక్కగా బలంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంత చక్కని అందమైన జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నానంటే గడిచిన కాలంలో ఎంతో భయంకరంగా బ్రతికాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను, కుటుంబానికి ఇష్టం లేకుండా బ్రతికాను. నా తల్లి నా బ్రతుకంతా తెలిసిన తర్వాత నా కొడుకు వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నా పెద్ద కొడుకు ఉన్నాడు వాడి వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదని చెప్పుకునేది, చాలా బాధపడేవాడిని. దేవుడు నాకు ఈ పరిస్థితులను ఒకరోజు మారుస్తావని చెప్పి చాలా వేదన చెందాను. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు, నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతటికి కారణం దేవుడే. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవుని మాటకు చెవియొగ్గి దేవుని మాటను దేవుడి చిత్తాన్ని వెతుకుతూ ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తామో దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు, తలదించిన చోటని తలెత్తుకునేలా చేస్తాడు, నీ అవమానాలన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ నిందలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. ఈ జీవితాన్ని మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని మాట వినండి, దేవుని చిత్తానుసారంగా బ్రతకండి, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టండి, దేవుని కార్యాలు చేయడానికి తీర్మానం కలిగి ఉండండి.
1: ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయ్యాను. ఐ డిడ్ నాట్ క్రై వెన్ ఐ వాస్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాస్ టేకింగ్ బాప్టిజం. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుని అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చి ఉన్నాయి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాన్ ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్, నేను 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా ఆఫ్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్ నా పేరు సలోమి, నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1-4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1-4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే 4th స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్ 9 years అలా ఉంటుంది, లెస్ దాన్ 10 years లోపల. అప్పుడు ఏం విషయాలు అయితే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతీది నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను దర్శి ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయినాను. 5th standard నుంచి 12th standard వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అట్లా మంచి పేరు కలిగిన అమ్మ, మంచి పేరు నాకు ఉండేది. టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో 9th standard ఐ రిమెంబర్, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు, దేవుణ్ణి జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు. ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే గిన మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరూ అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయిన వ్యక్తిని. అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ, వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా ఆలోచన చేసుకుని, సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఉన్నాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసి ఉన్నాను నాకైతే గుర్తులేదు కానీ, బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు, కొండలను కొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి, ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూడుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అని అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు, ఆవిడని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు కానీ, బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్, కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము. పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను, ఓ పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూడుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ వాళ్ళు ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు, మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్, నేను హాస్టల్లో ఉండటం వలన మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము, అసలు నేను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభును చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే. నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి ఈ అమ్మాయి సో సబ్జెక్ట్స్ లో షీ విల్ బి ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్స్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐఎమ్ ఇన్ ది సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్ నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మా ముందు పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని, అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఎవ్రీ థర్స్డే పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్ దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి షీఈస్ ఫ్రమ్ గుత్తిశాల, మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన అవునా వెళ్దామా సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నా తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది అమ్మాయితో మాట్లాడడము. సరే నేను తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ డిస్కషన్స్కు నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు, అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు, వాళ్ళ కోసము నేను లేట్గా వెళ్ళాను, లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు, నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్ టైం అనమాట, ఏప్రిల్ ఆ టైంలో. ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ, నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పాడడం పలకడము, ఇంకా తమిళ్ కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కళ్ళు మూయి సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తర్వాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా పాస్టర్ ఊరికే క్యాజువల్గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు, బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను, వెళ్ళను అని అనుకున్నాను. కానీ బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు, నేను 2 వీక్స్ వెళ్ళలేదు. 3rd వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము, అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది ఇలా ఉంది సలోమి అనేసానంటే వై కాంట్ యూ థింక్ లైక్ దిస్, అనేసి అట్లా పాజిటివ్ వేస్ గా నేను చెప్పే అలాంటి నేను, నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ థర్డ్ సండే నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయినాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత సరే ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో. అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆయన నన్ను చూస్ చేసుకున్నాడు అనేది నేను చాలా లేటుగా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళకు మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇండ్లకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళాను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చేదాన్ని. దేవుడు ఒక మాట చెప్తే కదా దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే, నా సమస్య ఇదింది, ప్రభా నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయ్యున్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిసం తీసుకోక ముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళిన్నాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్ ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తున్నాడు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్నారు, ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రం ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

నియము. ఆ పాట అది ఒక్క పల్లవి ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది నాకు మామూలుగా అంటే నాది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10th బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడే ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా ఒక వివాహం అయితే అయినా మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినా ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్ల తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడాను, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తున్న వారికి వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్డ్ గాడ్. ఐ డిడ్ నాట్ క్రైడ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బాప్టిజం. ప్రభువా నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పేసి నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు అది అదే మాట, సేవకుడి స్వరము నా చెవిలో నేను ముందుగానే వింటున్నాను. వర్షిప్ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాబు వాడెవరు, క్రీస్తు మీ పక్షమున ఉండగా మీకు విరోధి ఎవడు, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు. ఈ విధంగా దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30 నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35 నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేటు తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యున్నాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చినారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అంటే అదంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభు రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుడిని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో నేను దేవునితో మాట్లాడేదాన్ని. ప్రభా, ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో అన్ని ఎగ్జామ్స్ బాగా నేను ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను దేవుని అడిగినాను, ప్రభువా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో ఎలా నడుచు ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చి ఉన్నాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది, నేను అడిగినది దేవుడు నాకు అయ్యనప్పుడు ఇంకా నేను ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభువా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయ్యినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి. జాబ్ అంటే నాకు చాలా ఇష్టము. టెక్నాలజీ నేను అప్లికేషన్స్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉన్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరిగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో
చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి, ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్ వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్ వెన్ షీ విల్ బీ స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది, అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి, నేను జస్ట్ అరగట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను, ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్ నా ఎక్స్పీరియన్స్ స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి, తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము, అంటే నా డిజైర్ అనమాట సంథింగ్ గ్రేట్ అని అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇంకా ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీరా దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్ అది ఏమంటారు గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తాను, ఆత్మ నార్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభు, నాకు అడిగినది ఇప్పుడు చూడి, ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికను సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇవ్వలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్తురాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చిన్నాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారమ్ బోర్డు ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తున్నాను. అప్పటికి ఇంకా ఇవి గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్ ఇంకా అక్కడికి వచ్చేసినాను. అలా చదువుతున్నప్పుడు క్యారమ్ బోర్డు ఆడకుండా నేను టెర్రస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారో ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా. నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు ప్రభా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నా, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమో ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియలేదు ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకున్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2 ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనం ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు, హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు పరిశుద్ధాత్మ చేత, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గరగా 30-40 people ఉన్నాము.
అందరం ప్రార్థన చేస్తున్నాము. ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో వర్షిప్ చేస్తూ ఉన్నారు. నాకు తెలియలేదు, దగ్గర దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించున్నాను, నేను ఇష్టపడి ఉన్నాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టాను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిదీ రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడి ఉన్నాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చిన్నాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఇంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదు అనుభవాలే. దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకుని ఉన్నాను. తర్వాత ప్రభువా ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను ప్రభువా నేను కూడా అలా చేసి ఉన్నానా అని అని అన్నప్పుడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు అని అన్నప్పుడు, నువ్వు ఇన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఇమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవసేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు, నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడర్ నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం, ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా, ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయ్యున్నానేమో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆ 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకు ఏం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీ కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా 3 నెలలు వచ్చింది, 3 మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా, నా మంచితనం అంతయో నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకును తోడైన్నాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మర్చిపోతారేమో, కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా ఆ సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు,
ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది. అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువంటి దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మరిచిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖవర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము. అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను మా నాన్నగారు అంటే ఇంకప్పటికీ మా నాన్నగారు ఏంటి అంటే మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు. ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు. అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు. ఆయన ఆత్మక్షాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన మరుక్షణం ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభువా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు. సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచు దేవుడు. ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారిని ఇట్లా అడుగుతూ మా తండ్రి గారి విషయంలో నేను ఇట్లా అడుగుతూ ఉన్నాను. ప్రభా మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, మా నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగినాడు అని అంటే మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై గాడ్ మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారు ఏది చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను, సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, మూడు పుట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు. దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్న వారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల, వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు మా తండ్రి గారు మాట్లాడి అంటే మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతేనేమి లే, అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో నాకు మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు ఏర్పడు నేను ఇప్పుడు నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా,
ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఖచ్చితంగా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ, ఇంకా ఇవన్నీ నేను అయితే పోరాడలేను ప్రభువా, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభువా, నాకు ఈ లైఫ్ చాలు నాయన. నేను కొంతవరకు నేను నువ్వు 33 and a half years నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవ్వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్ గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, భలే చెప్పిన వాళ్ళే. ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్ లో, ఇట్లా నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసి ఉన్నాడో ఆయనకే మహిమ కలుగును గాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 years వస్తా ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా కులము అది ఇది డబ్బులు ఉద్యోగము హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో ఒకరిని చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్ నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను ఆ సిస్టర్స్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడనే అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయనకే మహిమ కలుగునుగాక. ఒక సిస్టర్ నాకు నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసి ఉన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్ లో నేను ఓకే ఆమెన్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రి మొగలు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని హ్యాడ్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు, నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలే ప్రభువా, ఎందుకు ప్రభువా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. అయినా మళ్ళీ మా నాన్నగారు ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాట వినాలా మా నాన్నగారి మాట వినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరిని ఇచ్చినా కూడా ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా సరే, కాకపోతే అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీళ్ళే, ఎందుకంటే నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చిన అంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగిన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో
అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూ మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో. చాలా వరకు వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు, మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్ని నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసినాననేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం ఎదుట. నిజంగా ఆ ప్రార్థనలో ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4:00 ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను, నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తున్నావు. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి, నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫినాన్షియల్ విషయమైనా, వ్యక్తిత్వం విషయంలో అయినా, నేను ప్రేమించే విషయంలోనైనా, మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకురా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను. దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగినాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే ఈ యొక్క

అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు. ఆ అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం, నాకెంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగిన్నాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకును తోడయ్యున్నాను, మోషకు తోడైన దేవుడను నీకును తోడయ్యున్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ లేక తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్ లో నేను అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్ని నేను చెప్తూ వస్తూ ఉన్నాను దేవుని. భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను. ప్రతి సండే, ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను దేవా ఇదేనా, మీ చిత్తంలో ఉంటే కదా నాకు నాకు కనబడనివ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడు ఇచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్, ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే నాకు నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు విన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది ఆ టైంలో. నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనం ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్ని ఒకటి కాదు 100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చినాను దేవుని. ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్ కు ఆయన ఇచ్చిన సమాధానం 7 దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి, మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి పోస్ట్ పోన్ చేసుకొని, వివాహం పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికి అక్కడికి అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే. పరిశుద్ధాత్మదేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాను, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది అత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది 10th November మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్ సైట్ లో ఉండిండాల్సింది. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు. కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించిన్నాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయ్యాను, ప్రభువా నన్ను క్షమించు అనేసి. ఇంకా ఎప్పుడు నేను ఇలా చేయను. దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకు, నీ తల్లిదండ్రుల కంటే నేను నికటంగా, నేను ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు, చాలా భయపడుతూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన, ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు, సో యూ ఓన్లీ ప్రొవైడ్. ఇలానే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చేస్తున్నావు, నాకు నచ్చినది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే, ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు

వివాహంలో ఎలాంటి గొడవలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మాయి మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసి ఉన్నాను. ప్రభా ఇలాంటిదైతే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావు అంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహము ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైన నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నానో దేవునిలో అంత ఉదకస్తాను. దేవుని మాటల్లోను విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచింది. దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుని నాకు అనుగ్రహించిన అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారు, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను, దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.

శిక్షలలో సిలువు శిక్ష చాలా ఘోరాతి ఘోరం. అది భరించవలసిన బాధ్యత పాపి అయిన ఈ మనిషిది. అయితే ఏ పాపమూ లేని యేసు క్రీస్తుకు ఎందుకింత బాధ? ఇది మన కొరకే. మోయలేని స్థితిలో కూడా కలువరి గిరి వరకు ఆ సిలువను మోసింది యేసే. ఇది గ్రహించకుండుట ఎంతో నేరం. గ్రహించుదామా మరి?

మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్న చెల్లించిన గొప్ప దేవా, ఈ క్యాసెట్ చేసే తలంపు మాకు ఇచ్చినందుకు నీ పాదములకు వేలాది స్తుతులాలు చెల్లించుకుంటున్నాం. ఈ క్యాసెట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఈ పాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరచండి. ఈ పాటలు పలు ప్రాంతాలలో వెళ్ళి పాటలు ఆశీర్వదించే విధంగా చేస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటితో మనము యెహోషువ గ్రంథ ధ్యానాలను ముగించుకుంటాం. ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. నేటి పాఠంలో మనము యెహోషువ గ్రంథము 23-24 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఈ రెండు అధ్యాయాలు యెహోషువ చేసిన ప్రసంగాలతో కూడినవిగా ఉంటున్నాయి. యెహోషువ 23 అధ్యాయంలో భూమి విశ్రాంతిగా కలిగి ఉన్నట్లుగా చూస్తాం. యెహోషువ ఇప్పుడు వృద్ధుడు, అందువల్ల యెహోషువ తాను వెళ్లే ముందు విషయాలను చక్కబెట్టడం ప్రారంభించాడు. ప్రభువు తనకు ఆజ్ఞాపించినట్లు అతడు ఇశ్రాయేలీలను, వారి పెద్దలను, అధికారులను, న్యాయాధిపతులను పిలిపించి యెహోవా వారి కోసం చేసిన అద్భుతమైన కార్యాలను వారికి గుర్తు చేశాడు. ధైర్యంగా, నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలని అతడు వారిని కోరాడు. ఇక 24 అధ్యాయంలో ఇశ్రాయేలీల పెద్దలు, ఇతర నాయకులందరినీ పిలిచి ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునే ముందు వారి పూర్వీకులు యోర్దానుకు అవతలి వైపు నివసించారని, ఇతర దేవతలను ఆరాధించారని ప్రజలకు గుర్తు చేస్తాడు. దేవుడు అబ్రహామును కనాను దేశం గుండా తీసుకువచ్చాడని, ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చాడని యెహోషువ వారికి గుర్తు చేస్తున్నాడు. ముఖ్యంగా యెహోషువ తాను, తన కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తామని చేసిన గొప్ప తీర్మానం గురించి ఇందులో చర్చించబోతున్నాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ సోదరి సోదరులారా, బావున్నారా? మీ బైబిళ్ళు తెరవండి. ఈ రోజున మన పాఠం యెహోషువ గ్రంథం 23-24 అధ్యాయాలు. సావధానంగా వినండి. ఈ రెండు అధ్యాయాలలో యెహోషువ చేసిన ప్రసంగాలున్నాయి. యెహోషువ ఒక వక్త మాత్రమే కాదు, అతడొక ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ యెహోషువ పెద్దవాడైపోయాడు. ఇప్పుడతనికి 110 సంవత్సరాల వయస్సు వచ్చింది. తన ఉపన్యాసంలో దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగాలి, పురోభివృద్ధి సాధించాలి, విగ్రహారాధన వైపు మొగ్గకూడదు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కృపను గుర్తించండి. దేవుడు పాపాన్ని సహించడు. సాంకర్య వివాహ సంబంధాలను దేవుడు నిషేధిస్తాడు. మోషేలాగే యెహోషువ తన మరణాన్ని గురించి ముందుగా చెప్తున్నాడు. యెహోషువ ప్రసంగ సారాంశం 23 అధ్యాయంలో నుంచి సంగ్రహంగా వినండి. యెహోవా నెమ్మది కలుగచేశాడు. శత్రువులు వచ్చి మీద పడకుండా దేవుడు కట్టుదిట్టం చేశాడు. వయోవృద్ధుడైన యెహోషువ పెద్దలను, న్యాయాధిపతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నాడు, నేను పెద్దవాణ్ణి అయిపోయాను. దేవుడు మీకు ఏమి చేశాడో మీకు తెలుసు. వంతు చీట్ల వలన ఈ దేశాన్ని మీకు పంచిపెట్టాను. యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు శత్రువులను హతమార్చాను. ఇంకా మిగిలి ఉన్న శత్రువుల చేతిలోని భూభాగాన్ని మీరు వశపరుచుకుంటారు. దేవుడు చెప్పినట్లే ఈ దేశమంతా మీకు హస్తగతమవుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించండి. మీ చుట్టూరా ఉన్న శత్రువులతో రాజీ పడకండి. వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకండి. యెహోవాయే మీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. శత్రువులతో మీరు రాజీ పడితే దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడు. జాగ్రత్త. ఈ శత్రువులు మీకు ఉరిగా, బోనుగా, మీ ప్రక్కల మీద కొరడాలుగా, మీ కన్నులలో ముళ్ళుగా ఉంటారు. యెహోవా పక్షాన ఉంటే మీరు 10,000 మందిని తరుముతాడు. ఇదిగో నేను సర్వలోకుల మార్గాన నిష్క్రమిస్తున్నాను. యెహోవాను నమ్మండి. ఆయన ఆడి తప్పని దేవుడు. ఆయన నిబంధన నుండి తొలగిపోకండి. శ్రోతలు, యెహోషువ తన ప్రజలకిచ్చిన ఈ అంత్య సందేశం ఎంతో ఉద్రేకభరితమైంది. యెహోషువ తన జీవితంలో చివరి ఘడియల్లోకి వచ్చేశాడు. అవసాన దశలో గొప్ప ప్రసంగం చేశాడు. మునుపు యాకోబు తన 12 కుమారులకు అంత్య సందేశమిచ్చాడు. అది వారి భవితవ్యాన్ని నిర్ణయించిన గొప్ప ప్రవచనమైంది. 40 సంవత్సరాలు యెహోషువా తన ప్రజలను నడిపించాడు. అతడు గొప్ప జాతీయ నాయకుడు. మోషే కూడా 12 గోత్రాల నాయకులను ఆశీర్వదిస్తూ తన జీవిత చరమదశలో ప్రవచనాలు పలికాడు. అదేవిధంగా తన మరణానికి ముందుగా యెహోషువా 23-24 అధ్యాయాలలో ఎంతో అమూల్యమైన ఉపదేశం చేశాడు. యెహోషువా అంటున్నాడు, నేను పెద్దవాణ్ణైపోయాను, ధర్మశాస్త్ర నియమాలను మీరు పాటించాలి, తప్పిపోకూడదు. శత్రువులను పారదోలండి, సోమరులు కాకండి, అప్రమత్తులై ఉండండి. దేవుడు పెట్టే పరీక్షల్లో మీరు గెలవాలి, దేవుణ్ణి హత్తుకుని ఉండండి. ఈ మాటలు అక్షరాలా ప్రవచనాలే. ప్రవచనం నెరవేరితే చరిత్ర అవుతుంది. వీరు అన్యజాతులతో వియ్యమందకూడదు. మిశ్రమ వివాహాలు దేవుని తీర్పునకు గురి అవుతాయి. శ్రోతలు, ఈరోజున మనక్కూడా ఎన్నో పాఠాలున్నాయి. శోధనలకు లొంగకూడదు. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. దేవుడు ప్రతిష్ఠించిన మార్గంలోనే మనం నడవాలి. లేకపోతే నిత్య నష్టం వాటిల్లుతుంది. జాగ్రత్త. యొర్దాను దాటడం ఉద్రేకభరితమైన సన్నివేశం. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. ఆ దుప్పటితో ఎలీషా నీటిని కొట్టగా నీరు అటూ ఇటూ విడిపోయినందున ఎలీషా యొర్దాను దాటి అవతలి ఒడ్డుకు నడిచిపోయాడు. యొర్దాను నదీ తీరాల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ నదిలోనే నయమాను స్వస్థత పొందాడు. క్రైస్తవ ఉద్యమం ఆరంభమైంది కూడా యొర్దాను నదీ ప్రాంతాలలోనే. యొర్దాను నది చివరికి మృత సముద్రంలో కలిసిపోతుంది. ఈ నది పొడవు 80 మైళ్ళు, వెడల్పు 100 అడుగులు, లోతు 10 అడుగులు. యొర్దాను లోయ 10 మైళ్ల వెడల్పు. మార్చి ఏప్రిల్ నెలల్లో ఈ నది వరదలై పొర్లిపారుతుంది. యెహోషువా అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలను నది దాటించాడు. దేవుడు చేసే అద్భుతాలు ఆయన వాక్యాన్ని స్థిరపరుస్తాయి. ఆయన దేవత్వం రుజువై ఆయన మహిమపరచబడతాడు. మిమ్మును మీరు పవిత్రపరుచుకోండి అంటున్నాడు దేవుడు. 1 యోహాను 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారిమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. సీనాయికొండపై దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ప్రజలు తమను తాము పవిత్రపరుచుకున్నారు. పరిశుద్ధత దేవుని ప్రత్యేక లక్షణం. దేవుడు వాడుకునేందుకు అర్హమైన ప్రతి పాత్ర దేవుని కోసం ప్రత్యేకించబడింది. 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించేవారలారా, చెడుతనమును అసహ్యించుకోండి. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, వింటున్నారా? పాత నిబంధనలోని వ్యక్తులు, దేవుడు వాడుకున్న మనుష్యులు అందరూ ఆత్మతో నింపబడినవారే. ఆత్మ నింపుదల నాయకత్వానికి ప్రత్యేక అర్హత. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను గురించిన ఒక గొప్ప ఆజ్ఞ ఉన్నది, మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారం ఉంది, ఆత్మపూర్ణులై ఉండండి. ఇది ఆజ్ఞ. పరిశుద్ధాత్మ నీలో ఉంటే చాలదు, నిన్ను నింపాలి, వశపరుచుకోవాలి. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా ప్రసంగమంతా విధేయతను గురించే. దేవునికి 100% విధేయత చూపడం ఆత్మపూర్ణ జీవితానికి బలమైన రుజువు. మోషే ఆత్మపూర్ణుడు, యెహోషువా ఆత్మపూర్ణుడు. వారిని దేవుడు ఎంతో ఘనంగా వాడుకున్నాడు. శ్రోతలు, ఇప్పుడు మనం యెహోషువా 24వ అధ్యాయం వినబోతున్నాము. ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం. యెహోషువా ఇశ్రాయేలు గోత్రాల వారినందరినీ షెకెములో పోగు చేశాడు. పెద్దలు, ప్రధానులు, న్యాయాధిపతులు, నాయకులు అందరూ వచ్చారు. వారంతా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండగా యెహోషువా మాట్లాడాడు. అన్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వాక్కు వినండి. మీ పితరులు యూఫ్రటీసు నది అవతల నివసించారు, ఇతర దేవతలను పూజించారు. అబ్రహామును అవతల నుంచి నేనే తెచ్చాను, ఇస్సాకును అతనికి కుమారుణ్ణిగా ఇచ్చాను, యాకోబు అతని కుమారులు ఈజిప్టుకు తరలిపోయారు. తరువాత నేను మోషే అహరోనులను పంపి వారి మధ్య చేసిన క్రియల వల్ల ఈజిప్టు దేశీయులు హతమయ్యారు. ఎర్ర సముద్రం దాటించాను, సముద్రం ఈజిప్టు వారిని ముంచేసింది. ఆ తరువాత మీరు బహుదినములు అరణ్యంలో నివసించారు. యొర్దాను అవతల అమోరీయులను మీకు అప్పగించాను. బాలాకు ఒక కిరాయి ప్రవక్తను బిలామును పిలిపించి మిమ్మలను శపించవలసిందన్నాడు, గాని అతడు మిమ్మలను దీవించేటట్లే చేశాను. యొర్దాను దాటాక 7 వర్గాల శత్రువులను నేను పారదోలాను. మీకు ముందుగా కందిరీగలను పంపాను, మీ ఖడ్గం కాదు మీ విల్లు కాదు, కందిరీగలే అంత పని చేశాయి. మీరు సేద్యం చేయని భూమి, మీరు కట్టని పట్టణాలను మీకిచ్చాను, మీరు నాటని ద్రాక్ష తోటలు మీకిచ్చాను, ఆలివ్ తోటలు ఇచ్చాను, వాటి ఫలసాయం మీరు తింటున్నారు. మీరు భయభక్తులు కలిగి సత్యముననుసరించి సేవిస్తూ అన్యదేవతలను తొలగద్రోసిన వారై యహోవానే సేవించండి. యెహోషువా 24:15. యహోవాను సేవించడము మీకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరీయుల దేశమున మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవిస్తారో నేడే మీరు కోరుకోండి.

యెహోషువా అన్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ పాపాలను క్షమించని ఎడల ఆయనను మీరు సేవించజాలరు. మీరు అన్యదేవతలను సేవిస్తే ఆయన మీకు క్షీణం కలుగచేస్తాడు. జనులన్నారు, అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాము. యెహోషువా అన్నాడు, మీరు ఒప్పుకున్న దానికి మీరే సాక్షులు. మేము సాక్షులమే అన్నారు వారు. అలాగైతే అన్యదేవతలను మీ మధ్య నుండి తొలగద్రోయండి, మీ హృదయాలను దేవుని తట్టు తిప్పుకోండి. జనులందరూ యెహోషువాతో అన్నారు, మన దేవుడైన యెహోవా మాటే వింటాము, ఆయననే సేవిస్తాము. ఈ విధంగా యెహోషువా ప్రజలతో నిబంధన చేశాడు. షెకెములో సింధూర వృక్షము కింద పెద్ద రాతిని నెలకొల్పాడు. ఈ నిబంధనకు ఈ రాయే సాక్షి అన్నాడు. అంతటా ప్రజలు తమ తమ స్వాస్థ్యాలకు తిరిగి వెళ్లారు. యెహోషువా తన 110 ఏట మృతి చెందాడు. గాయషు కొండకు ఉత్తరంగా తిమ్నత్ సెరహులో అతడు పాతిపెట్టబడ్డాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతిపెట్టారు. ఇది యాకోబు షెకెము అనే వ్యక్తి నుండి కొన్న స్థలం. షెకెము హామోరు కుమారుడు. యోసేపు ఎముకలు అతని పుత్రులకు స్వాస్థ్యం. ఎలియాజరును ఫీనిహాసు గిరిలో పాతిపెట్టారు. ప్రియశ్రోతలు వింటున్నారా, యెహోషువా తన ప్రసంగంలో ఇశ్రాయేలు చరిత్రను పునర్విమర్శ చేశాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము తండ్రి విగ్రహారాధికుడు. ఒక అన్యుణ్ణి దేవుడు పిలిచి అతనిలో నుండి గొప్ప జాతిని ఆవిష్కరించాడు. బాబెలు గోపురం తరువాత మానవుడు పూర్తిగా దేవునికి దూరమైపోయాడు. అక్కడే భాషలు తారుమారయ్యాయి. వారు సత్యదేవుణ్ణి విడిచి విగ్రహారాధికులైపోయారు. బాబెలు గోపురం సంస్కృతి వారిని నింపివేసింది. కాని దేవుడు మానవతను తుడిచిపెట్టివేయలేదు. మానవతను పునరుద్ధరించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామును లేపాడు. అబ్రహాము తన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వచ్చేయాలి. అబ్రహాముతో దేవుడు కొత్త ఆరంభం చేశాడు. అతని సంతానములో నుండే మెస్సీయా వస్తాడు. ఈ ఇశ్రాయేలు జాతి ఎక్కడ రూపుదిద్దుకున్నది? ఈజిప్టు ఇటుక బట్టీల వద్ద. దేవుడు తన వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు. అమోరీయులతో యుద్ధంలో దేవుడు తన వారిని గెలిపించాడు. బిలాము ఇశ్రాయేలును శపించబోతే దేవుడతణ్ణి అరికట్టాడు. అతని నోట శాపం ఆశీర్వచనమైంది. యొర్దాను నదిని దాటించి అమోరీయులను ఓడించడానికి దేవుడు వారిని బలపరిచాడు. తిరిగి స్థానికంగా అన్యజాతుల ప్రభావం వారిపై పడింది. ఇది వారికి గొప్ప శోధనగా పరిణమించింది. అందుకే యెహోషువా వారిని ఈ విధంగా సవాలు చేశాడు. వారు యెహోవా దేవునికి తమను తాము సమర్పించుకోవాలి. శ్రోతలు వింటున్నారా, యెహోషువా వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది. ఎన్నో సంవత్సరాలు మోషే నీడలో ఎదిగాడు. అయితే ఇతని జీవితం మోషే అనుకరణ కాదు. అతని వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. దేవుడు సాధారణమైన వ్యక్తులను ఏర్పరచుకొని అసాధారణమైన కార్యాలు చేస్తాడనడానికి యెహోషువా జీవితమే గొప్ప నిదర్శనం. యెహోషువా వారిని నిలదీసి అడిగాడు, మీ పూర్వీకుల్లాగా అన్యదేవతలను పూజిస్తారా, లేక యెహోవాను ఆరాధిస్తారా? మీరే కోరుకోండి. నేను నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము. యెహోషువా 24:15 ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ వచనాన్ని మీ హృదయాలపై ముద్రించుకోండి. నేను నా ఇంటివారు నీతి సూర్యుణ్ణి కొలుస్తాము. ఇదే మన పాట, మన మాట, మన సాక్ష్యం, దీక్ష, ప్రతిజ్ఞ, శపథం. అంతటా ప్రజలందరూ ఇదే తీర్మానం చేశారు. యెహోవా ఏ మా దేవుడు, మా కుటుంబాల దేవుడు. మేము మా కుటుంబాలు యెహోవానే సేవిస్తాము. యెహోవాను ఆరాధిస్తాము. యెహోషువా ఆరాధించిన దేవుణ్ణే మేము ఆరాధిస్తున్నాము. ఇశ్రాయేలీయులందరూ మా దేవుడు యెహోవాయే అంటూ దిక్కులు పిక్కటిల్లేటట్లు నినాదాలు చేశారు. ఈ మాటలను యెహోషువా శిలాశాసనాలుగా చెక్కించారు.

0: చేయాడు. మోషే పంచగ్రంథాల సరసన ఈ రాతిని ఉంచి, ఇదే మన నిబంధన సాక్షి అని ప్రకటించాడు. ఇంతటితో యెహోషువా జీవితయాత్ర ముగిసింది. యెహోషువా చనిపోయాడు. అతనికి స్వాస్థ్యంగా ఇచ్చిన చోటనే అతన్ని పాతిపెట్టారు. ఎఫ్రాయిము, మనష్షేల తండ్రి యోసేపు ఈ ఇద్దరు కుమారులు ఈజిప్టును విడిచిన తరువాత తమ తండ్రి ఎముకలు వారి దగ్గరే ఉన్నాయి. 40 సంవత్సరాలు అరణ్యంలో వారి ఎముకలను మోసుకొని తెచ్చారు. వాగ్దత్త భూమిలోనే ఆ ఎముకలను పాతిపెడతాము అని తమ తండ్రికి వాగ్దానం చేశారు. అప్పటి ప్రజల నమ్మకమేమిటంటే, వాగ్దత్త భూమిలో పాతిపెట్టబడిన వారికే పునరుత్థానం. కాని ఇప్పుడు క్రీస్తునందు భౌగోళిక సరిహద్దులు లేవు. దేవుని కృప సరిహద్దులకు, పొలిమేరలకు పరిమితం కాదు. యెహోషువా గ్రంథం ప్రారంభంలో మోషే మరణం, ముగింపులో యెహోషువా మరణం. ఇక్కడి నుండి మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళతాము. ఇశ్రాయేలీయులు తిరిగి వెనక్కు జారిపోవడం మొదలైంది, శోచనీయం. ద్వితీయోపదేశకాండం గ్రంథంలో మోషే ఇంతకంటే సుదీర్ఘమైన ప్రసంగాలే చేసినట్లు చెప్పబడింది. రాజుకు, ప్రజలకు మధ్య నిబంధనను ధృవపరిచే ప్రసంగాలివి. అయితే యెహోషువా దేవునికి, ప్రజలకు మధ్య నిబంధనను నూతనపరిచాడు. యెహోషువా గ్రంథంలో మనము మరిచిపోలేని వృత్తాంతాలు కొన్ని ఉన్నాయి. రాహాబు, వేగులవారి వృత్తాంతం 2:6 ఎరికో సంగతి, ఇశ్రాయేలుకు అఖండ విజయం, ఎరికో గోడలు కూలాయి, 7 హాయిలో అపజయం, ఇశ్రాయేలుకు గొప్ప గుణపాఠం, 24 యెహోషువా వీడ్కోలు సందేశం. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా గొప్ప గ్రంథం. ఎందుకంటే ఈ గ్రంథంలో మనకు గొప్ప దేవుడు ఎంతో గొప్పగా కనిపిస్తాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. అది మారని ప్రేమ. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మానవులు దేవుణ్ణి చేయలేదు, దేవుడే మానవుణ్ణి చేశాడు. విగ్రహారాధన దేవుని దృష్టిలో గొప్ప అపచారం. దేవుని వశంలో మనం ఉండాలి గాని మన వశంలో ఆయన ఉండడు. విగ్రహాలు మన వశంలో ఉంటాయి గనుక అవి దేవుళ్ళు కానేరవు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే దేవుని ఆత్మవశంలో ఉండండి అని అర్థం. దేవునికి ప్రత్యామ్నాయం మరేదీ ఉండకూడదు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే దేవుని ఆత్మవశంలో ఉండండి అని అర్థం. యెహోషువా క్రైస్తవ నాయకులందరికీ గొప్ప ఆదర్శం. నేను, నా ఇంటివారు యెహోవాను సేవిస్తాము, మరి మీరో అంటూ మనల్ను సవాలు చేస్తున్నాడు యెహోషువా. తను తన ప్రజలకు మాదిరిగా గొప్ప తీర్మానం చేసుకున్నాడు. యెహోషువా దైవభక్తి, శక్తిభరితమైన అతని నాయకత్వము నేటి యువతరానికి గొప్ప సవాలు. విగ్రహాలను తొలగించండి. పేరాశ, దేవునికి భిన్నమైన వాటికి విలువనివ్వడం, అసూయా విద్వేషాలు, ఇవన్నీ విగ్రహాలే. యెహోషువా గ్రంథం మనకు ఆధ్యాత్మిక విలువలను నేర్పుతుంది. పాఠం సమాప్తం. యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీమీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.
1: యోర్దాను నది పొడవు, వెడల్పు, లోతు ఎంత? యోర్దాను నది పొడవు, వెడల్పు, లోతు ఎంత? 1. పొడవు 80 మైళ్ళు, వెడల్పు 100 అడుగులు, లోతు 10 అడుగులు. 2. పొడవు 185 మైళ్ళు, వెడల్పు 110 అడుగులు, లోతు 20 అడుగులు. 3. పొడవు 280 మైళ్ళు, వెడల్పు 120 అడుగులు, లోతు 30 అడుగులు.
2: ప్రిలరా, ఇంతవరకు విన్నటువంటి ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. యెహోషువా తన వృద్ధాప్యంలో ఎన్నో శ్రేష్టమైన సత్యాలను ఇస్రాయేలీయులకు బోధించినట్లుగా చూశాం. తను వెళ్లే ముందు విషయాలను చక్కబెట్టడం ప్రారంభించాడు. ప్రభు తనకు ఆజ్ఞాపించినట్లు అతడు ఇస్రాయేలీలను, వారి పెద్దలను, అధికారులను, న్యాయాధిపతులను పిలిపించి యెహోవా వారి కోసం చేసిన అద్భుతమైన కార్యాలను వారికి గుర్తు చేశాడు. ధైర్యంగా, నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలని అతడు వారిని కోరాడు. దేవుడు వారి ఎడల నమ్మదగిన వాడుగా ఉన్నాడు గనుక ఆయనను విడవవద్దని అతడు వారికి సూచించాడు. యెహోషువ ఇశ్రాయేలీలను తమ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దని హెచ్చరించాడు. వారితో వియ్యము పొందవద్దని చెప్పాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల కలిగే ఘోరమైన పరిణామాల గురించి యెహోషువ వారిని హెచ్చరించాడు. ఇతర దేవతలను ఆరాధించడం ద్వారా దేవుని నిబంధనను ఉల్లంఘించవద్దని అతడు తన ప్రజలను కోరాడు. అయితే తానను, తన ఇంటి వారును, యెహోవాను మాత్రమే ఆరాధిస్తామని తేల్చి చెప్పాడు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సేవించకపోతే ఆయన వారి పాపాలను క్షమించడని, వారిని నాశనం చేస్తాడని యెహోషువ స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేలీయులు తాము ప్రభును మాత్రమే సేవిస్తామని, ఆయనకే విధేయత చూపుతామని పేర్కొన్నారు. ప్రియ సహోదరా, సహోదరి, ఈ గ్రంథ ధ్యానాలు మీకు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంతటితో యెహోషువ గ్రంథ ధ్యానాలు ముగిశాయి. తిరిగి మరొక గ్రంథంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైండి, నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: మహాగణుడును రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 13-14 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యెహోషువ వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ స్వాధీనం చేసుకోవలసిన భూమి ఇంకా ఉందని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా చూస్తాం. 13వ అధ్యాయంలో భూముల పంపకాలను గురించి వింటాం. ముఖ్యంగా భూముల పేర్లు, పట్టణాల పేర్లు, గోత్రాల పేర్లను చూస్తాం. భూమిని 9 గోత్రాలకు, అలాగే మనషే గోత్రంలో సగం వారికి పంచమని యెహోషువకు చెప్పబడింది. ఇక 14వ అధ్యాయంలో లేవీ గోత్రానికి భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేనట్లుగా చూస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడే వారి స్వాస్థ్యం. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇవ్వబడిన భూములు కూడా అలాంటివే. కాలేబుకు ఇచ్చిన భూమి స్వాస్థ్యము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉన్నట్లుగా చూస్తాం. దేవుని వాగ్దాన రూపంలో అది నెరవేర్చబడినట్లుగా చూస్తాం. ఇక సందేశం నుండి లోతైన సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: సోదరీ సోదరులారా, ఈ రోజున మనం యెహోషువ 13-14 అధ్యాయాలు వినబోతున్నాము. 13వ అధ్యాయం 1 వచనం నుండి, యెహోషువ బహుదినములు గడచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు ఆజ్ఞాపించాడు, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకోవడానికి అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయం ఈ గ్రంథంలో 2 భాగం. యొర్దాను దాటినది మొదలుకొని 7 సంవత్సరాలు ఏమి జరిగిందో ఇక్కడి నుండి వివరించబడింది. 13 నుండి 22 అధ్యాయం వరకు భూముల పంపకాల వివరము రాయబడింది. ఆదికాండం 48-49 అధ్యాయాలు, ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం ఆధారంగా ఇప్పుడు భూములు పంచబడుతున్నాయి. గోత్రాలన్నిటికీ వారిని గురించి చెప్పబడిన ప్రవచనాలకు అనుగుణంగా ఈ భూములను యెహోషువ పంచిపెడుతున్నాడు. రూబేను గోత్రం, లేవీ గోత్రం వీరి గత చరిత్రకు ఫలితంగా వీరికి తగినట్లే వాటాలు పంచబడినవి. యెహోషువ పెద్దవాడైపోయాడు, ఇక సేనానాయకుడుగా పనిచేయలేడు, ఇప్పుడు యుద్ధాలు చేయవలసిన అవసరమేమీ లేదు, భూములు పంచవలసిన పని మాత్రం ఉన్నది. ఎంతో కాలం అరణ్య ప్రయాణం చేశారు, ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించారు. దైవసేవలో ఉన్న వ్యక్తులకు కాలం త్వరితంగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది. చూస్తూ ఉండగానే యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడయ్యాడు. ఇశ్రాయేలీయులు ఆరంభంలోనే దేశానికి కేంద్రస్థానాన్ని పట్టుకున్నారు, దక్షిణ దేశాన్ని జయించారు, ఉత్తరదేశపు రాజులను ఓడించారు. ఫిలిప్పీ పత్రిక 3:12 వచనంలో పౌలన్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిర పడుతున్నాను. నేను గెలిచానని గాని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని గాని అనుకోవడం లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. దేవుడు యెహోషువకు స్పష్టంగా చెప్పాడు, మీరు అడుగుపెట్టే భూమిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అయితే వారు అంతా స్వాధీనపరుచుకోలేదు. అలాగే మనము కూడా దేవుడు మనకిచ్చిందంతా స్వతంత్రించుకోలేక వెనకబడతాం. ఉన్నదానితో తృప్తిపడడం జరుగుతుంది, కాని దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందడానికి చాలామంది పరుగెత్తలేకపోతున్నారు. ఇప్పుడు యెహోషువ సేనాపతిగా వ్యవహరించటం లేదు, ఇప్పుడు యుద్ధాలు జరగటం లేదు, భూముల పంపిణీలో తలమునకలై ఉన్నాడు. ఈ భూములు పంచేటప్పుడు 2.5 గోత్రాల ప్రత్యేక పంపిణీ విషయం జ్ఞాపకముంచుకున్నాడు. స్వాధీనపరుచుకున్న భూమిలో యొర్దానుకు తూర్పు పడమర వైపు ఏ భూములు ఎలా పంచాలో దేవుని జ్ఞానం చొప్పున యెహోషువ పనిచేశాడు. 2.5 గోత్రాలకు ఇంతకు ముందే యొర్దానుకు తూర్పు వైపున భూములు ఇయ్యబడినవి. 2.5 గోత్రాలు ఏవనగా రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం. మిగతా 9.5 గోత్రాలు యొర్దాను పడమటి తీరాన భూములు పంచుకున్నారు. వారి పేర్లు మనషే అర్ధగోత్రం, యూదా, ఎఫ్రాయిము, బెన్యామీను, షిమ్యోను, జబూలూను, ఇష్యాఖారు, ఆషేరు, నప్తాలి, దాను. మొత్తం 12 గోత్రాలు. ఆ తరువాత ఆశ్రయపురాలు, యాజకులు, లేవీయులు వారి పట్టణాలు. 2వ వచనం నుండి మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీయుల ప్రదేశములన్నీ, గషూరీయుల దేశమంతా, ఈజిప్టుకు తూర్పున ఉన్న షీహోరు మొదలుకొని కనానీయులవి అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్క, అష్డోదీయుల యొక్క, అష్కెలోనీయుల యొక్క, గాతీయుల యొక్క, ఎక్రోనీయుల యొక్క దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతా, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతా, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకు దేశం మిగిలి ఉన్నది. ప్రియశ్రోతలారా, ఈ విధంగా భూముల పేర్లు, స్థలాల పేర్లు, గోత్రాల పేర్లు చెప్పబడి ఉన్నాయి. ఈజిప్టుకు తూర్పున ఉన్న షీహోరు మొదలుకొని కనానీయులవి అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్క, అష్డోదీయుల యొక్క, అష్కెలోనీయుల యొక్క, గాతీయుల యొక్క, ఎక్రోనీయుల యొక్క దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతా, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతా, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకు దేశం మిగిలి ఉన్నది. ప్రియశ్రోతలారా, ఈ విధంగా భూముల పేర్లు, స్థలాల పేర్లు, గోత్రాల పేర్లు చెప్పబడి ఉన్నాయి. 6వ వచనం, మన్యపు నివాసులందరినీ, సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదట నుండి వెళ్లగొడతాను అన్నాడు దేవుడు. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా దానిని పంచిపెట్టాలి. 9 గోత్రాలకు, మనషే అర్ధగోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు. యహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లే రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యాన్ని పొందారు. మేదెబా మైదానమంతా, హెర్మోను మన్యమంతా, బాషాను దేశమంతా, ఓగు రాజ్యమంతా మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి ఆ దేశాన్ని పట్టుకున్నాడు. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనా, మాయకాతీయుల దేశమునైనా పట్టుకోలేదు. గనుక గెషూరీయులు, మాయకాతీయులు నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నారు. లేవిగోత్రానికి అతడు స్వాస్థ్యమివ్వలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యహోవా వారికి సెలవిచ్చినట్లు ఆయనకు అర్పించబడే హోమములే వారి స్వాస్థ్యం. రూబేనీయులకు మోషే వారి వంశములను బట్టి స్వాస్థ్యములనిచ్చాడు. 22వ వచనం, ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడు సోదెగాడునైన బిలామును ఖడ్గముతో చంపారు. గాదుగోత్రానికి మోషే అంతకుముందే వారి వంశముల చొప్పున స్వాస్థ్యములనిచ్చాడు. అలాగే మనషే అర్ధగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. లేవిగోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారి స్వాస్థ్యం. ప్రియశ్రోతలారా, 13వ అధ్యాయంలో పంచబడిన భూముల వివరాలు విన్నారు. యొర్దానుకు తూర్పున ఉన్న భూభాగాలు, అక్కడ గొర్రెల పెంపకం బాగా జరుగుతుంది. అందుకే వారు ఆ ప్రాంతాన్ని కోరుకున్నారు. యెహోషువా పెద్దవాడైపోయిన తరువాత భూముల పంపకపు పని దేవుడతనికిచ్చాడు. అతనికి ఎంతో అనుభవమున్నది గనుకనే దేవుడతణ్ణి ఈ గొప్ప పరిచర్యలో వాడుకున్నాడు. ఎంత వృద్ధులైనా దైవసేవలో పదవీ విరమణ అంటూ ఉండదు. లేవీ గోత్రానికి స్వాస్థ్యం ఉండదు. వారు దైవసేవకులు అనగా తమ స్వంత ఆస్తిపాస్తులు వారికుండవు. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం అంతకు ముందే యొర్దాను తూర్పు దిక్కున తమ వాటాను తీసుకున్నారు. మోషే వారికి అంతకు పూర్వమే ఇచ్చాడు. ఎఫ్రాయిము, మనషే అర్ధగోత్రం తమ తండ్రి చెప్పినట్లే వాటాలు స్వీకరించారు. మిగతా గోత్రాలు చీట్లు వేసి తమ భాగాలు తీసుకున్నారు. యాకోబు తన కుమారులను దీవించాడు. అలాగే మోషే కూడా 12 గోత్రాలను దీవించాడు. ఈ 2 ఆశీర్వాదాలు ప్రవచనాత్మకమైనవి. చీట్లు వేసినప్పటికీ ప్రవచనం ప్రకారమే ఎవరి వాటా వారికి వచ్చింది. ఇంకా స్వాధీనపరుచుకోబడని భూమి ఉన్నది. అయినా విశ్వాసంతో ముందుగానే ఆ భూమిని యెహోషువా పంచాడు. మన జీవితంలో కూడా భవిష్యత్తులో మనం పొందబోయే వాటిని ఇప్పుడు పొందినట్లే విశ్వసించాలి. దేవుడు ఇస్తాను అన్నది ఇయ్యబడినట్లే విశ్వసించాలి. సోదరీ సోదరులారా, మన జీవితంలో కూడా ఇంకా మనం స్వతంత్రించుకోని వాగ్దానాలు ఉన్నాయి. సువార్త ప్రకటించబడని స్థలాలు, దేశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలోకి ఇంకా సువార్త ప్రవేశించలేదు. కొందరి జీవితాల్లో బలహీనతలు అలాగే ఉన్నాయి. వాటిని జయించలేకపోతున్నారు. కొందరి తలాంతులు వినియోగానికి రావటం లేదు. ఇవన్నీ మనము స్వతంత్రించుకోవలసిన భూభాగాలే.

0: మన స్వాస్థ్యం ఏమిటనుకున్నారు? కొత్త భూమి, కొత్త ఆకాశం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం మీరు వినలేదా? అంతట నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయాయి, సముద్రము ఇక లేదు. అదిగో అదే మన స్వాస్థ్యం. అయితే మనం దేవుడు పెట్టిన షరతులను నెరవేర్చాలి. శత్రువైన సైతానుతో పోరాడాలి. వాగ్దత్త భూమిలో శత్రుశేషం ఉండడానికి వీల్లేదు. వారున్నంత వరకు పోరాటం తప్పదు. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ విషయం తేటగా చూస్తాము. వాగ్దత్త భూమి నుండి పాపాన్ని పూర్తిగా తొలగించి పరిశుద్ధ వాతావరణం నెలకొనేటట్లు చూడాలి. ఈ సత్యాన్ని మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవాలి. విశ్వాసులు తమ జీవితములో నుండి పాపాన్ని పూర్తిగా బహిష్కరించి పరిశుద్ధులై జీవించాలి. మరొక విశేషం ఈ అధ్యాయంలో చూస్తాము. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇయ్యబడిన భూములు కూడా అలాంటివే. ఉదాహరణకు యోసేపు భక్తిగలవాడు. అతని కుమారులైన ఎఫ్రాయిము, మనష్షేలకు సారవంతమైన భూములు ఇవ్వబడినవి. యూదా తన సోదరుడైన బెన్యామీను కోసం పూచీ తీసుకున్నాడు. అందుచేత అతనికి దక్షిణాదిలో పెద్ద భూభాగం లభించింది. దావీదు సింహాసనానికి అదే కేంద్రమైంది. రూబేను నైతిక శీలం మంచిది కాదు, అందుచేత అతనికి ఎడారి భూమి ఇయ్యబడింది. మనష్షే గోత్రం 2 భాగాలైంది. ఒక భాగం యొర్దాను తూర్పున ఉండిపోయారు, 2వ భాగం పడమటికి వచ్చేశారు. లేవీయులు దైవసేవకులు, అందుచేత వారు ఒకచోట స్థిరపడడానికి వీల్లేదు. లేవీయుల అక్కరలను ఇతర గోత్రాల వారు తీరుస్తారు, అది వారి బాధ్యత. ఇప్పుడు 14వ అధ్యాయం గమనించండి. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. 5వ వచనం యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశాన్ని పంచుకున్నారు. గమనించండి, మోషే కాలంలోనే దేవుడు భూముల పంపకాన్ని నిర్ణయించాడు. యెహోషువా ఆ నిర్ణయాన్ని ఏమాత్రము మార్చలేదు. మనము దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు మనకు ఇష్టమైనంతవరకే అనుసరించటం సబబు కాదు. మనకు ఇష్టమైనా కష్టమైనా దేవుడు చెప్పిందంతా చెయ్యాలి. దేవుని సంకల్పమంతా జరిగిస్తున్న వారే దైవసేవకులు, ప్రజానాయకులు. 6 నుండి 12వ వచనం వరకు యూదావంశస్థులు గిల్గాలులో యెహోషువా యొద్దకు రాగా కెనెజీయుడైన యెపున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేశాడు. కాదేషు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూడడానికి యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్లవాడను. ఎవరికినీ భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానం తెచ్చాను. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను. ఆ దినమున మోషే ప్రమాణం చేసి అన్నాడు, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించావు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకు, నీ సంతానానికి ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉంటుంది. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్లవాడను. మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం. యుద్ధం చేయడానికి కాని వస్తూ పోతూ ఉండడానికి కాని నాకు ఎప్పటిలాగా బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు దయచెయ్యి. ప్రియశ్రోతలు గమనించండి, యెహోషువా కాలేబుకు భూమి పంచిపెట్టినప్పుడు 45 సంవత్సరాల క్రిందట దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి, నిజమే. అయితే మనం నమ్మదగిన వారమేనా? దేవుడు నమ్మదగినవాడు. అదే విశ్వసనీయత మనకు ఉండాలి. మనము చేసిన వాగ్దానాలను మనం నిలబెట్టుకుంటున్నామా? ఎప్పుడో వేల కొలది సంవత్సరాల క్రిందట తాను చేసిన వాగ్దానాన్ని దేవుడు ఇప్పుడు నీ పట్ల నెరవేరుస్తున్నాడు. మరి నీ మాట ఏమిటి? దేవుడు చేసిన వాగ్దానాలు ఇంకా కొన్ని నెరవేరవలసినవి ఉన్నాయి. దేవుని విశ్వసనీయతను బట్టి మన విశ్వాసం బలపడాలి. యెహోషువా 14:12 అనాకీయులు ప్రాకారములు గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి నీకు వినబడింది. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము. చూచారా, కాలేబు ఎలాంటివాడో. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు. గనుక యెహోవా అతణ్ణి దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి హెబ్రోను యెఫున్నె అనే కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనేవాడు అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉన్నది. సోదరీ సోదరులారా, 14 మీరు విన్నారు కదా. 9.5 గోత్రాలు చీట్లు వేసి తమ వాటాలు పంచుకున్నారు. కాలేబుకు హెబ్రోను వచ్చింది. అతడు యెహోషువలాగే ఒకప్పుడు ఈజిప్టు దేశంలో బానిస కాదేశు బర్నేయా నుండి కనానుకు వెళ్లిన వేగుల వారిలో ఇతడూ ఒకడు. కాలేబు చాలా గొప్ప వ్యక్తి. అతడు గతాన్ని మరిచిపోగలడు, వాస్తవాన్ని గ్రహించగలడు, భవిష్యత్తులోకి ధైర్యంగా దూసుకొని పోగలడు. దాను మొదలుకొని బెయర్షబా వరకు దేశమంతా గోత్రాలకు పంచబడింది. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం యొర్దాను నదికి తూర్పు వైపున ఉంటారు. అక్కడి నుండి ఉత్తరంగా వెళితే షిమ్యోను, యూదా, బెన్యామీను, ఎఫ్రాయిములు, మనషే, ఇశ్శాఖారు, జబూలూను, నఫ్తాలి, ఆషేరు, దాను గోత్రాలు ఉంటాయి. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి. కాబట్టి అతడు దీర్ఘాయుష్షు గలిగి జీవిస్తున్నాడు. కాలేబుకి ఇప్పుడు 85 వయస్సు. ఇంకా యువకుణ్ణే అంటున్నాడు. ఆ తరం వారందరూ గతించిపోయారు. మిగిలింది కాలేబు, యెహోషువా. ఇంకా 10 కూడా వీరితో వేగు చూడడానికి వెళ్లారు. వారు తెచ్చిన నివేదికలు 2. 10 తెచ్చిన నివేదిక సరైనది కాదు. 2 తెచ్చిన నివేదిక సరైనది. ఇశ్రాయేలు తప్పక జయిస్తారు. కాని 10 నివేదిక పిరికి మాటలతో నిండి ఉన్నది. ఆ దేశంలో రాక్షసులున్నారు, మనము జయించలేము, తిరిగి ఈజిప్టుకు వెళ్లిపోవడం మంచిది అంటున్నారు. మళ్లీ ఈజిప్టు బానిసలమవుతాము అంటున్నారు. కాని దేవుడన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూడకూడదు. లూకాసువార్త 9:62. కాలేబు దేవుని మాట నమ్మాడు. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించగలరు, సందేహం లేదు. కాలేబు హెబ్రోను ప్రాంతాన్ని తీసుకున్నాడు. ఎష్కోలు ద్రాక్ష పండ్ల రుచి అతడు ఎరుగును. అబ్రహాముకు కూడా ఆ స్థలం ఎంతో ఇష్టం. కాలేబు గొప్ప నిరీక్షణ గలవాడు. దాన్నిబట్టే అతడు ఇంత వృద్ధాప్యంలో కూడా బలంగా ఉన్నాడు. కాలేబు చూస్తూ ఉండగా తన తరం వారంతా గతించిపోయారు. కాలేబు దేవుని వైపు చూచాడు. అతడు ఎవరికీ భయపడడు. ఒక్క విశ్వాసి దేవునితో ఉంటే అధిక సంఖ్యాకులను కూడా ఓడించగలడు. అనాకీయులకు భయపడనక్కర్లేదు. దేవుడు గొప్పవాడు. దేవుని వాగ్దానాలు ఉన్నవారికి భవిష్యత్తును గురించిన ఆందోళన ఉండదు. సోదరుడా, సోదరి, నీవు ఎలాంటి విశ్వాసివి? విశ్వాసం కోసం శ్రమలు భరిస్తున్నావా? అయితే నీవు ధన్యుడవు. ఈ శ్రమలు క్షణకాలమే. నిత్యత్వంలో మనకు మహిమ ఉన్నది. కాలేబు గొప్ప విశ్వాసి. అతడు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. హెబ్రోను అంటే సహవాసం. అబ్రహాము హెబ్రోనులో ఉన్నాడు. దేవునితో సహవాసం అనుభవించాడు. ఇప్పుడు కాలేబు ఆ స్థలంలో ఉండగోరుతున్నాడు. సోదరీ సోదరులారా, త్వరలో మనం దేవుని ఎదుట నిలుస్తాము. కాలేబులాగా నిండు మనస్సుతో ఆయనను అనుసరించేవారమైతే దేవుడు మనల్ను బహూకరిస్తాడు. కాలేబు దైవజనుడు గనుకనే హెబ్రోను అనే స్థలాన్ని కోరుకున్నాడు. అక్కడ రాక్షసులు ఉంటే నాకేం భయం, వారిని తరిమేస్తాను అంటున్నాడు. మనం కూడా పరమహెబ్రోనుకు ముందుకు సాగిపోదాము. దేవునితో సహవాసం, సహజీవనం మనకెంతో ఆశీర్వాదకరం. సహవాసమనగా ఏమిటి? పరిశుద్ధాత్మ నడుపుదలకు, అధికారానికి లోబడి ఆయనతో సహజీవనం చేయడమే సహవాసం. పరిశుద్ధాత్మ నిజమైన సహవాసాన్ని మనకు కలిగిస్తాడు. విశ్వాసులందరూ, వారు ఏ క్రైస్తవ శాఖకు చెందినవారైనా, పరిశుద్ధాత్మ అధికారానికి లోబడితే వారి మధ్య మంచి సహవాసం ప్రవర్తిల్లుతుంది. సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలి. దేవుని కృపావర్షం మనందరి మీద కురవాలి. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యోర్దానుకు తూర్పు వైపున భూములు ఇవ్వబడిన 2.5 గోత్రాలు ఏవి? యోర్దానుకు తూర్పు వైపున భూములు ఇవ్వబడిన 2.5 గోత్రాలు ఏవి? 1. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం. 2. షిమ్యోను, ఇషాకారు, మనషే అర్ధగోత్రం. 3. యూదా, బెన్యామీను, లేవి అర్ధగోత్రం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, యెహోషువ వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ స్వాధీనం చేసుకోవలసిన భూమి ఇంకా ఉందని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా గమనించాం. ఇందులో భూముల పంపకాలను గూర్చిన ప్రస్తావనను విన్నాం. లేవీ గోత్రానికి భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేనట్లుగా చూశాం. ఎందుకంటే ఇస్రాయేలు దేవుడే వారి స్వాస్థ్యం. గోత్రకర్తలు ఎలాంటివారో వారికివ్వబడిన భూములు కూడా అలాంటివే. కాలేబుకు ఇచ్చిన భూమి స్వాస్థ్యము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉన్నట్లుగా గమనించాం. దేవుని వాగ్దాన రూపంలో అది నెరవేర్చబడినట్లుగా చూశాం. అతడు సంవత్సరాల క్రితమే దేవుడు తనకు వాగ్దానం చేసిన కొండ ప్రాంతాన్ని తనకు ఇవ్వమని యెహోషువను అడిగాడు. యెఫున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించి హెబ్రోను ప్రాంతాన్ని అతనికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ప్రియులారా, అనేకసార్లు మనం కూడా దేవుడు మనకిచ్చినదంతా స్వతంత్రించుకోలేక వెనకబడతాం. ఉన్నదానితోనే తృప్తి పడడం జరుగుతుంది. మన జీవితంలో కూడా భవిష్యత్తులో మనము పొందబోయే వాటిని ఇప్పుడే పొందినట్లే విశ్వసించాలి. దేవుడు ఇస్తాను అన్నది ఇయ్యబడినట్లే విశ్వసించాలి. మన జీవితంలో కూడా ఇంకా స్వతంత్రించుకోలేని వాగ్దానాలున్నాయి. అనగా సువార్త ప్రకటించబడని స్థలాలు, దేశాలు ఎన్నో ఉన్నాయి. కొందరి తలాంతులు ఇంకా వినియోగానికి రావడం లేదు. ఇవన్నీ మనము స్వతంత్రించుకోవలసిన భూభాగాలే. అందుకు మనము దేవుడు పెట్టే షరతులను నెరవేర్చాలి. శత్రువైన సైతానుతో పోరాడాలి. వాగ్దత్త దేశంలో శత్రు శేషం ఉండడానికి వీలులేదు. విశ్వాసులు తమ జీవితంలో నుండి పాపాన్ని పూర్తిగా బహిష్కరించి పరిశుద్ధులై జీవించాలి. లేవీలు అనగా సేవకులు, వారి అక్కరలను ప్రజలే తీర్చాలి. అది వారి బాధ్యత. యెహోషువ వలె మనము దేవుడు చెప్పినదంతా చేయాలి. దేవుని సంకల్పం జరిగిస్తున్నవారే దైవ సేవకులు, ప్రజానాయకులు. ఇక దేవుని వాగ్దానాలకు సంబంధించి దేవుడు తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. అవి నిజంగా నమ్మదగినవి. మనము కానీ, మనం చేసే వాగ్దానాలు కానీ అంత నమ్మదగినవి కావు. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీ నా జీవితాన్ని ఆశీర్వదించగలడు. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ఈరోజు మరొక పారాబుల్ని చూడబోతున్నాం, అందులో సీక్రెట్స్ని కనుగొనబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. రీసెంట్గా ఒక తెలిసిన స్నేహితుడు వచ్చి సెల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న వెంటనే అతని గందరగోళం ఏంటంటే, ఏదో అతని శరీరంలో ఏదో పార్ట్ మిస్ అయినట్టు ఫీలింగ్. వెతుకుతున్నాడు, ఒకరోజు దొరకలేదు, రెండో రోజులైంది దొరకలేదు, మూడో రోజు, నాలుగో రోజు తర్వాత దొరికింది. అతనికి ఆ మూడు రోజులు చూడండి, ఒకలా నిశ్శబ్దం అయిపోయాడు. ఒక సెల్ ఫోన్కే అలా ఉంటే ఈరోజు మనం చూడబోయే పారబుల్ వెనుక చాలా విషయాలున్నాయి. ఈరోజు మనం చూడబోయే పారబుల్ వెనుక కొంచెం అవుట్లైన్గా చెప్తే ప్రేక్షకులకు అర్థమవుతుందనుకుంటున్నా.
1: లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఎవరితో ఈ ఉపమానాన్ని చెప్తున్నాడో అక్కడ తేటగా తెలియజేయబడుతుంది. 2వ వచనములో, పరిసయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలు సనుగుకొనిరి, అందుకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. సో పరిసయులు మిగతా వారి మధ్య కూర్చున్నప్పుడు యేసే మాట్లాడుతున్న మాటలు.
0: కామన్ పీపుల్.
1: పరిసయులు ఇంకా ఒక మెట్టు ఎక్కువ, ఎందుకంటే వీరొచ్చి కామన్ పీపుల్ కంటే కొంత వెల్ స్పిరిచువల్ పీపుల్ అని చెప్పచ్చు. ఈ యొక్క పరిసయులు సద్దుకైలు అనేవారు వచ్చి రెండు విధాలైన ఉపదేశాలు కలిగిన వారు. అంటే యూదా మత ఉపదేశాల్లోనే పునరుద్ధానాన్ని నమ్మేవారు, నమ్మనివారని రెండు భాగాలు చేసుకోవచ్చు. ఆ పునరుద్ధానాన్ని నమ్మనివారు సద్దూకాయులు, నమ్మినవారు పరిసయులు. పౌలు కూడా చెప్తాడు, నేను పరిసయుడిని అంటాడు. అంటే పునరుద్ధానాన్ని నమ్మేవాడని అర్థం. అప్పుడు వీరిని సూచిస్తూ ఈ మాటను చెప్తాడు. అప్పుడు అటువంటి పరిసయులను చూచి మాట్లాడే ముఖ్యమైన మాట, ఒక కార్యం ఏంటంటే, మూడు విధాలైన ఉపమానాలు ఒకదాని వెనుక దేవుడు మాట్లాడుతున్నాడు. మూడును చూసినట్లయితే వెవ్వేరు కాన్సెప్టు, వెవ్వేరు కాలము, వెవ్వేరు విషయం. అయితే ఈ మూడిటిని ఎలా తీసుకొచ్చి దేవుడు ఒక దగ్గర సమకూరుస్తున్నాడో పరిశుద్ధాత్ముని మర్మము, అదే ఈరోజు అతి ముఖ్యంగా మాట్లాడబోతున్నాం. మొదటిగా ఇప్పుడు మీరు కనబడని సెల్ ఫోన్ గురించి చెప్తున్నట్టుగా,
0: ఎందుకు ఆ ఉదాహరణ చెప్పానంటే ఈరోజు కామన్ అయిపోయింది. ఉదయాన్నే లేచిన వెంటనే మనం బైబిల్ని వెతుకుతామో లేదో గానీ సెల్ ఫోన్ను వెతుకుతున్నాం.
1: ఖచ్చితంగా. అంటే ఈ వెతకడం అనేదే తరచుగా జరిగే ఒక విషయంగా మారిపోయింది. ఇలాంటివి మీరు ఎన్నో చూస్తారు. ఉదయాన్నే టవల్ వెతుకుతుంటారు, ఆడ తర్వాత వచ్చి వెళ్లేటప్పుడు బండి తాళాలు వెతుకుతుంటారు, తర్వాత మీరు చెప్పినట్టు సెల్ ఫోన్ వెతుకుతారు, బండి పార్కింగ్లో ఉంచి తిరిగి వచ్చి షాపింగ్ మాల్లో బండిని వెతుకుతారు, ఎక్కడో వదిలిపెట్టాను నేను అని వెతుకుతూ ఉంటారు. చివరిగా కొంతమంది అయితే ఆ ఎగ్జిబిషన్లో పిల్లోడిని పోగొట్టుకుని వెతికేవారు ఉంటారు. సో ఈ విధంగా వెతకడం అనేది ఈరోజు ఏమైందంటే కామన్ విషయంగా మారిపోయింది. కానీ ఈ కనిపెట్టాలి కనిపెట్టాలి అనే ఉద్దేశం ఉంటుంది. ఒక దగ్గర ఫెడ్డపై మనం వద్దనుకుంటాము. ఒక ఉదాహరణకు నేను చెప్పాను, టవల్ కనపడకుండా వెతుకుతున్నాము, ఇది వదిలి వేరే తీసుకున్నాం అనే నిర్ణయానికి వస్తాం. కొన్నిసార్లు కొన్ని విషయాలను మనం ఏం చేస్తామంటే వదలలేం. ఇప్పుడు పార్కింగ్లో కారు కనపడలేదంటే సరే వదులు,
0: అలాగే నిలబడిపోతాం,
1: అక్కడే ఉండి అక్కడ మనలో ఒక ఆతురత ఏర్పడుతుంది. అవునా? ఆ విధంగానే ఏది వెతుకుతున్నాం అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్. ఆ వెతకే వస్తువు ఎంత అవసరమన్నది ఇంపార్టెంట్.
0: అది మాత్రమే కాదు, మీరు వెతకడం గురించి చెప్తుంటే కొంతమంది నేనెందుకు ఇక్కడికి వచ్చాను, నేనెందుకు జీవిస్తున్నాను అని దీన్ని వెంటనే వెతికే వారి గురించి చూసారంటే అదొక వెతకడం అంట.
1: అది అందరూ వెతకవలసిన ఒక కార్యం.
0: అవును,
1: నేను వై ఐఎమ్ హియర్ అనేటువంటి
0: మై పర్పస్.
1: ఈ క్వశ్చన్ మాత్రం అందరూ వెతికినట్లయితే, ఇది ఒక 20 సంవత్సరాల క్రితం సేవకుడు చెప్పింది సేమ్ క్వశ్చన్. మీరు చెప్పింది, నేనెందుకు ఇక్కడ ఉన్నాను, ఈ భూమిలో ఉన్నాను, వై ఐఎమ్ హియర్ అనేటువంటి ఆ క్వశ్చన్ని ఆ ఆన్సర్ వెతికేవాడైతే తన ముగింపు క్రీస్తు నొద్దకొచ్చి నిలబడుతుందంటాడు. ఆ విధంగా ఈ వెతకడం అనేది ఇంపార్టెంట్. ఈ 15వ అధ్యాయాన్ని మనం జనరల్గా చూస్తే మూడు వెతికే కార్యాలుంటాయి కదండి. సామాన్యంగా మూడు వెతికే కార్యాలతో ముగిస్తాం, యాక్చువల్గా నాలుగు ఇందులో ఉన్నాయి.
0: ఇంకా చెప్పాలంటే లూకా వైద్యుడు అతడు వెతుకుతున్నాడు,
1: రాస్తున్నాడు. ఆయన డీటెయిల్డ్గా నేను చెప్తాం కదండి, ఆయన ఎంతో డీటెయిల్డ్గా రాస్తాడు. అందులోనూ దీన్ని కొంచెం డీటెయిల్డ్గా రాస్తున్నాడు. అంటే అది ఎలాగంటే, మొదటిగా వెతికేది తప్పిపోయిన గొర్రెను గుచ్చుంది. తర్వాత 8వ వచనం నుండి పోగొట్టుకున్న నాణెము,
0: కాయిన్
1: అదుంది. అది చెప్పి ముగించిన తర్వాత 11వ వచనం నుండి మనం ప్రాడిగల్ సన్ గురించి చెప్పుకుంటాం కదా, తప్పిపోయిన చిన్న కుమారుడు. ఇందులో చూసినట్టయితే మనం చిన్న కుమారుని గురించే కాన్సన్ట్రేట్ చేస్తుంటాం.
0: అవును, మనం కథను మార్చాం, తప్పిపోయిన కుమారుడు
1: అంటున్నాం. ఎప్పుడునూ నేను ఇది చెప్తూ ఉంటాను, ఈ పేర్లు పెట్టడంలో మన వంటి వారు
0: లేదు. పట్టా పేరు మాత్రమే కాదు, ఇలా తప్పిపోయిన కుమారుడు అని చెప్పి బైబిల్లో నుండి వచ్చినట్లే చేశాం.
1: ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందులో దేవుడు అతన్ని తప్పిపోయిన కుమారుడని చెప్పాడు, చిన్న కుమారుడనే చెప్తాడు.
0: మనమే క్రియేట్ చేశాం.
1: అదేవిధంగా చిన్న సమూయేల్ అంటారు. అయితే బైబిల్లో సమూయేల్ పెరిగి పెద్దవాడయ్యాడని ఉంటుంది. సో ఆ విధంగానే అనుకోండి, సరే ఉండనివ్వండి. అప్పుడు ఈ మొదటి దాంట్లో గొర్రె కనపడకుండా పోతుంది, రెండవ దానిలో నానెమ్మ కనబడకుండా పోతుంది. మూడవ దాంట్లో మీరు చూసినట్లయితే ఇద్దరు కుమారులు, పెద్దవాడు చిన్నవాడు అని ఉంటుంది. సాధారణంగా మనం చిన్నవాణి గురించే చూస్తున్నాం. తప్పిపోయినవాడు తప్పిపోయినవాడని చెప్పి, వెళ్ళిపోయాడు తిరిగి వచ్చాడని చెప్పి మనం ఈ పెద్దవాణి గురించే కాన్సన్ట్రేట్ చేయడమే లేదు.
0: అవును,
1: ఒక రీతిలో అతనికిని తండ్రికి ఒక డిస్ప్యూట్ ఉంది. మీరు చూసినట్లయితే ఇద్దరికీ సమస్య ఉంటుంది. ఇందులో ఏంటి ప్రాబ్లం అంటే, చిన్నవాడు తిరిగి వచ్చాడు, పెద్దవాడు తిరిగి ఇంటిలోనికి వచ్చాడని ఉండదు. మనం తర్వాత అది చూస్తామనుకోండి. అప్పుడు ఈ మూడు లేక నాలుగు కనబడని కార్యములు, ఒకటి గొర్రె, రెండవది నాణ్యము, మూడవది ఇద్దరు కుమారులు.
0: ఇందులో ముఖ్యమైన హిడెన్ ట్రెషర్ ఉంది. హిడెన్ ట్రెషర్ ఒక మూడు పాయింట్స్ లేదా నాలుగు పాయింట్స్ చెప్తున్నాడంటే ఏదో ఒక విషయం,
1: అన్ని తప్పిపోయినవి గురించి ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ తప్పిపోయిన గొర్రెని గురించి చూడబోతున్నాం. మొదటి కాన్సెప్ట్ని మనం చూడబోతున్నాం అనుకోండి. కనబడని గొర్రె దేని గురించి చెప్పబడింది? ఇక్కడ 100 గొర్రెలను గురించి చెప్తూ ఉన్నాడు. అందులో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆ మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, అంటే మారు మనస్సు అక్కరలేదా అంటే వారు ముందుగానే మారినవారు. సో వీరు మనస్సు మారి వెలుపల ఇందులో నుండి, అంటే మారు మనస్సు పొంది, ఇప్పుడు ఈనాటి భాషలో చెప్పాలంటే రక్షింపబడి బాగా ఉండేటువంటి ఈ కాన్సెప్ట్లో నుండి ఒకడు బయటికి వెళ్ళిపోయాడు. ఇలా బయటికి వెళ్ళిన వాణిని తిరిగి మరలా ఇందులో చేర్చడం అనేటువంటిదే దీని అతి ముఖ్యమైన విషయం. ఈ మొదటిగా చెప్పబడింది ప్రత్యేక రీతిలో ఈ ఉపమానాన్ని చూడొచ్చు. ఇది దేని గుర్చి చెప్పబడింది అని మనం చూసినట్లయితే ఇది పూర్తిగాను ఇస్రాయేల్ గుర్చి చెప్పబడుతున్నటువంటి ఒక ఉపమానం. ఎందువల్ల అని మనం చూసినట్లయితే, ఇస్రాయేలీయులను గుర్చే తప్పిపోయిన గొర్రెలను వెతకడానికే వచ్చాను అని ఆయన నేరుగానే చెప్పాడు. సో వీరిని గుర్చి చెప్పబడుతుంది. ఇందులో ఆయన దేన్ని వెతకడానికి ఇష్టపడుతున్నాడంటే, తప్పిపోయిన ఇస్రాయేలీల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ గొర్రె ఏమైందని అడిగితే కనపడకుండా బయటికి వెళ్ళిపోయింది, ఆ కాపరి మంద నుండి బయటికి వెళ్ళిపోయింది. 100 గొర్రెలు పెట్టుకున్నాడు అంటే ఏంటర్థమంటే, ఈ చుట్టూ ఉన్న అంతటిలోనూ 100 మాత్రం ఆయన మందలో ఉన్నాయి, ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. అదేవిధంగా ఈ భూమిలో తనకంటూ దేవుడు ఒక గ్రూప్నే సెలెక్ట్ చేశాడు, ఇస్రాయేల్ని. ఆయన సెలెక్ట్ చేశాడన్నదానికంటే అనేక మందికి ఈరోజు ఉన్నటువంటి కాన్సెప్ట్కి కొంత వివరణిస్తే మంచిది. ఏంటంటే, ఇస్రాయేలీలను దేవుడు వచ్చి పక్షపాతంగా నడుచుకుంటున్నాడు, వారికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మిగతా వారి పట్ల లేదంటున్నారు. దేవునికి పక్షపాతం అన్నది లేదు. దేవుడు అందరినీ కూడా
0: ఈక్వల్గా
1: భావిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇస్రాయేల్కు ఏంటి ఒక ఇంపార్టెన్స్ అయిన విషయం జరుగుతుంది అని అడిగినట్లయితే, వీరందరూ అబ్రహాము నుండి వచ్చిన వారని చూస్తున్నాం. అబ్రహాం ఇస్రాయేలీయుడు కాదు, అదే ఎంతో ముఖ్యం. అబ్రహాము
0: ఔట్సైడర్,
1: మెసపొతామియా నుండి వచ్చాడని చెప్పి అపోస్తలుల కార్యంలో ఉంటుంది. అలా వస్తున్నాడు. అతని కుమారుడు ఐసక్, ఇస్సాకు. ఇస్సాకును యూదుడు కాడు, ఇస్రాయేలీయుడు కాడు. అతను హీబ్రూ, హెబ్రియుడు. అతడు ఆ దేశంలోకి వచ్చాడు, కనానులోకి వచ్చాడు. సో అక్కడికొచ్చిన తర్వాత అతని యొక్క రెండవ కుమారుడే యాకోబు, యాకోబే ఇస్రాయేలు. ఈ యాకోబు ఇస్రాయేల్ అనేటువంటి వ్యక్తి, ఇతన్ని దేవుడు సెలెక్ట్ చేయడానికి ముందుగా భూమి అయినది దాదాపుగా 2000 దాటింది. అప్పుడు మొదటి 2000 దేవుడు ఎవరిని ఇష్టపడి ఉంటాడు? ఈరోజు ఇస్రాయేల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని చెప్తే, అప్పుడు మొదటి 2000-2500 వరకు దేవుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటాడు?
0: సహజంగానే ఉంటుంది.
1: అప్పుడు అది సరే యాకోబుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇస్రాయేల్కి ఇచ్చాడా అని చూస్తే, దాని తర్వాత ఇస్రాయేల్కి కాదు సకల జనులకే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు. ఆయన ఇస్రాయేల్కు నిబంధన ఇస్తున్నాడు. ఎందుకు ఇస్రాయేల్కు నిబంధనను ఇస్తున్నాడు అంటే, ఆ రోజు అది పొందుకునే రీతిలో వారే ఉన్నారు. మీరొక దగ్గరికి వెళ్తున్నారు, మీకెవరునూ కూడా తెలీదు. ఆ స్థలంలో క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మీరు ట్రాఫిక్లో చూసుంటారు. అక్కడ మీరు ఆ భయంకరమైన ట్రాఫిక్లో అక్కడున్న ట్రాఫిక్ పోలీస్ వల్ల ఒకటిగా కంట్రోల్ చేయలేడు. అప్పుడు ఒక వ్యక్తిని ఆయన ఏం చేస్తాడు, అయా కొంచెం హెల్ప్ చేయమంటే అక్కడుండే ఆటో డ్రైవర్ ఎవరో హెల్ప్ చేస్తారు.
0: ఎవరు అనుకూలంగా పక్కన
1: ఎవరు మనకు అక్కడ హెల్ప్ చేయడానికి వస్తారో వారిని మనం తీసుకుంటాం. మనమేం చేయడం లేదు. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఆయన పిలిచేప్పుడు, అయ్యా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంతకుముందు మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేశారా, ఇంతకుముందు ఇలా, అవన్నీ విచారించడం లేదు ఆ అర్జెన్సీ. అదేవిధంగా నిబంధన ఇచ్చే కాలఘట్టములో ఇస్రాయేలు ప్రజలు, అబ్రహాం సంతతి వారు అది పొందుకునే స్థాయిలో ఉండారు. టోటల్ వరల్డ్లోను ఆయన వెతికి చూస్తున్నాడట, ఇస్రాయేల్ను కనిపెట్టాడని ఉంటుంది. మీరు దానికి ముందు చూడండి, లోకమంతటిలోనూ నోవహు యెహోవ దృష్టి ఎందు కృప పొందినవాడని ఉంటది. నోవహు ఇస్రాయేలీయుడు కాడు, నోవహు వచ్చి యూదుడు కాదు. నోవహు ఒక సాధారణ వ్యక్తి, అతడు ఏ గోత్రానికి చెందినవాడు కాదు. అప్పుడు గోత్రాలే లేవు. అప్పుడెందుకు నోవహును సెలెక్ట్ చేస్తున్నాడు? అప్పుడున్న వారిలో నోవహు నీతిమంతుడై ఉండాడు. వాక్యం అలా ఉంటుంది.
0: అదేవిధంగా యోబును గురించి,
1: యోబును గుర్చుంటది ఇంతకీ అతని ఎక్కడవాడని చూస్తే మనవైపు ఉన్న వ్యక్తి, ఈస్టర్న్ సైడ్ ఉన్న వ్యక్తి. వాక్యంలో తూర్పు దిక్కు జనులందరిలో అని ఉంటుంది, అతడు నీతిమంతుడుగా. అప్పుడు దేవుడేం వెతుకుతున్నాడంటే పర్టికులర్ గోత్రములో పర్టికులర్ మనిషినే ఏర్పరుస్తానని చూసి చేయలేదు. ఆయన హృదయానికి తగిన రీతిగా ఎవరు ఉంటారో వారిని లేపుతున్నాడు.
0: అదేంటంటే మనం ఇక్కడ వెతకడాన్ని గురించి చెప్తున్నాం, దేవుడు
1: వెతుకుతున్నాడు. అంటే రోమీలకు రాసేప్పుడు 8వ అధ్యాయంలో అనుకుంటాను తేటగా చెప్తున్నాడు, నేను దినమంతా కూడా నేను నా చేతిని చాపి ఉన్నానంటాడు. వెదికేవారికి నేను కనబడతానంటున్నాడు. సో గాడ్ వెతుకుతున్నాడు. సో వెదికేపుడు ఆ రోజు ఇస్రాయేలీలు, ఆ యూదులు, ఆ యొక్క గోత్రం ఆయనకి ప్రీతికరంగా ఉండింది. అందువల్ల వారికి నిబంధననిచ్చి, ఇచ్చేప్పుడు ఆయన ఏం చెప్పాడంటే స్పష్టంగా, ఇది నీకు మాత్రమే, వేరెవరికి లేదని చెప్పలేదు. ఇచ్చేప్పుడు చెప్తున్నాడు, నీతో కూడా చేరేటువంటి అన్యజనునికి నీకును ఒకే నిబంధన అయ్యి ఉన్నదని అంటున్నాడు.
0: ఈక్వల్గా
1: ఈక్వల్ రైట్స్ ఇస్తున్నాడు. నేను నీకు ఇచ్చేశానని చెప్పి నువ్వేం చేద్దు,
0: నీవే గొప్ప,
1: నీవే పైన, మిగతావారు క్రిందవారు అనుకోవద్దు. ఒకవేళ యూదులు అలా అనుకుంటే తప్పు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నీతో. ఇప్పుడు మీరు చూడండి, అదే ఇస్రాయేల్ గోత్రికులలో రహాబును తెస్తున్నాడు. ఆమె ఎరికో పట్టణానికి చెందిన ఆవిడ. అదే ఇస్రాయేల్ గోత్రములోనికి రూతును తెస్తున్నాడు. వారు మోయాబు వంశమునకు చెందినవారు. అదే ఇస్రాయేల్ గోత్రము లోపల ఎంతో మందిని దేవుడు లోనికి తెస్తున్నాడు.
0: అవును,
1: వీరందరూ కూడా అన్యదేశమునకు చెందినవారే. కోరహుతో ఆలయం కడుతున్నాడు. సో దేవుని దగ్గర పక్షపాతం అన్నది లేదు.
0: నెబుకద్నెజర్ ఒక చాప్టర్ రాస్తున్నాడు.
1: నెబుకద్నెజర్ కి ఒక అధ్యాయం, ఒక చాప్టర్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మీరు చెప్పినట్టుగా ఎంతో మంది యూదులకు దొరకని ఒక ఛాన్స్ ఆయనకి దొరికింది.
0: సో అది కాన్సెప్ట్ లోనే ఉంది.
1: ఉంది. సో గాడ్ వచ్చి అందరినీ ఈక్వల్ గానే చూస్తూ ఉన్నాడు. ఆ రోజు నిబంధనను ఇస్రాయేలీల చేతిలో ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆ రోజు దానికి వారు సిద్ధపడి ఉండేరు. ఆ గోత్రము సిద్ధంగా ఉండింది. సో వారి చేతిలోకి ఇచ్చాడు. వారికిచ్చి అందరికీ ఒకే నిబంధనని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారే ఆ దైవ గోత్రముగా, దేవుడు చూస్ చేసిన గోత్రంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున అలా ఉండేరు. సో ఇప్పుడు వీరే ఆ యొక్క 100 గొర్రెల లెక్క వీరి దగ్గరే ఉండారు. సో వీరి దగ్గర నిబంధన ఉంది, ప్రత్యక్షపు గుడారముంది, యాజకత్వముంది, రాజ్య భారముంది. అన్నిటినీ కూడా దేవుడు వీరికిచ్చి ప్రపంచమంతా తీసుకెళ్లమన్నాడు. వీరి యొక్క పని ఆ రోజు రాజులైన యాజక సమూహము. వీరి యొక్క పని ఓల్డ్ ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడం ఏది, గాడ్ యొక్క కింగ్డమ్.
0: 100 గొర్రెల్లోని ఇంత చరిత్ర దాగి
1: ఇంత ఉంది.
0: ఇది చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే అప్పుడే మనకు అర్థమవుతుంది.
1: ఆ 100 మంది నీతిమంతులని చెప్తే, వీరు సామాన్యంగా తీసుకున్న వారైతే ఏమవుతుందంటే, ఆ రక్షింపబడిన 100 మందిలో అవసరం లేని 100 మందిని చెప్పి ఎంతో క్యాషువల్గా అంటారు. అదే నేను చెప్తాను, యేసు యొక్క ప్రతి మాట వెనుకను మిక్కిలి ముఖ్యమైన డెప్త్ అయిన విషయాలు ఉంటాయి. అలా ఉండడం వల్ల ఇది బైబిల్, ఇది పరిశుద్ధ వేదముగా ఉండడానికి కారణం అదే. సో అప్పుడు ఆ నీతిమంతులు అనబడేటువంటి ఆ గోత్రము, ఇప్పుడు పాత నిబంధనలో నీతిమంతులైన వారిని చూస్తున్నాం, క్రొత్త నిబంధనలో యేసు రక్తము చేత కడగబడితేనే నీతిమంతులని ఉంటుంది. అయితే పాత నిబంధనలో లోతును నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడైన లోతు దినములలో అని ఉంటుంది. నోవహు నీతిమంతుడని ఉంటుంది. తను విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని ఎవరికి, అబ్రహామునకు చెప్పబడుతుంది. సో అలా అనేక నీతిమంతులు పాత నిబంధనలో ఉన్నారు. సో ఆ నీతిమంతుల కూటము ఒకటి ఉంది. అందులో కనబడకుండా పోయినా ఒక గొర్రె. అంటే నేను ఒక నిబంధన ఇచ్చి ఇది లోకానికి తీసుకెళ్లమన్నా. వీరు క్రమంగా చేశారు ఒక కాలఘట్టంలో. ఎవరు? ఇస్రాయేలీలు. చూడండి, 400 సంవత్సరాలు ఐగుప్తులు బానిసగుండారు. వారు ఎవరి వైపు మొరపెట్టారని వాక్యం చెప్తుందంటే దేవుని వైపు మొరపెట్టారు. వీరు ఐగుప్తులు తిరుగుబాటు చేయలేదు, పోరాడలేదు, ఏం చేయలేదు. వీరు ఒకే తలంపు, దేవా మాకు విడుదలివ్వు. దేవుడు చెప్తున్నాడు, వారి అంగలార్పును నేను విన్నాను, విని విడుదల చేస్తాను. అప్పుడు తన వైపుకు తిరిగి చూచే కూటానికి ఆయన ఏం చేస్తున్నాడు, విడుదలనిస్తున్నాడు. సో ఆ తర్వాత ఈ కూటం బయలుదేరి వస్తుంది. బయలుదేరొచ్చి వారు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఉండేరు. అది వారు చేసిన తప్పై ఉండొచ్చు. అయితే 40 సంవత్సరాలు చుట్టి స్వీయ దేశానికి వస్తున్నారు. అక్కడ దేవునికి ప్రత్యక్షపు గుడారం, అక్కడొచ్చి 7 విధాలైన పండుగలు, అక్కడ దేవుని ఆజ్ఞాపనలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉండేరు ఒక కాలఘట్టం వరకు. అలాగున్నటువంటి వారు ఒక కాలఘట్టంలో దేవుని వదిలేం చేస్తున్నారు, దూరంగెళ్తున్నారు. ఈ దూరంగా వెళ్లిన కూటాన్ని కనిపెట్టడానికే ఒక కాపరొస్తున్నాడు. అదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది.
0: ఇక్కడ ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు చెప్తున్నప్పుడు కరెక్ట్గా వెళ్తుంది, ఒక గ్రూప్ దూరమైపోతుందని ఉంచండి, ఆ దూరమైపోయిన వారిని సరే వదిలేయండి. ఈరోజు కూడా ఒక స్నేహితుని విషయం పోయిన వారు మాట్లాడాను. అతను చెప్పిన విషయం నాకు కాస్త వ్యత్యాసంగా అనిపించింది. అతను ఏమన్నాడంటే, అశ్విన్, గతంలో మేము చర్చిలో నుండి ఒకరు వెళ్ళిపోతే మనం చాలా వేదన పడతాం, అతను ఎందుకు రాలేదని అడుగుతాం, తర్వాత ఇంటికెళ్తాం, ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరు వెళ్ళిపోయారంటే సరే వదిలిపెట్టండి, అలా చెప్పే రోజులు వచ్చాయి. చాలా దుఃఖపడి మాట్లాడాడు. అప్పుడు ఈ విషయాన్ని దేవుడు మరి 15th chapter లూక్లో నుండి ఈ గత చరిత్రలో లూక్లో రాయడానికి ఆ ఒక్క సోల్ను గురించిన ఫోకస్ అంటే గొర్రెను ఫోకస్ చేసుకుని చెప్తే అప్పుడు మనం ఆ తండ్రి యొక్క దృష్టి మనం ఎలా అర్థం చేసుకోగలం, సరే ఆ వ్యక్తి యొక్క విలువను మనం ఎలా తెలుసుకుంటాం. అలాగనే ప్రశ్న వస్తుంది, ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బ్రేక్ తీసుకుని వెంటనే ఇందులోకి వచ్చేద్దాం.

0: ఆ ఒక్క గొర్రె కోసం ఇంత ఫోకస్ అని ఒక ప్రశ్న వస్తుంది.
1: లేదిప్పుడు ఈ ఒక్క గొర్రె పిల్ల కొరకు ఇంత ఫోకస్ అనేదానికంటే కూడా మీరు ఇలా చూడండి. ఇప్పుడు తన మీద ఒక గొప్ప బాధ్యత తన మీద వేయబడుతుంది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు చెప్పింది ఒక కాన్సెప్ట్గా చెప్తున్నా. ఒక తండ్రికి తర్వాత అతని జనరేషనో ఆయన బిజినెస్సో ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. జరిగించవలసిన బాధ్యత తనపైన ఉంది. తర్వాత అతన్ని నమ్ముకుని ఒక గొప్ప బాధ్యత నేను ఫిక్స్ చేసి ఉంచా. తను పుట్టినప్పటి నుండి వారిని ఏం చేయాలనుకుంటున్నాను, ఇలా ఒక బాధ్యతనిచ్చి 20 సంవత్సరాలు నడిపించా. ఇప్పుడు ఒకే రోజున తను వెళ్ళిపోయినప్పుడు తన యొక్క వ్యక్తిగత లైఫ్ మాత్రం దెబ్బతినలేదు, అతని మూలముగా నేనుంచుకున్న ప్రణాళికలన్నీ కూడా కొలాప్స్ అవుతున్నాయి. ఇప్పుడు తనను వెదకి తీసుకురావడం వల్ల నా వల్ల చేయగలిగింది ఇది. రీషెడ్యూల్ చేసి ఈ ప్రణాళికలన్నీ కూడా మరలా నేను చేయగలను. నేను గొప్పగా నమ్ముతున్నాను, కాని వాక్యానుసారంగా కూడా అది నిజం. ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఈ లోకములో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీబడి ఒక్కరు కూడా తనుగా పుట్టలేదు. ఊరికినే ఉండిపోనివ్వు అనేది. ఇప్పుడు మనిద్దరం ఉన్నాము, మాట్లాడుతున్నాం. ఈ బైబిల్ ఇక్కడుంది, ఈ టేబుల్ ఉంది, ఈ నీళ్లు ఉన్నాయి. ఇందులో ఏదైనా ఊరికినే ఉందా ఈ స్థలంలో?
0: అన్నిటికీ
1: ఒక పర్పస్ ఉంది కదండి. ఇప్పుడు ఈ టంబ్లర్ వచ్చి ఒక అందము కొరకు పెడుతున్నామంటే నీళ్లు పోసి పెట్టం. ఆ నీళ్లు పోసి పెడుతున్నామంటే అవసరానికి తాగడానికి నీళ్లు పెడుతున్నాం. ఆ టంబ్లర్ కంటూ ఒక పర్పస్ ఉంది. అదేవిధంగానే దేవుడు ఈ భూమిలోనికి తీసుకొచ్చిన అందరికీ ఒక పర్పస్ ఉంది. ఈ పర్పస్ని వచ్చి ఈ గొర్రె ఎందుకు కనబడకుండా పోతుంది అన్నందులకు కారణం చెప్తాను. ఈ పర్పస్ని ఈ గొర్రె అర్థం చేసుకోలా.
0: అయితే కూడానే ఉంది,
1: అయినా కూడా ఉంటుంది, దానికేం తెలియలేదు. ఇప్పుడు ఈ టంబ్లర్కి జీవం ఉంటే చెప్తున్నాను, జీవం లేదు. జీవం ఉన్నట్లయితే నేను చెప్తున్నాను. ఈ టంబ్లర్కి ఏం తెలియాలి, ఇక్కడ నేను ప్లేస్ చేయబడ్డాను ఎందుకన్నట్టయితే, ఇప్పుడు అశ్వినుకో జగన్కో నీళ్లు అవసరమైనప్పుడు ఇవ్వడానికే నేను ప్లేస్ చేయబడ్డాను. ఉదాహరణకు నెహేమియా తీసుకోండి, పానదాయకుడు. అతని యొక్క పని ప్లేస్మెంట్ అక్కడ ఏంటంటే, నేనిక్కడ రాజుగారికి పానీయం అందించడానికే ఇక్కడ నేను ప్లేస్ చేయబడ్డా. అయితే నెహేమియా యొక్క హెవెన్లీ పర్పస్ అనేది ఒకటి ఉంది కదండి. ఆ పర్పస్ ట్రాక్ ఒక పీరియడ్ వరకు నెహేమియాకు తెలియదు. ఒక స్థలానికి వచ్చేప్పుడు ప్రాకారం కట్టించడం నా యొక్క పని,
0: క్లియర్గా ఉన్నాడు.
1: అయితే రాజుగారికి పానదాయకునిగా నేనెందుకు ఉంచబడ్డానంటే రియలైజ్ను, నేను ఆ ప్రాకారం కట్టడానికి ఈ స్థలంలో ఉంటేనే రాజు దగ్గర పర్మిషన్ తీసుకోగలను, దానికి హెవెన్ నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది.
0: సో అలైన్మెంట్ అర్థం చేసుకున్నాను.
1: ఈ అలైన్మెంట్ మీరు పుట్టేప్పుడు మీతో హెవెన్ చెప్పాలని అవసరం లేదు.
0: అవును, చెప్పినా మనకు అర్థం కాదు.
1: అర్థం కానిది ఒకటి, నేను ఇంకొకటి కూడా ఒక మెట్టు పైకెళ్ళి చెప్తాను చూడండి. ఒక రాజు తను ఆజ్ఞ ఇచ్చి ఆ ఆర్డర్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కింగ్డమ్ యొక్క పర్స్పెక్టివ్ లో దాన్ని మీరు చూసినట్లయితే కింగ్ రూల్నే చెప్తాడు, ఇది చేయండి అని చెప్పి. కింగ్ యొక్క మైండ్లో ఉండేటువంటిది అంతా కూడా సిటిజన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే తెలపాల్సిన అవసరం లేదు.
0: అర్థమైంది,
1: కింగ్డమ్ రూల్లో లేదు. అప్పుడు రాజు వచ్చి మనల్ని ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు కనబడకపోతున్న ఈ గొర్రె అది ఆ పర్పస్ని తెలుసుకోకుండానే కనబడకుండా పోతుంది. అయితే కింగ్ తండ్రి అది వదిలిపెట్టలేడు.
0: కరెక్ట్,
1: నేను ఆ పర్పస్ కొరకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా. కావాలంటే బయటికెళ్ళు, రా, ఏమైనా చెయ్యి, అయితే తిరిగి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తా. ఎందుకంటే నేను తీసుకొచ్చిన ఉద్దేశమే ఇంపార్టెంట్.
0: కరెక్ట్,
1: ఎందుకు నాకు ఇప్పుడు ఉన్న ఉద్దేశం, నేను చెప్పేది ఒక ఉదాహరణ. నాకొచ్చి ప్రపంచాన్ని తిరిగి చూసి అన్ని కల్చర్లో ఉండే డ్యాన్స్ నేర్చుకోవాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి, తర్వాత ఊరు తిరిగి చూడాలి. నేను నా యొక్క 60 సంవత్సరాలు 70 సంవత్సరాలలోగా నేను చనిపోయేలోగా ఈ వరల్డ్లో ఉన్న బెస్ట్ అంతటిని కూడా నేను చూడాలనేది నా యొక్క ఆశ. సో ట్రావెలర్గా మారుతున్నాను, కెమెరా తీసుకుంటున్నా, చూడుతున్నా. ఇది లోకానుసారంగా కూడా ఇది కరెక్ట్గానే ఉంటుంది. అందరూ చెప్పొచ్చు ఒక మంచి టాస్క్ అండి, ఆయన ముగించేప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ నా తండ్రికి నా మీద మరొకటి ఉంది. ఏముందంటే, నిన్ను ఉంచుకుని నేను మరొకటి చేసి దాని మూలముగా హెవెన్కి నేనొచ్చి ఒక ప్రాఫిట్ని తీసుకురావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇది తెలియకుండా తిరుగుతూ ఉన్నాను. నా తండ్రి చూస్తూ ఉంటాడు. నన్ను ఆయన ఏం చేయడానికి ఇష్టపడలేదు, వెళ్ళేటప్పుడు ఆపడానికి ఇష్టపడలా. ఎందుకు ఆపడం లేదంటే, నేను ఆపితే నన్ను మీరు వెళ్ళిపోతారు. ఒక చోట మీరే తిరిగి ఏం చేస్తారు, మీరు వస్తారు. అదే ఈ స్థలంలో జరిగింది.
0: ఇలా అర్థం చేసుకోవచ్చేమో చూడండి, మోషే జీవితంలో తన సొంత తల్లి కూడానే నర్సుగా వచ్చారు. అయితే ఈమె యొక్క ఫీడింగ్ నాకు ఒక ఆలోచన, ఇది కరెక్ట్ కాదా చెప్పండి. ఆమె వచ్చి చెప్తుంది, బాబూ నీవైతే మరి వేరు చెయ్యబడిన వాడవు అలా అని చెప్పి, వీరొక్క ఫీడింగ్ నీవు అబ్రహము ఐసాక్ జేకబ్ అనే వారి సంతతి అనే ఈమె చెబుతూనే వస్తుంది. ఈమెతో కూడా నర్సుగానే ఉన్నారు. ఆ ప్యాలెస్లో ఒక తల్లుంది, ఆమె చెబుతుంది, బాబు నువ్వు రాజువు కాబోతున్నావు, నువ్వు ఒక గొప్ప వాడవి, మరి నువ్వు చదువుకో, ఈ దేశాన్ని పరిపాలించబోతున్నావని. ఇటువైపు సొంత తల్లి, ఈమె ఒక ఫీడింగ్, ఈవైపు అయితే నేను ఒక గొర్రె విషయం తప్పిపోయిన విషయం అయితే తండ్రి మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇదొక ఫీడింగ్ని వినడం ద్వారా మిస్ అవుతుంది అనేది ఒకవైపు ఉన్నా, ఇందులో మోసెస్ ఒకవైపు ఆగిపోతున్నాడు. ఒకటి ఇదా అదా అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుంటున్నాడు. ఆ స్టాండే ఇంకా చెప్పాలంటే బైబిల్లో వస్తున్న ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. అప్పుడు ఈ మిస్ అయిన దానికి స్టాండ్ తీసుకోవడం అవసరమా అని ప్రశ్నించాలనిపిస్తుంది.
1: మీరు చెప్పేది రెండు ఫీడింగ్ ఒకటిగా జరుగుతున్నాయి. వరల్డ్లీ ఫీడింగ్ జరుగుతుంది, స్పిరిచువల్ ఫీడింగ్ జరుగుతుంది. ఈ వరల్డ్లీ ఫీడింగ్ అనేది ఒక పీరియడ్ వరకును మోసస్ ఉన్నాడు. హీబ్రూ బుక్లో మీరు చెప్పింది అలాగే ఉంటుంది వాక్యం. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే నాకిది వద్దు, ఈ వరల్డ్లీ ఫీడింగ్ వద్దు, నాకొక పర్పస్ ఉంది, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించేది తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇక రానున్న ఫలితానిపై గురి కలిగి నాకొక హెవెన్లీ పర్పస్ ఉంది, స్టాండ్ అది నేను చేపట్టాలంటే ఇప్పుడు కొంత సమస్య అనుభవించాల్సి ఉంది, పర్వాలే ఐల్ టేక్, అది నేను సహించుకుంటాను, ఎందుకంటే నన్ను బట్టి దేవుడు చేయబోతున్నాడు. ఇక నెక్స్ట్ 40 ఇయర్స్ లో తనకు జరగాల్సిన విషయం. ద సేమ్ థింగ్, ఈ గొర్రెలు, ఈ ఇస్రాయేల్ జనులు దేవుడుంచిన ఉద్దేశాన్ని తెలుసుకోకపోవడం వల్ల వారు ఓల్డ్లీగా వారు మరో కార్యాన్ని చేస్తూ ఉన్నారు. వారికి గొప్ప రాజులున్నారు, మనమలా కలిగి ఉందాం. దావీదు దగ్గర ఒక గొప్ప అందరూ చెప్తారు చూడండి, ఆ ఊరియా భార్య దగ్గర ఒక కార్యాన్ని తప్పుగా చేశాడని చెప్పి ఆయనెందుకు తప్పు చేశాడన్నందులకు వీరందరూ వచ్చి బయట కనబడే విషయాలను వెతుకుతూ ఉన్నారు. అలా ఆ మీద మీద నుండి అతడు నడుస్తూ ఉండాడు, ఆమెను అక్కడి నుండి చూశాడు, ఇవన్నీ కూడా రీజనే కాదు. డేవిడ్కి ఉన్నటువంటి స్పిరిచువల్ ప్రాబ్లమే ఆ పతనానికి కారణం. ఏంటని అడిగినట్లయితే, ఎందుకు ఉరియాని యోబుతో పంపి తన కూర్చుని ఉండాడు అని అడిగినట్లయితే, దావీదు ఎప్పుడు వారు చేసినా స్పిరిచువల్ వారే చేస్తాడు. బైబిల్ చెప్తుంది, నీవు దేవుని యొక్క యుద్ధమును జరిగించేవాడవు గదా, ఎప్పుడు చూసినా తిరిగి తిరిగి ఆ మాటను చెప్తూ ఉంటారు, నువ్వు జరిగిస్తున్న యుద్ధము నీ యుద్ధము కాదు, హెవెన్లీ వార్, దేవుని యొక్క యుద్ధం. సో ఇతనొచ్చి యేసు జరిగించబోయే స్పిరిచువల్ వార్ని లోకపరంగా చేసేవాడు. ఒక దగ్గర ఏ స్థాయికి తను వచ్చాడంటే, రాజులు యుద్ధమునకు వెళ్లేటువంటి ఒక కాలమనే ఉంటుంది, ఓల్డ్ పీపుల్స్ అంతా ఒక వార్ జరిగిస్తారు, వారి ప్రాక్టీస్ కొరకు అది చేస్తారు, ఎందుకంటే సైన్యం ఊరికనే ఉండకూడదని ప్రాక్టీస్ కొరకు చేస్తారు. ఇతను ఏం చేశాడు, వారిలో ఒకని వలె సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాడు. ఇతనేం చేయకూడదు, పంపించకూడదు, ఎందుకంటే తన యుద్ధం చేసేప్పుడు దేవుని దగ్గర అడగాలి, ఇక్కడికి నేను వెళ్ళొచ్చా.
0: చాలా చోట్ల అడుగుతున్నాడు,
1: అన్ని చోట్ల అడుగుతాడు.
0: అవును,
1: ఇతను అడగకపోయింది ఈ ఒక్క దగ్గర
0: స్థలం,
1: ఇతను అడగకుండా పోయాడు కదా, ఇదే ఇక్కడ మిస్టేక్. రాజులు యుద్ధానికి వెళ్లే కాలములో ఇతను వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను వారి వల్ల యుద్ధం చేసేటువంటి వాడు కాదు, దేవునికే యుద్ధం చేసేవాడు.
0: ఇతడు వేరే లెవెల్లో ఉన్నాడు.
1: ఇతను అట్లే యోవాబును ఉరియాని పంపించడం వల్ల ఇతనెలా తను క్యాషువల్ గా తన గృహంలో ఉండాడు. అన్ని యుద్ధాలకు యోవాబు వెళ్లి పిలుస్తాడు, ఈ యుద్ధానికి యోబు వెళ్లి పిలవలేదు, ఎందుకంటే ఇది క్యాషువల్ వార్. ఈ మాదిరిగానే నాకు ఓల్డ్లీగా ఒక పర్పస్ ఉంటుంది, ఆ నెరవేర్పులో నేను అందరితో కూడా చేరి నేను కాంప్రమైజ్ అయితే నా హెవెన్లీ పర్పస్ పోతుంది, నా కాలింగ్ మిస్ అవుతుంది. ఇదియే డేవిడ్కి సరి, ఇస్రాయేలీలకు సరి. ఈ తప్పిపోయిన ఒక నీతిమంతుడు, ఇప్పుడు తప్పిపోయిన గొర్రె ఉంది కదా, అదే నీతిమంతురాలే, 100 గొర్రెలలో ఒకటి కనపడలేదు.
0: కరెక్ట్,
1: 99 మంది నీతిమంతులు, అప్పుడు ఇది నీతిమంతునిగానే ఉండింది, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది, ఇది మరలా తీసుకుని రావాలి, ఇదే దేవుని ప్రణాళిక. సో ఇస్రాయేల్ జనులను తిరిగి తీసుకురావడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. వారిని లోకమంతటా చెదరగొట్టాడు, వారు కనబడకుండా పోయారు. సో ఈ గొర్రెను మీరు ఎలా వెతుకుతారు? ఒక గొర్రె కనబడకుండా పోయింది,
0: ఎక్కడికెళ్ళి వెతకాలి,
1: ఏ ప్రక్కకు వెళ్లి దాన్ని వెతకాలో మనకు తెలియదు. ఈ గొర్రెను తిరిగి కనిపెట్టడానికి మీరేం చేస్తారు? చీకటవుతూ ఉంటే ఏం చేస్తారు? మీరు గొర్రెలు మేపేవారిని చూశారా?
0: చూశాను, అంతగా
1: వారితో అలవాటు పడ్డారా?
0: అలవాటు లేదు.
1: నేను గొర్రెనే మేపడం జరిగింది చూడండి. నా ఆరంభ దశలో మేము మేకలను మేపేవారం. ఈ మేకను మీరు సాయంకాలం 6 గంటల లోపలే కనిపెట్టగలరు. 6 గంటలకు పైగా సమయం దాటినట్లయితే మీరు కనిపెట్టలేరు. ఇక చీకటి అయిపోయింది అనుకోండి, కనిపెట్టలేరు. ఇక నల్ల మేక అనేది ఉంటుంది, నల్లగా ఉంటుంది, దాన్ని అస్సలు మీరు కనిపెట్టలేరు. ఇక చీకటి అయిపోతే అస్సలు కనిపెట్టలేం మనం, అది కనిపెట్టలేం, అది ఇక ఎటు వెళ్ళినా కనిపెట్టలేం. ఇక ఈ మేకను కనిపెట్టడానికి ఏం దారి ఉంది?
0: చాలా
1: ఒకే ఒక దారి ఉంది. కాపరిప్పుడు ఏం చేస్తాడంటే మేకలు అరుస్తాడు,
0: సౌండ్,
1: ఆ చీకటిలో అలా కేకలు వేస్తాడు.
0: ఫ్రీక్వెన్సీ.
1: ఇతని సౌండ్ ఎవరికి తెలుస్తుంది? ఆ గొర్రెలకు తెలుసు. అందువల్ల యేసు చెప్తాడు, నా శబ్దము నా గొర్రెలకు తెలియను. దేవుని యొక్క సౌండ్ ఒకరోజు ఇస్రాయేల్కి ఇచ్చాడు చూడండి దేవుడు. తిరిగొచ్చి యేసుక్రీస్తుగా ప్రత్యక్షమవుతున్నాడు చూడండి. అరణ్యములు యోహాను మాట్లాడుతున్నాడు చూడండి. ఇదే గాడ్ సౌండ్, తప్పిపోయిన గొర్రెలను కనిపెట్టడం. చీకటిలో ఈ మేకను కనిపెట్టలేం. ఒకే ఒక దారి ఉంది. దీపం వెలిగించిన ఎలా కనిపెట్టగలరు? అది ఒక పొదలో ఇరుక్కుంది.
0: సౌండ్ మాత్రమే,
1: సౌండ్ ఒకటే దారి. అందువల్ల ఆది అందు వాక్యముండెను. ఆ వాక్యాన్నే దేవుడు అలా పంపిస్తూ ఉండాడు. ఒకరోజు ఈ సౌండ్ మాంసమును రక్తమయ్యి ఇస్రాయేలుకు మధ్య యేసుక్రీస్తుగా నిలబడుతున్నాడు. ఆ సౌండ్కి తను చెవి ఎగుతున్నాడు. తప్పిపోయిన గొర్రెను నేను వెదకవచ్చి తిని, ఇదే ఆ ఉపమానానికి అర్థం.
0: డీపర్, అంత డీప్గా ఉంది.
1: ఆయన సౌండ్కే మీరు చూడండి, దేవుడు తాను మోషేతో కొండ మీద మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు ఇస్రాయేల్ జనులు భయపడ్డారని ఉంటది, ఎందుకంటే ఆ సౌండు జైజాంటిక్ సౌండు. వారు దాన్ని అక్సెప్ట్ చేయలేకపోయారు. వారు భయపడితే మోషే చెప్తున్నాడు భయపడద్దు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అంటాడు, వెంటనే దేవుడు మాట్లాడవద్దు అంటున్నారు. ఇదే గాడ్ తిరిగి వస్తున్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడేప్పుడు వాక్యం చెప్తుంది ఆయన ఇంకా మాట్లాడవలనని జనులు పరిగెత్తుకుని వచ్చారు. ఇదే గాడే అక్కడ మాట్లాడాడు. అయితే అక్కడ టోన్ వేరే, ఇక్కడ టోన్ వేరే. ఆయన అక్కడొచ్చి లా జడ్జిగా కూర్చుని మాట్లాడుతున్నాడు. వీరది తాళలేకపోయారు. ఇక్కడ కృపా కనికరం నిండినవానిగా అడ్వొకేట్గా మీ భాషలోనైతే
0: గొర్రెపిల్ల స్ట్రగుల్ అవుతుందని అర్థం చేసుకుని, అదేమంటే ఇతడు వదిలేసి వెళ్ళిపోయాడని మాత్రమే కాదు, ఒక న్యాచురల్ని దాటి సూపర్ న్యాచురల్గా ఆ కేర్
1: తప్పిపోయిందే,
0: అలా
1: కనిపెట్టి తీరాలే.
0: తప్పిస్తున్నాడు.
1: కనిపెట్టడానికి ఒకే మార్గముంది, సౌండ్. అరణ్యము నుండి కేక వేసిన వారి శబ్దము వింటిని. తప్పిపోయిన గొర్రెను కనిపెట్టి తిరిగొచ్చి ఏం చేస్తున్నాడు, తన స్నేహితులను అదేలాగున తన పొరుగువారిని పిలిచి వారితో సంతోషపడుతున్నాడట. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. ఇదే ఇస్రాయేల్ జనులు మరలా కనిపెట్టాడు.
0: లూక్ యొక్క ప్రాస్పెక్టు ఇతరులకు ఎలా చెప్పాలని ఈ ఒక్క గొర్రె కోసం రాయబడిందా అనే ఒక ప్రశ్న నాలో వస్తోంది.
1: లూకా యొక్క హృదయంలో ఒక విషయం మాత్రం, అదే ఆయన పిలుపు. చూడండి,
0: చెప్తున్నాను
1: నేనెవరికి రాస్తున్నాను, అది అర్థం కావాలి,
0: అందరికీ అర్థం అవ్వాలి.
1: రీసెంట్ గా నేను చెప్పేది ఒక టూ డేస్లో జరిగిన విషయం చూడండి. ఒక కంపెనీ యొక్క డైరెక్టర్ వచ్చి ఆయన యొక్క వాట్సాప్లో వచ్చి ఉద్యోగం ఉందని తను మెసేజ్ పెట్టాడు, ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి, వర్క్ ఉందని చెప్పి. సరే, మన వాళ్ళకి ఎవరికైనా తెలియజేయచ్చని ఆయన యూజ్ చేసిన ఒక వర్డ్ ఉంది కదండి, అది సామాన్యులకు అర్థం కాదు. నేను దాన్ని చదివేప్పుడు తలుచుకున్నాను, ఇంతటి హార్డ్ వర్డ్స్ని అతను యూజ్ చేశాడు, ఇది ఎవరికి తెలుస్తుంది అని అనుకున్నప్పుడు నాలో కలిగినటువంటి మరొక ఆలోచన నాకు కలిగినటువంటిది, ఈ పని ఎవరికి అవసరమో వాళ్ళకి అర్థమవుతుంది.
0: అలైన్మెంట్లో ఉంది,
1: అలైన్మెంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది,
0: వెతికే వారికి,
1: అందరికీ ఇది అర్థం కాదు. అదే విధంగానే మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళకి అర్థమైతే చాలు
0: చాలు.
1: లూకా యొక్క తాటు అందరికీ అర్థం కావాలి.
0: ఆ గొర్రెపిల్ల మిస్ కాకూడదనే ఉద్దేశం తెలియజేయాలి.
1: ఉద్దేశం అందరికీ తెలియాలి, అది ఎలాగైనా తెలియాలి. రాసేదేదో తేయోపిలకే, తేయోపిలానే చెప్పి రాస్తున్నాడు, కాని అతని వలె ఉండేటువంటి కోట్లాది తేయోపిలాలకు రాస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక అది, గాడ్స్ ప్లాన్. సో ఈ గొర్రెలను తిరిగి తీసుకురావడం అనేది తప్పిపోయిన ఇస్రాయేలీలను తిరిగి తీసుకురావడం, అదే అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది వచ్చి అన్యజనులకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే మొదటి 2000 సంవత్సరాలు ఉన్న అన్యజనులే దేవుని ప్రజలై ఉండారు, కనబడకపోయారు, ఇప్పుడు వారిని తిరిగి తీసుకొచ్చాడు. సో రెండు చేర్చి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి.
0: ఈ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్ గా మాత్రమే కాదు, ఎంతవరకు తండ్రి యొక్క ప్రేమ మాత్రమే కాదు, ఆయన ఎంతవరకు లాంగ్ చేస్తున్నాడు, ఎవరు మిస్ కాకూడదని, ఆ కాలింగ్ మిస్ కాకూడదని చెప్పి ఆయన లాంగ్ గా ఆలోచించి ఆయన వెతుకుతున్నాడని చాలా ఒక యూనిక్ గా ఉంది. మనం మిస్ అయిపోవడం లేదు, ఆయనే వెతుకుతున్నాడు. సో ఇదొక యూనిక్ గా ఉంది. మరో నమోదులో మనం పారబుల్ ఆఫ్ ది లాస్ట్ కాయిన్ ని చూడబోతున్నాం. దాని తర్వాత మరో పారబుల్ ఉంది,
1: మూడో పారబుల్.
0: ఇందులో చాలా విషయాలు ప్రత్యక్ష పరచబడుతున్నాయి. తర్వాత పారబుల్లో ది లాస్ట్ కాయిన్ గురించి చూడబోతున్నాం. నేను వెయిట్ చేస్తున్నాను, మిస్ కాకుండా తప్పకుండా చూడండి. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గనుక నేను ఆయన మహిమ కొరకే బ్రతికెదను.

అది క్రీస్తు శకారంభం. క్రీస్తేసు పెరుగుతున్న కాలం. మధ్యధర మృత సంద్రాల మధ్య ఉన్నది బేతనీయ గ్రామం. ఆ ఊళ్ళో ఆ కాలంలో అక్కా చెల్లెలు మార్తా మరియా సోదరుడైన లాజర్తో కలిసి నివసిస్తూ ఉండేవారు.

ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య, నీవు గత 25 సంవత్సరాలు ఈ హోసన్నా మినిస్ట్రీస్ని జయప్రదముగా నడిపించినందుకు నీకు మా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీ దీర్ఘశాంతమే మమ్ములను నీ సేవలో ఇంతవరకు కొనసాగేటట్లు చేసింది. నీ పేరట మేము చేస్తున్న ఈ పరిచర్యను నీవు మరిచిపోవుటకు అన్యాయస్థుడైన దేవుడవు కావు అని మరోసారి రుజువు చేసుకున్నావు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. మమ్మును, మా ద్వారా మిమ్ములను వెంబడిస్తున్న వారిని నిన్ను ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని ప్రసాదించమని హృదయపూర్వకముగా కోరుకొనుచున్నాను తండ్రి. ఆమే, ఆమే. ఈ రజతోత్సవ సందర్భముగా మీకు శుభాభివందనాలు అందిస్తున్నది మీ యేసన్నా.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే వాస్తవాన్ని గ్రహించి మంచిగా మెలుగుట ఎంతో మేలు. ఇది ఎలా గ్రహించగలం? వాక్యం, బైబిల్ వాక్యమే గమనింపునకు మూలాధారం. కావున ఈ లోకం ఎక్కడికి పోతుంది, యేసు ఎప్పుడు వస్తారు అనేది వాక్యము ద్వారా గమనించుదామా మరి.

పుట్టినరోజు మనకెంతో ఆనందకరమైన రోజు. కేవలం ఏదో వేడుకలా దీన్ని ఆచరించడం గాక దేవుడు మనల్ని పుట్టించిన సంకల్పాన్ని తెలుసుకుని ఆయనను స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలి.

పరలోకం విశ్వాసుల జన్మభూమి, నీతి నివసించే లోకం. అక్కడ దేవుని చిత్తం నెరవేరటానికి ఎట్టి ఆటంకము ఉండదు. యేసు పరలోక ప్రభువు. మన గమ్యం పరలోకం. అది విజేతల లోకం. మనం పరలోక పౌరులం. అది మన స్వర్ణ నగరం. అది అందాల లోకం, విజేతల విహార లోకం. అక్కడే మనం నిత్యత్వంలో ఉంటాము.

0: దగ్గర దగ్గర 12 తులాలు నెక్లెస్, నల్లపూసల తాడు, 3 పేటల నల్లపూసల తాడు, చైను, చెవులి, ఏమంటారు మామిడిలే అంటారు, మామిడిలో ఏదో అంటారు, అవి ఇవి ఇవన్నీ 4 రకాలు ఉంగరాలు, 4-5 రకాల చెవులు, ఇవన్నీ తీసేసి ప్యాక్ చేసి
1: ఒకరోజు నా దేవుడు అడిగాడు,
0: బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉన్నాను, చూసుకుంటాను బిడ్డ నా మందిరంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా? 3 అంతస్తుల బిల్డింగ్ పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను, అది ఏంటో నాకు తెలియలేదు. ఆంటీ వాళ్ళకి చెప్తే నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే దినకరన్ గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టాను, ఆయన ఆమెను అన్నారు, నేను ఆమెను అన్నాను, చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి. అప్పటికి 3 అవర్స్ నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా ప్రార్థన ఆయన చేసిన చేయి నాదే కదా, పాపాత్మరాలు నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు ప్రేమ కుమారి, నేను బై బర్త్ క్రిస్టియన్. మా నాన్నగారు ఒక సిఆర్గా 2 మందిరాలకి ఆయన చేసేవారు, లూథరన్ బ్యాక్గ్రౌండ్లో. నేను 1956లో పుట్టాను, 56వ సంవత్సరంలోను. సో నాకు చిన్నప్పుడే అంటే 9th క్లాస్లోనే నేను పెళ్లి చూపులు రావటము, 10th క్లాసులో పెళ్ళి అయిపోవటము అయిన తర్వాత నాకు ఎగ్జామ్స్ జరగటం అనేది జరిగింది. సో చిన్నప్పటి నుంచి ఇంటెనకాల ఎలిమెంట్ స్కూలు, ఇంటి ఇటు సైడ్కి వచ్చేసరికి హై స్కూలు, ఇంకో రైట్ సైడ్కి వచ్చేసరికి కాలేజీ. సో కనుక బయటికి వెళ్ళి అలవాటు లేకుండా ఇంటి వెనకాల ఉన్నటువంటి లూథరన్ రెస్ట్ హౌస్ రోడ్, భీమవరంలోనే రెస్ట్ హౌస్ రోడ్, మాది భీమవరము. సో భీమవరంలోనే రెస్ట్ అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ఆ వెనకాలే కాలేజీ హై స్కూల్కి గ్రౌండ్కి ఆనుకునే మా ఇల్లు అనమాట. సో మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. కారణం ఏంటంటే ఆ సరౌండింగ్స్, అది కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరింటికి వెళ్ళటం నాకు చిన్నప్పటి నుంచి అలవట్లేదు. మాకు నీర్ అబౌట్ ఒక 20 పోర్షన్స్ బిల్డింగ్ ఉన్నాయి. అందరూ కాలేజీ కూరళ్ళు ఉన్నారు, మన ఫైర్ స్టేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అందరూ ఎవరింటికి నాకు అలవట్లేదు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉంటాము, అమ్మ వచ్చేసరికి చేసి పెట్టడం, స్కూల్కి వెళ్ళటం ఇంతవరకు అనమాట. సో పెళ్ళి అయిపోయింది, చిన్నతనంలోనే పెళ్ళయింది. ఫస్ట్ మాకు పాప. సో నా విషయంకి వచ్చేసరికి 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన వెంటనే అప్పట్లో అంటే 71 ఆ టైంలో అయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేసేవారు. అప్పుడు 10th క్లాస్ అయిన వెంటనే ఆ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఆ స్టడీకి సంబంధించినటువంటి జాబ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ అంటే వాళ్ళే ఇచ్చేవారు అనమాట. ఆ విధంగా నేను యాజ్ ఏ డిప్లొమా ఇన్ ఫార్మసీగా నేను ట్రైనింగ్కి వెళ్ళాను. అదే టైంలో గుంటూరు ట్రైనింగ్ వచ్చింది. బట్ మా హస్బెండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆయన లైన్మెన్గా చేసేవారు అనమాట. ఆ తర్వాత క్లర్క్ అయ్యారు, అలాగే మొత్తం లేరు. ఆయన జాబ్ చేస్తున్న సమయంలో నా గుంటూరు దగ్గర ట్రాన్స్ఫర్ జరగదు కాబట్టి కాకినాడ అయితే ఇటు ఆంధ్ర సైడ్కి చేస్తాను, అంత దూరం రాదని చెప్తే గుంటూరు నుంచి నేను కాకినాడకి పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, చేయించుకుని వచ్చాను. ఆ టైంలో మళ్ళీ 3rd టైం ప్రెగ్నెన్సీ నాకు, వాడి తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ. నేను ఉన్న ఊళ్ళు అంటే ప్రెగ్నెన్సీ వెళ్ళాను, మళ్ళీ అక్కడికి వెళ్ళలేను నేనని అబార్షన్ చేయించుకోవటము. దాని తర్వాత ఆ అబార్షన్ ద్వారా నాకు చాలా కాంప్లికేషన్స్, అంటే అప్ అండ్ డౌన్ చేయటం, గుంటూరు నుంచి కాకినాడ, కాకినాడ నుంచి గుంటూరు 1.5 రోజులు అదే టైంలో అప్ అండ్ డౌన్ చేయటం వల్ల హెల్త్ చాలా డల్ అయిపోయి ఆపరేషన్ చేయకపోతే చనిపోతా దేవుడి అనేసి డాక్టర్ చెప్తే, అమ్మ లేదు లేదు నేను కొత్తగా వెళ్ళాను, కాలేజీ మానేసి ఎట్లాగని చెప్పేసి గొడవ పెడితే నన్ను దాటి వెళ్ళు చచ్చిపోయాను అనుకుని చెప్పి గొడవ పెడతామ్మా, ఆపరేషన్ చేయించుకున్నాను. నా 23 ఏజ్లోనే హిస్టెరెక్టమీ అంటే గర్భసంచి కూడా తీసేసారు. సో అప్పటి నుంచి హార్మోన్ డిఫాల్ట్ అలాగే ఉంటూ ఉంటుంది బాడీలోను. నేను పాలిటెక్నిక్ ట్రైనింగ్ అయిపోయినా వచ్చేసిన తర్వాత ఒక 2 ఈ వచ్చిన తర్వాత మా ఇంటి వెనకాల లూథరన్ అదే లూథరన్ గ్రౌండ్స్ అనుకుని రెస్ట్ హౌస్ రోడ్లో భీమవరం అనమాట, ఫిష్ మార్కెట్లో అయినండి అదంతాను. ఒక అంకులు ఆంటీ వాళ్ళు అద్దుకుండేవారు, రైల్వే మన హై స్కూల్లో ప్యూన్గా చేసేవారనమాట. ఆ ఆంటీ కొంచెం బైబిలికల్గా ఉంటారు. అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామరా, మరి మీకు ఎక్కడ జాబ్స్ వస్తాయి అడుగుదామని అంటే, నాకు ఆ టైంలో అసలు అంటే మీకు తెలిసే ఉండొచ్చు లూథరన్ చర్చ్ అంటే నామకార్థపు స్థితి, ఒక దైవికమైన స్థితి లేదు. చిన్నప్పుడు ఏదో అమ్మవాళ్ళు 10 రూపాయలు 10 పైసలు ఇచ్చేవారు పైసలు, అప్పుడు ఆ 10 పైసలు పెట్టుకుని వెళ్ళి చాక్లెట్లు కొనుక్కుని తింటాం, ఐస్ క్రీమ్ ఐస్ ఫ్రూట్లు తింటాం, తప్పే తప్పి చర్చి ఏమీ తెలిసేది కాదు. ఈవెన్ సండే స్కూల్ కూడా తెలియదు అప్పుడు మాకు. ఆదివారం మాత్రం ఇక్కడ నుంచి లూథరన్ చర్చి దాకా నిరబోటు మెయిన్ దాంట్లో అక్కడికి వెళ్ళిపోయి ఆడితే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అంతేగాని ఒక దైవికమైన స్థితి ఏనాడు తెలియదు నాకు. సో అలాగే ఎదిగేసాము. ఆంటీ ఆ కొంచెంలోనే ఆంటీ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అంటే మా వదిన గారు నేను మా చెల్లి ఉపవాసాలు ఉండే ప్రార్థనలో కూర్చునేటోళ్ళం ఆంటీ చేస్తూ ఉంటే. ఆంటీ కూడా లూదరనే, ఆంటీ పేరు సుగుణ అని. సో ఆంటీ ప్రేయర్ చేస్తున్నా ఆ టైంలోనే దేవుడు నాకు దర్శనాలు చూపించేవాడు కళల ద్వారా. కానీ అవి నాకు అర్థమయ్యాయి కదా, ఎందుకంటే బైబిల్ చదవటం తెలీదు, టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువు అయిపోయింది, ట్రైనింగ్కి వెళ్ళిపోయినా. ఆ ట్రైనింగ్ అప్పటికే ముగ్గురు పిల్లలు పుట్టేశారు నాకు చిన్నపిల్లలు. ఆ సెకండ్ పాప అప్పుడు హైదరాబాద్లో ఉంటుంది, ఆ అమ్మాయి ట్విన్స్ పుట్టడము 1.5 ఇయర్కి 1.8 మంత్స్కి ఒక బేబీ చనిపోయారు అందులో, పాప ఉంది. సో ఇలాగ ముగ్గురు పిల్లలు, ఆ పిల్లలతో ఇటు భర్త, ఇవన్నిటితోనూ బైబిల్ ఒకటండి. మా నాన్నగారు సిఆర్ఏ కానీ ఏనాడు మాకు దైవికమైన బోధ చెప్పలేదు. సరే ట్రైనింగ్ అయిపోయింది వచ్చేసినా నేను. వచ్చిన తర్వాత సింగరేణి, తెలంగాణ ఏరియాలో సింగరేణిలో ఫార్మసిస్ట్గా జాబ్స్ ఉన్నాయని, వేకెన్సీస్ పడుతున్నాయని తెలిస్తే అక్కడికి మనకి ఇవ్వరు, ఎందుకంటే మంది తెలంగాణ ఆంధ్ర అక్కడ సింగరేణి అంటే తెలంగాణ ఏరియాలో చాలా దూరం కాబట్టి ఇవ్వరు కొత్తగూడెం సైడ్ అని చెప్పేసి ఇవ్వరనుకుంటే, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ చెల్లెలనిగా రాపించి మొత్తానికి జాబ్ వచ్చేటట్టుగా చేశారు. వెళ్ళాము, ఇంటర్వ్యూకి వెళ్ళాము దేవుని మహాకృపను బట్టి. వెళితే అప్పుడు నేను చదువుకునే చదువులోను ఏమంటారు సోషల్ స్టడీస్లోను భూమధ్య రేఖ రేఖ రామగుండం మధ్యలో చెల్లిందని అందులో చదివాను అనమాట. నేను ఫస్ట్ టైం రామగుండం వెళ్ళినప్పుడు ఆటోలో వెళుతుంటే ఎక్కడ వెళ్ళింది మధ్యలో అని రోడ్ అంతా నితికిస్తుందని రామ్ అంటే అంత ఇన్నోసెంట్గా పెరిగాయి అనమాట. భూమధ్య రేఖ రామగుండం మధ్యలో చెల్లింది అన్నారు కదా, మరి రామగుండం ఎక్కడ కనబడలేదంటే భూమధ్య రేఖ. చదువు నాలెడ్జ్ లేదు, బైబిల్ నాలెడ్జ్ లేదు, ఏదో బతికేస్తున్నాం అంతే, అలాగే బతికేస్తాను పిల్లలతోను. జాబ్కి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు నా భర్తకి జాబ్ వచ్చిన 3 సంవత్సరాలకి డైవర్స్ అయిపోయినాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎంతంటే ఇప్పుడంటే ఇలాగ ఉన్నాను కానీ అప్పుడు కొంచెం ప్రతి ఒక్కరు వెనక్కి తిరిగి చూడాలి అనిపించేటట్టుగా ఉండేది అందరికీ నన్ను చూస్తుంటే. బక్కగా సన్నంగా దేవుని మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన అందాన్ని బట్టి అలాగ ఉండేదాన్ని. సో చాలామంది మీ హస్బెండ్ ఎప్పటికో వస్తూ ఉంటారు కదా 15 డేస్కి ఒకసారి, మీరు ఒక్కరే ఉంటారు కదా అని ప్రపోజల్ చేయమనేవారు. నేను వాళ్ళని చాలా కోపంగాను, అన్న ఇందుకు అలా మాట్లాడుతున్నారు, తెలంగాణలో అన్న అన్న అని పిలుస్తారు అందరిని, అంటే మీరు అట్లా పిలవద్దు అని. అలాంటి మా హస్బెండ్ వచ్చిన తర్వాత విషయాలు చెప్తే, అయితే ఏమైంది అంటే వాళ్ళు అడిగారు వెళితే ఏమైంది అన్నట్టుగా మాట్లాడేవారు. చాలా బాధ అనిపించింది. అదేంటది, అప్పటికీ నాకు 30 ఇయర్స్ వచ్చేసినాయి, జ్ఞానం వచ్చింది. అంతకుముందు అంటే 10th క్లాస్లో 15 సంవత్సరాలు జ్ఞానం లేదు కాబట్టి తెలియలేదు. ఆ తర్వాత పిల్లలు వాళ్ళు ఎదిగేశారు, నాకు 30 సరికి వాళ్ళు 16 సంవత్సరాలు వచ్చేసాయి. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసారు పిల్లలు, వాళ్ళు చదువుతున్నారు, జ్ఞానం తెలిసింది, లోకంలో తిరుగుతున్నాను, అందరూ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కనుక నాకు ఏంటి ఇలా మాట్లాడతారు అనుకున్నాను. అయినా నేను కామ్గా గొడవ పెట్టుకోవటము ఏమీ నాకు తెలీదు, కామ్గానే ఉన్నాను. కానీ చిన్న పెళ్ళైన కాడి నుంచి ఫిజికల్గా మెంటల్గా చాలా వరి నాకు, ఎవరికి ఈవెన్ తల్లిదండ్రులు కూడా నేను చెప్పుకోలేదు. నేను డ్యూటీకి వెళ్ళి కూర్చున్నాక మా సర్వెంట్ మా మజ్దూరు వచ్చి, అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా నిన్న అని అడిగింది నన్ను. ఎందుకు మహాలక్ష్మి నన్ను అలాగ అడుగుతున్నావు అంటేనే, అమ్మ సార్ వచ్చారు, తెలంగాణలో హస్బెండ్ని సార్ అంటారండి, సార్ వచ్చారమ్మ, వచ్చి టీ టైంలో 10 to 10:30 టీ టైంలో దగ్గర ఒక 200-300 మంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ ఎదురుకుండా డాక్టర్ గారి మీద పెద్ద పెద్ద కేకలు వేసారమ్మ, ఎక్కడికి పంపించావు, ఎక్కడికి లీవ్ ఇచ్చావు మీరు అని చెప్పేసి డాక్టర్ మీద గొడవెట్టేసి చాలా హడావిడి చేస్తున్నందుకు నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. అప్పుడు దాకా నేను రివర్స్ అవ్వను దాన్ని ఇంటికి వెళ్ళాక నాకు మా అమ్మతో చెప్పాను, నా అమ్మ నేను కానీ నా పిల్ల కానీ బ్రతకాలంటే నాకు ఇతను వద్దు, నేనప్పుడు 18 సంవత్సరాలు అయింది నా పిల్ల ఇంతవరకు మీకు చెప్పుకోలేదని చెప్పేసి చాలా వేదంతో నా బాధ అంతా చెప్పుకుని ఒక వితిన్ 1 మంత్లోనే డైవర్స్ దాకా వెళ్ళిపోయింది. డైవర్స్ అయిపోయింది వద్దంటే వద్దు, ఇక నాకు వెక్స్ అయిపోయినా బయట కూడా నా పరువు తీసేసి ఇలా చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి వాళ్ళ అన్నగారిని వాళ్ళందరిని పిలిచి నేను విడిపోవటం జరిగింది. కానీ నేను ఉద్యోగం కొరకు అక్కడ ఆ సుగుణాంటి దగ్గర ప్రేయర్స్లో ఉన్నప్పుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ సిమెంట్తో కట్టబడి ఇటుకిటికి ఇలాగా ప్లాస్టింగ్ చేస్తుందన్నమాట చక్కగాను. అప్పుడే కొత్తగా కట్టినాను. ఆ మూడు అంతస్తుల బిల్డింగ్ పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను. అది ఏంటి నాకు తెలియలేదు. ఆంటీ వాళ్ళు చెప్తే నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు చెప్పారు. ఓహో అలాగా అనుకున్నాను. తర్వాత నేను గోదావరిగన్లో జాబ్ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్లేసు, ఆ హాస్పిటల్, నేనున్న ఇల్లు, ఆ ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చే రూటు చాలాసార్లు నేను విజన్లో చూశాను. విజన్ మీన్స్ కళ్ళు. మూడు నాలుగు సార్లు కళ్ళు వచ్చినాయి. ఇది నేను నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎద్దనపూడి సులోచన రాణి, అన్నమూరి వీరేంద్రనాథ్ నవల్స్ రోజుకొక నవల్ చదివేసేదానండి. బాగా ఇష్టం అనమాట ఇంతంత లావు నవల్స్ ఒక్కొక్కటి. అందులోనూ పూర్వజన్మ శృతులు స్మూరం అన్నీ ఉండేవి అనమాట. సో అలాగే నేను పోయిన జ్వరంలో ఇక్కడ పుట్టినట్టు ఉన్నాను అనుకుని ఆ రూమ్, ఆ ఇల్లు, నేను అద్దుకున్నట్టు అదే సారీ కంపెనీ ఇచ్చినటువంటి ఆ క్వార్టర్స్ అవన్నీ నేను చూసుకుని అలా ఆ ఈ దారంతా నడిచాను, ఇలా వచ్చానని రోజు అనుకునేదాని అనమాట. సో అనుకున్నాక ఒక రోజున దేవుడు నాకు అవి ఆ కళ మళ్ళా చూపించాడు. అప్పటికి కూడా నేను బైబిల్ ఏదో ఆదివారము, అప్పుడు మాకు ఆదివారం రెస్ట్ లేదండి, అక్కడ సాటర్డే రెస్ట్ అనమాట సింగరేణిలోను. కనుక ఎప్పుడైనా పర్మిషన్ తీసుకునేది పండక్కి చర్చికి వెళ్తాం, ఎందుకంటే కంపెనీ గవర్నమెంట్ సెలవు ఇస్తుంది కాబట్టి పండక్కి చర్చికి వెళ్ళి ఆ చర్చిలో కాసేపు కూర్చొని వచ్చేయటం తప్పి బైబిల్ చదవటం అన్నది ఏనాడు మాకు నాకు లేదు. ఈ కళలు, ఈ దర్శనాలు ఇవన్నీ ఏమీ తెలియదు నాకు. సో అలాగే ఆ రీతిగా నా జీవితం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తను డైవర్స్ కోసం అప్లై చేశానో ఒక మాట ఏంటంటే నన్ను అక్కడ పెట్టి ఆయన నాకన్నా ముందుగా గోదావరికి వెళ్ళి ప్రోజరీ చేసి సంతకం, నా రిజైన్ లెటర్ రాసిచ్చేసి వచ్చాను. అక్కడ రాసిచ్చేసి వస్తే నేను అప్పుడు వెళ్తానన్నావు కదా వెళ్ళు వెళ్ళని, ఇంటికి వచ్చాక నా దగ్గరకు వచ్చాక బీమారం వచ్చాక అని అంటున్నారు. వెంటనే నేను అప్పుడు రామారావు గారు ఉండేవారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, ఆయనకి కరీంనగర్ సిఐకి, హైదరాబాదు, తర్వాత కొత్తగూడెం, రామగుండం, అన్ని చోట్లకి మా అన్నయ్య అడ్వైజ్తోనూ రిజిస్టర్ లెటర్స్ పంపించానండి. నేను సైన్ చేయలేదు, అది ప్రోజరీ అని చెప్పేసి. అప్పుడు చాలామంది నాకు సలహా ఇచ్చిందంటే ప్రోజరీ సంతకం మీద ఇలా చేస్తే వాళ్ళ ఉద్యోగమే పోతుంది, కనుక అతని మీద నువ్వు కంప్లైంట్ చేయమని చెప్పారు అందరూ. అప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు మా ఆయన. వాడు ఉద్యోగం, నా ఉద్యోగం పోతే వాడు బ్రతికేదని అయిపోతుంది పిల్లోడిది. అప్పుడు వాడు 5th class అండి, చిన్నోడు మా బాబు. పాప ఏమో చిన్న పాప 8th వచ్చింది, పెద్ద పాప 10th వచ్చింది. ఆ టైంలో ఇవన్నీ జరిగినాయి అండి. సో దేవుని మహాకృపను బట్టి ఇక ఆమె డైవర్స్ అయిపోయింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళేసరికి నా ఇల్లు కూడా, నా కంపెనీ ఇచ్చిన ఇల్లు కూడా వేరే వాళ్ళకి అద్దెకిచ్చేసి వచ్చేసారండి. అక్కడ చాలా కాంప్లికేషన్. ఒక రోజంతా సఫర్ అయితే మళ్ళీ నా ఇల్లు నాకు ఇచ్చేసి మళ్ళీ ప్రతిదీ నేను కొనుక్కోండి. అలాగే దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగాను కట్టిన చీరకి ప్రతిదీ మ్యాచింగ్, నెక్లెస్లు ఏంటి, పువ్వులు ఏంటి, ప్రతిదీ మ్యాచింగ్లో ఉండేదానమాట. నా 38 ఏజ్లో పాప, మా పెద్ద మా చిన్న పాప ఇంటర్ అయిపోయింది, MBBS కోసమని ఎంట్రన్స్ రాశారనమాట. పాప పెద్ద పాప ఏమో ఇంజనీరింగ్ కానీ, చిన్న పాప ఏమో MBBS కానీ. అమ్మ దినకరం గారు మన విజయవాడలో మీటింగ్స్ పెడుతున్నారు, ఆ మీటింగ్స్కి వెళ్తే తప్పకుండా నాకు MBBSలో సీట్ వస్తుందని చెప్పేసి పాప అంది. అండ్ నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇంట్లో కూర్చుని చదువుకుంటే అయిపోతుంది అన్నట్టుగా చెప్తే లేదు లేదు వెళ్ళాలని అంది. సరే అని చెప్పేసి పాప కోసమని వచ్చానండి. ఎక్కడికి, రామగుండం నుంచి విజయవాడ వచ్చాము ఒకే ఒక్కరోజు అని వచ్చిన దాన్ని. ఆ రోజున మేము ప్రేయర్లో కూర్చున్న ఆ నైటు చాలా లక్షల మంది ఆ యొక్క మీటింగ్కి వచ్చారు. ఆ లక్షల మందిలోనూ అంటున్నా ఏమన్నారంటే, మీరు మీకు అనారోగ్యత ఉంటే మీ మీద చేయి పెట్టుకోండి, మేము నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు నాకేమీ లేదు, వచ్చిన నా బిడ్డకి ఎటువంటి ఏమైనా తలనొప్పి ఏమీ లేదనమాట. నేను ఏం చేయాలి ప్రభా అనుకుని మనసులో అనుకుంటున్నాను. నా ముందు ఒక పేషెంట్ని గుంటూరు నుంచి ఒక ఎవరో తీసుకొచ్చారు. అతను టీబీ పేషెంట్ అంటే ఇప్పుడో అప్పుడో చచ్చిపోయేటట్టు ఉన్నాడు. సరే ప్రభా, అప్పుడు ప్రభా ప్రభా అనుకుంటూ నేనైతే నీ మీద ఈ అబ్బాయి మీద చేయి పెడుతున్నాను, నీ చిత్తం అయితే బ్రతికించని చెప్పి అతని మీద చేయి పెట్టాను. అసలు దేవుడు మహాకృప, ఆయన ప్రణాళిక కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టదు. యాకోబు తన్ని దేవుడు తను ఎన్నుకున్నాడని తెలియకపోయినా తింటాక తిండి, కట్టుకోటాక బట్ట, ఉంటాక ఇల్లిస్తే వచ్చాక నీకు మందిరం కడతాను ప్రభు అన్నాడు. కానీ ఆ 20 సంవత్సరాలు కూడా దేవుడు ఇకనైనా వస్తావా అని దేవుడు 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు కూడా ఆయనతోనే ఉన్నాడు. అదే రీతిగా దేవుడు తన ప్రణాళిక కలిగిన వారిని మనము గ్రహించకపోయినా ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. దానికి సాదృశ్యం నేనేనండి. నాకు తెలీదు, ఒక లూథరన్ బ్యాక్గ్రౌండ్ తెలీదు నాకు. ఎప్పుడైతే దినకరం గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టానో, ఆయన ఆమెను అన్నారు, నేను ఆమెను అన్నాను, చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి. అప్పటికి 3 అవర్స్ నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా, ప్రార్థన ఆయన చేసిన చేయి నాదే కదా, పాపాత్మురాలు నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు అనే ఒక థాట్ నాకు వచ్చి, అప్పటి నుంచి నేను ఇంటికి వచ్చాక ఇక బైబిల్ చదవటం, ఒక 25-30 సార్లు వరకు కౌంట్ చేశాను బైబిల్ చదవడం, తర్వాత కౌంట్ చేయటం మానేసిన. ఎందుకంటే తినే అన్నాన్ని లెక్క పెట్టుకుంటున్నాము మొదలో, బైబిల్ ఎందుకు లెక్క పెట్టుకోవాలని చదవటమే, 3 టైమ్స్ కంప్లీట్ చేయటము. ఆ తర్వాత ఒక రోజున దేవుడు అన్నాడు, బిడ్డ నాకు అన్నం పెట్టవా అని అడిగాడు. అంటే ఏంటి ప్రభా, అంటే నువ్వు చదువుతున్నావు కదా, దాంట్లో నా నామాలు వస్తున్నాయి కదా. అవును ప్రభా వస్తున్నాయి. మరి అంటే అప్పుడు స్తుతుల బుక్ ప్రింట్ చేయమని చెప్పాడు. అప్పుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు 1000 నామాలు తీసి 1000 వర్షం ప్రే నాస్తుతి ఆలాపనని చెప్పేసి బుక్ ప్రింట్ చేయటము, పంచిపెట్టేయటము, మళ్ళీ ప్రింట్ చేయటం, పంచిపెట్టేయటం, నో ప్రజెంట్ ప్రింట్ చేసి నా దగ్గర ఉన్నాయని కొనుక్కొని. సో అలాగా ఆ స్తుతుల వలన అనేక మంది ఆశీర్వదించబడ్డారు, అనేక మంది చాలా దీవించబడ్డారు. అప్పుడు దేవుడు కృపా వరాలు, కొరింథీయులకు రాసిన మొదటిగా పత్రికలో ఉంటుంది కదండి 12 అధ్యాయంలో, ఆ వరాలు నాకు ఇవ్వా, దానియేలుకి ఇచ్చిన కృప వరం నాకు ఇవ్వ, యోసేపుకి ఇచ్చిన వరాలు నాకు ఇవ్వ, ఆ కలరద్దం అని ఒక సాటర్డే రోజున ఫాస్టింగ్ ఉండేసి ఆయన సందులో కూర్చుని దెబ్బలాడేసేది అనమాట. నువ్వు నాకు ఇవ్వని పక్షపాతం లేదన్నావు, నువ్వు లంచగొండవు కాదు, నువ్వు ప్రార్థన చేస్తే సమస్తం ఆలకిస్తానన్నావు అని చెప్పేసి ఆయన మీద ఒక బిడ్డలాగా దెబ్బలాడుకుని అవన్నీ దేవుని మహాకృపను బట్టి నేను అడగటం, ఆయన ఇవ్వటం. అదే రీతిగా దేవుని మహాకృపలో మొట్టమొదట మా మనవరాలు పుట్టిన తర్వాత మందిరానికి వెళ్ళినప్పుడు దాకా కూడా చర్చికి వెళ్ళే అంత టైం లేదు, సాటర్డే మాకు డ్యూటీ సెలవు ఉండటం వల్ల. సో ఫస్ట్ పాప పుట్టిన 3 నెలల్లోనూ బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్గా చర్చికి వెళ్ళామండి. అక్కడ 1.5 ఇయర్ ఏమో ఉన్నాము. తర్వాత పాపళ్ళు మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక నాకు అక్కడ దూరం అయిపోతుందని వెళ్ళటానికి కష్టం అనిపించేసి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే గ్లోరియస్ మినిస్ట్రీ పాస్టర్ సురేష్ గారి దగ్గర దేవుడు నన్ను కట్టబెట్టాడు. ఆయన దైవాంశమే నా డాడీ, సురేష్ పాస్టర్ గారు అంటే నాకన్నా 9 సంవత్సరాలు చిన్న ఆయన, కానీ చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి ఆయన. నాకు ఎప్పుడు బాధ వచ్చినా దేవుని ఆయన రూపంలో దేవుడు నా దగ్గరకు వచ్చేవాడు, వచ్చి నా ప్రాబ్లమ్స్ ఆలోచించడము, నన్ను దీవించడము, నాకు ఆదరణగా మాటలు చెప్పటము, అది దర్శనాల్లోనూ. అలాగే నాకే కాకుండా నా ఆత్మీయ బిడ్డలకి, నేను ఎప్పుడైతే దేవుని బలపడటం మొదలు పెట్టానో దగ్గర ఒక 25 మంది దాకా అక్కడ ఆత్మీయ బిడ్డలు ఏర్పడ్డారు నాకు. 24 అవర్స్ నైట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, వాళ్లే చూసుకునేవారు ఆ పిల్లలే. మా పెద్ద పాప హైదరాబాద్లోను, చిన్న పాప కూడా హైదరాబాద్లో చదువుకుంటుంది. అప్పుడు పెద్ద పాప లవ్ మ్యారేజ్ చేసుకున్నదండి అబ్బాయిని. సో వాళ్ళు హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉండరు. చిన్న పాపకి మరి ప్రభా అమ్మాయి కూడా MBA అయిపోయింది, మరి పెళ్లి చేయాలి కదా అనుకున్నప్పుడు దేవుని మహాకృపలోను ఇప్పుడు చిన్న పాప హస్బెండ్ ఆయన దైవ సేవకులు, ఆయన దేవుడు నాకు చూపించాడు. ఎవరు ప్రభా ఇతనంటే నువ్వు అడుగుతున్న చిన్నబిడ్డ భర్త ఇతనే అని అన్నారు. తర్వాత 2003లోనే నాకు బెల్లంపల్లి చర్చిలో ఆయన చూపించాడు నాకు, ఇతనే నీ కాబోయే అల్లుడు అని చెప్పారు దేవుడు స్వయంగా స్వరంతో. ఆయన స్వరం అప్పటికే నేను ఎప్పుడైతే ఆయన ఎదుగుతూ మొదలు పెట్టానో 9 సంవత్సరాలు అంటే నా 38వ ఏట నుంచి 9 సంవత్సరాలు 2003 వరకు కూడా ఆయనే నాకు ఆత్మీయ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఆత్మీయ తండ్రి అండి. ఎందుకంటే ఈ అధ్యాయం చదువు, ఇలా మాట్లాడు, ఆ అధ్యాయం చదివిన తర్వాత ప్రభా దీని అర్థం ఏంటని అడిగింది. ఎందుకంటే బోధకుడు కదా ఆయన పేరు రఘుని, ఆయన నువ్వే నాకు బోధించంటే నా హృదయంలో నుంచి ఒక స్వరము నాకే ఆ యొక్క వాక్యం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. అమ్మో ఇంత మర్మం ఉందా ప్రభా దీంట్లో అనుకుని వండర్ అయిపోయేదాను అనమాట. అలాగా మొదట చిన్న చిన్న అధ్యాయులు ఏరుకుని, ఎందుకంటే ఎప్పుడు బైబిల్ చూడడం దాన్ని చూడటం అంటే ఉంది బైబిల్ ఉన్నా అన్నీ ఉన్నాయి, కానీ నామకార్థ స్థితి కాబట్టి ఆ రీతిగా ఉండటం వల్ల నేను బైబిల్ ఎక్కువ లేను. ఎప్పుడైతే బైబిల్లోకి వచ్చానో దేవుడు బయలుపరచడం మొదలు పెట్టాడు. అధికంగా చదవటం, క్రమ పద్ధతిలో చదవటం, అక్రమకారులారా మీరు ఎవరో నాకు తెలియదు, ప్రభా ప్రభా అని పిలిచుకోవడం నా దగ్గరకు రాడని ఒక వాక్యం ఉంది న్యూ టెస్టమెంట్లో. సో ఆ మాట ప్రకారం అక్రమకారులు అంటే క్రమం లేనివారు, కనుక క్రమంగా చదవాలి అనే ఒక ఉద్దేశము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పటం వల్ల ఆయన స్వరంతో మాట్లాడు. ఒక సెల్ ఫోన్ కొనాలన్నా కొనాలా వద్దా అని చెప్పేవాడు. నాకు ఏదన్నా తినాలనిపిస్తే ప్రభువా నాకు తినాలనిపిస్తుంది అంటే వెంటనే ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు. ప్రతి విషయమును మా పెద్ద పాప ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, అమ్మా నువ్వు జాబ్ చేస్తున్నావు కడిపేసుకుని, నేను నాకు జాబ్ లేదు పని చేయి, డెలివరీ అయిన తర్వాత అమ్మ దగ్గరే ఉండిపోయి అక్కడ ఏదైనా జాబ్ చూసుకుని నేను సూసైడ్ చేసుకుంటాను అన్నారట. అమ్మ రాజు ఇలాగ అంటున్నారు, అప్పుడు 7th మంత్ ప్రెగ్నెన్సీ పాప ఇలాగ అంటున్నారు అమ్మ రాజు అనగానే, సరే నాన్న ప్రార్థన చేద్దాం అని చెప్పి పాపను అలా కూర్చోబెట్టి మొదలుపెట్టి 2.5 గంటలు అలా మోకాళ్ళ మీద అలా ఉండిపోయినా నేను. ప్రేయర్ అంత అయిపోయింది, ఆమె అన్నాక నా కళ్ళు ఓపెన్ అవ్వట్లేదండి, మూసుకుపోయినాయి, అంటుకుపోయినాయి. అంటుకుపోతే నాకు భయం వేసి కేకలేస్తున్నాను, అమ్మో నా కళ్ళు పోయినాయి, నా కళ్ళు పోయినాయి, నా కళ్ళు పోయిన. అప్పుడు పెద్ద విజన్, నా లైఫ్లో ఫస్ట్ టైం విజన్ అన్నది నాకు. అప్పటిదాకా కళ్ళల్లో చూశాను, స్వరం విన్నాను, కానీ అప్పుడు విజన్ చూస్తాను అన్నమాట. కనుచూపు మేర ఆకుమడిచాను, కుడిపక్క చూస్తే కుడిపక్క, ఎడపక్క చూస్తే ఎడపక్క, ముందు చూస్తే ముందు. అంత ఆకుమడి చేయని దగ్గర ఒక 12 అడుగుల ఎత్తు ఉన్న చిన్న కొండలాగా ఉంది, ఆ కొండపైన కూడా ఆకుమడి చేయనిలాగా ఉంది. అక్కడ మా పెద్దలుడు రాజు కూర్చుని ఉన్నాడు. అప్పుడు ప్రభా రాజు ఏంటి అక్కడ కూర్చున్నాడు, ఆ విజన్ అయిపోయింది. పాప అడిగింది ఏంటమ్మంటే, ఏమోనమ్మా నాకు తెలియదు, నాకు ఇలా చూపిస్తాడని. ఆ తర్వాత 4 రోజుల తర్వాత నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి నిమిషం మాత్రం నేను విసర్జించాను, ఆయుష్కాలం నా కృప నీకు చూపిస్తాననే మాటకి నిమిషము అనగా 60 సెకండ్లు, సెకండ్కి 1 మంత్ లెక్క ఆయనకి. అందుకే నాకు ఇచ్చిన దర్శనాలు బట్టి, నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను చెప్తున్నానండి. ప్రతిదీ నా విజన్స్లో ఏంటంటే, నా ఆత్మీయ బిడ్డలకేంటి, ప్రతిదీ 1 మంత్లో ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో దేవుని మహాకృపను బట్టి అందుకే అంటాను, అంటే నిమిషానికి 60 సెకండ్లు, 60 సెకండ్లు లెక్కేసుకుంటే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలం ఒక్క నిమిషం అంటే ఆయన దృష్టిలో 5 సంవత్సరాలు మనం సఫర్ అవ్వాలి. నేను అదే అంటాను, ఒక్క సెకండ్ ఆయనకు లోబడితే, మనము లోబడి ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తే 5 సంవత్సరాల ఆయుష్కాలం ఆయన కృప మన పైన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం లోబడమో, వెంటనే 5 సంవత్సరాలు తెలియకుండానే నరకం అనిపించవలసి వస్తుంది. అంత అవసరమా? అందుకే అంటాను, అంతదాకా వెళ్ళొద్దమ్మా, ముందే గ్రహించండి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటల ప్రకారంగా వాళ్ళకి బయలుపరచడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనే నిజంగాను అనేక మంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, రామగుండంలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, నాత్మీ బిడ్డలు కామారెడ్డిలో ఉన్నారు. కామారెడ్డిలో ఉన్న భార్య భర్తలు ఇద్దరు దైవ సేవకులు, వాళ్ళు చర్చ్ ఉంది. పెద్దపల్లి దగ్గర ఒక భార్య భర్తలు, వాళ్ళకి చర్చ్ ఉంది ఆత్మీయ బిడ్డలు. ఒక ఆత్మీయ బిడ్డ గ్లోరియస్ మినిస్టర్లో చర్చ్ సిస్టర్గా డెడికేట్ అయిపోయింది. ఇంకొక ఆత్మీయ బిడ్డ హైదరాబాద్లో ఉంటారు, ఒక ఇద్దరు 3 ఉంటారండి హైదరాబాద్లోను. ఇప్పుడు నా సాక్షిమిత్తు ముందు నేను మై విట్నెస్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. సో అది విని చాలామంది ఆత్మీయ బిడ్డలు ఫోన్ల ద్వారా వచ్చారు. వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో ఇప్పటికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళు ప్రేయర్ చేయించుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటం అలా. సో నేను అక్కడ ఉండగా పాప, మా పెద్ద పాప 2 సార్లు కూడా డెలివరీ రావటం, వెళ్ళిపోవటము, దేవుడు మా చిన్నల్ని చూపించటము, ఆ మందిరానికి ఆయన సేవకి అదే వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు, సెకండ్ 1 మంత్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను చర్చికి వెళ్ళినప్పుడు ఇతనే జయశ్రీ కాబోయే భర్త అని దేవుడు మళ్ళీ స్వరంతో చెప్పడం జరిగింది రెండో పాపకి. అంటే నేను అన్నాను, అతను ముక్కు ముఖం తెలియదు, ఏం చదువుకున్నాడో తెలియదు, ఎంబీఏ చేసి నా బిడ్డను తీసుకొచ్చి అతనికి ఇస్తానని నేను ఇవ్వనన్నాను. దేవుడితో ఆయనతో మాట్లాడుతున్నాము, నేను ఇవ్వను ప్రభా అన్నాను. 3 నెలలు పోరాడానండి దేవునితోను, నేను ఇవ్వను అని చెప్పి. అప్పుడు కీర్తన గ్రంథం 68 అధ్యాయంతోను సహస్ర సనేను సీనాయి పర్వతాన్ని పరిశుద్ధపరచుకున్నట్లుగా నేను అతను పరిశుద్ధపరచుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నేనే పరిశుద్ధపరచుకున్నాను, కాబట్టి నేనే అతను ఆమెకిచ్చి చేస్తాను, నువ్వు కాదన్నా నేను చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత ఒక విజన్లోను నేను ప్రేయర్ చేస్తున్నాను. ఆ ప్రేయర్లో ఒక దగ్గర ఒక 10-15 అడుగుల దూరము భిక్షాప నిండా మంచి గోధుమలు వేసుకుని నేనే మోసుకుంటూ వస్తున్నాను. దానికి చిరు లేదు, కానీ ఈ ఇక్కడికి వచ్చి గుమ్మం మీద ఎక్కేసరికి మొత్తం గోధుమలన్నీ ఉలిగిపోయినాయి కింద దారిలాగాను. అదేం తేలికైపోయింది, వెనక్కి చూస్తే దారిలాగా మళ్ళీ నేనే వెళ్ళి వెనక్కి వెళ్ళి అవన్నీ మోసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఈ వాక్యంతో మాట్లాడారు. మరి ఏంటి ప్రభు అంటే, సేవకునికి గుర్తు గోధుమ, ఆయన శరీరము, ఆయన గుర్తు అది నువ్వే కాదనుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడింది. అప్పుడు నేనే వెళ్ళి ఆ గోధుమలన్నీ సంచిలో ఎత్తుకుని నేనే తీసుకొచ్చుకున్నాను. మరి అదే సంచి, చిలు లేదు, బట్ అలా కారిపోయింది అనమాట. అలాగా దేవుడు ఆ వివాహం జరిగించారు. ఆ వివాహం జరిగించడం జరిగింది దేవుని మహాకృపను బట్టి. వాళ్ళు హైదరాబాద్లో ఎవాంజలిస్ట్గా ఉంటున్నారు, హైదరాబాద్లో ఉన్నారు, పాపకు 3 పాపలు. నేను దేవుని యొక్క పిలుపుని బట్టి జాబ్ చేస్తూ జాబ్లోనే ఉంటూ దేవుని కృపలో అక్కడ గ్లోరియస్ మినిస్ట్రీకి కట్టుబడి దేవుళ్ళు వాక్యపు డెప్త్ ఏంటన్నది నేను గ్లోరియస్ మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాక్యపు అనుభవం అంతా నేను అక్కడ తెలుసుకోవటం జరిగిందనమాట. తెలుసుకున్నాను, దేవుడు అత్యధికంగా నన్ను వాడుకోవటం మొదలుపెట్టారు. అక్కడే ఆత్మీయ బిడ్డలు నాకు ఇదవ్వటము అంతా దేవుని మహాకృపను బట్టి. సరే 2015లో నేను రిటైర్డ్ అవటము, రిటైర్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ భీమవరం వచ్చేసాను. అక్కడ కూడా మళ్ళీ అక్కడ పెనుగులాట దేవునితో, ప్రభా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకుని అక్కడ ఉందాము, అక్కడ ఇల్లు కొనుక్కున్నాను. కానీ దేవుడు భీమవరం రమ్మని క్లియర్గా నాకు దేవుడు చూపించడం జరిగింది. సో భీమవరం వచ్చేసిన మరి ఇల్లు ఎక్కడ ప్రభా అంటే ఆత్మీయ బిడ్డ సంధ్య అని చెప్పి కామారెడ్డి వాళ్ళ సేవకులు అక్కడ ఆ బిడ్డ చెప్పింది, మమ్మీ నాకు దేవుడు ఒక ఇల్లు చూపిస్తున్నాడు, 4 గదులు ఉన్నాయి, చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఇలా ఇలాగ ఉంది మమ్మీ, 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి దానికి, ఆ ఇల్లు దేవుడు చూపిస్తున్నాడు అని చెప్పింది. రియల్గానే ఇదే ఇల్లు, ఆ అమ్మాయి చెప్పిన ఒక 2-3 రోజులకి నాకు ఈ ఇల్లు ఉందని, ఈ ఇప్పుడు నేను ఉన్నటువంటి చిన్నపేటలో ఈ ఇల్లు దేవుడు చూపించాడు, వచ్చాను, దేవుని మహాకృపలు ఇది కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాను. సో పెద్ద బాబుకి ఇక్కడే కాలువవతల డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఆ ఇల్లు వాడికి ఇచ్చేసిన, ఇది చిన్న పాపకి ఇచ్చాను నేను ఉన్నది. బ్యాంక్ కాలనీలో ఇక్కడే స్థలము, 7 సెంట్రల్ స్థలము, పెద్ద పాప పేరు రాయటం జరిగింది. సో ప్రస్తుతం నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటున్నాను దేవుని మహాకృపలను. 2018 సంవత్సరంలోను నాకు సంవత్సరం స్టార్టింగ్ మొదలుకొని దగ్గర దగ్గర ఒక 8 నెలల వరకును నా బాడీలోను రైట్ సైడు బ్రెస్ట్లో ఒక కణితి, ఒక నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్ అయినా నాకు అంత ఆలోచన రాలేదు. ఎందుకంటే క్రీస్తు చేసినందున వరకు ఏ శిక్ష విధి లేదు అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత వంశపారంపర్యంగా వచ్చిన జబ్బులు ఒక మనిషికి రావాలంటే నేను శరీరానుసారంగా పుట్టిన దాన్ని కాదు, ఇప్పుడు ఆత్మానుసారంగా పుట్టిన దేవుని కుమార్తెను కాబట్టి ఆయనకు లేని హెరిడిటీ నాకెందుకు ఉంటుంది, ఆయనకు లేని క్యాన్సర్ నాకెందుకు వస్తుంది అన్న, నాకేమీ రాదు ఎందుకంటే ఆయనకి ఏమీ లేవు కాబట్టి, నాకు షుగర్ రాదు, బీపీ రాదు, ఏమీ రాదు అనే ఒక నమ్మకంతో నేను ఉండేదన్నమాట. కానీ నా బాడీలో నా రైట్ బ్రెస్ట్లోను ఒక 12 inches గడ్డ కింద అది ఫామ్ అవటము, అది మూవ్ అవటము జరిగేదన్నమాట. అది దగ్గర దగ్గర 6 నెలలు నా బాడీలోనే ఉంది. నేను అది క్యాన్సర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అనుకోలేదు అసలు. నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా నేను అనుకోలేదు. కానీ అది ఐఎఫ్జే మీటింగ్స్, జఫన్య గారి మీటింగ్స్ కానీ భువనగిరి వచ్చి వెళ్ళానండి 2018లో. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత నేను గోదావరికానికి వెళ్ళినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి, నేను పనిచేసిన హాస్పిటల్కి వెళ్తే నా ఆత్మీయ బిడ్డ ప్రమిళ అని, ఒరే ప్రమిళ ఇట్లా, ఆమె స్టాఫ్ నర్సు, నాన్న ఇలాగ ఉందినప్పుడు, అయ్యి బాబా ఆంటీ అంత 6 నెలల నుంచి నీ బాడీలో ఉంటే మీరు నెగ్లెక్ట్ చేస్తారేంటి అని చెప్పేసి, మనకి టెస్టులు ఇక్కడ ఉన్నాయని చెప్పి తీసుకెళ్తే కార్సికోమియా అంటే బ్రెస్ట్ క్యాన్సర్, రైట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట అండి. సో అది ఇమ్మీడియట్లీ తీసేయాలమ్మా, లేకపోతే అది ఇంకా బాడీలోకి వెళ్ళిపోతే చాలా ఇదైపోతుంది, ఏ స్టేజ్లో ఉందో ఏంటంది అడిగి వెంటనే ఇక్కడ పెద్ద పాప ఇక్కడ ఎలాగంటే అప్పుడు ఏమంటారు ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ దేవుని మహాకృపను బట్టి అవన్నీ పొందుకున్నాను. ఇక్కడ పాప క్రియేట్ చేసింది. కారణం ఏంటంటే అంత ఇన్కమ్ కూడా సింగరేణిలోను గవర్నమెంట్లో రిటైర్డ్ అయితే దగ్గర 30-35,000 వస్తుంది, బట్ నాకు 12,000, ఎందుకంటే సింగరేణిలోని అంతే ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు అనమాట. ఆ 12,000 కాబట్టి వాళ్ళు ఇచ్చిన సంవత్సరానికి ఇంత ఇన్కమ్ ఉండాలి, అంత ఇన్కమ్ నాకు లేదు కాబట్టి దేవుని మహాకృపలో అది ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ వచ్చింది. ఆ క్యాన్సర్ గడ్డ తీసేశారు, ఆ అమ్మ చిన్న బయాప్సీ చేసి పంపిస్తే క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ ఆపరేషన్ చేశాక చేసి అమ్మ గడ్డ తీసేద్దామన్నారు. నేను అన్నాను గడ్డ తీయటం కాదండి, టోటల్లీ బ్రెస్ట్ రిమూవ్ చేశాను. ఎందుకంటే ఆ రోజు దేవుడు మాట్లాడాడు నాతో ఏమని, ఒక అవయవం పోయినా పర్లేదు, నిత్యరాజ్యానికి కుంటువాడిగానే రావచ్చు, కానీ అది ఆ యొక్క అనారోగ్యంతో అంటే ఐ మీన్ ఒక కాలే కానీ ఒక నీకు ఆయాసకరం ఉంటే తీసేసి దేవుని రాజ్యానికి రావచ్చు అన్నట్టుగా ఆ వాక్యం చదివి, ఓహో ఇది నిశ్చిత్తం ప్రభా అనుకుని వెళ్ళి డాక్టర్తో చెప్పాను నేను, ఏమని నాకు రిమూవ్ చేసేయండి అని చెప్పేసి చేసేశారు. తర్వాత 2 రోజులు నన్ను ఇంటికి పంపించేసిన తర్వాత కరెక్ట్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే రమ్మన్నారో ఆ ముందు రోజు దేవుడు నాకు చూపిస్తాడు క్యాన్సరు సూట్ కేసు ఫైలు, తర్వాత క్యాన్సర్ సంబంధించేటువంటి అన్నీ నేను పాప డిశ్చార్జ్ ఇంటికి వస్తున్నామంట. నా వెనకాల అతను మోసుకొస్తాను, ఎవరంటే అతను నా భర్తట, అతను మోసుకొస్తున్నాడు. అదేంటది నాకు భర్త ఎవరున్నారు, అతను ఎవరు మోసుకొస్తున్నాడు అనుకుని వచ్చిన తర్వాత ఒక 3 పోలీసు వాళ్ళు ఇంట్లోకి వచ్చారు. వచ్చి అమ్మ ఇతను ఎవరంటేని, అమ్మ మా మిస్సెస్ అని చెప్తున్నాడు అతను. చిచ్చి ఇతను నాకు భర్త ఏంటి అని నేను మనసులో అనుకుంటున్నాను. ఓకే ఓకే నా ఫైల్ తీసి ఒక్కొక్కరిని టిక్ పెట్టాడు పెట్టి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు నాకు, నీ క్యాన్సర్ని మొత్తము ఆ లూసిఫర్ ఆ యొక్క దురాత్మ తీసుకుని వెళ్ళిపోయింది. ఫైల్తో సహా బ్యాగ్ సూట్ కేసుతో సహా తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. అదేంటి ప్రభా, క్యాన్సర్ ఫైల్ మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయాడు ఏంటంటేనే ఇంకా నీకు లేదు క్యాన్సర్. తర్వాత నో రేడియేషన్ నో కెమో, ఓన్లీ ఆపరేషన్ చేసి తీసేశారంతే. ఎందుకంటే అక్కడ ఎక్కడ టెస్ట్కి వెళ్ళినా సరే టెస్ట్లో కూర్చున్నప్పుడు ఆ పేషెంట్లు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఏంటండి అయ్యి బాబోయ్ ఆ రేడియేషన్ ఎలాగమ్మా, ఆ కెమో ఎలాగమ్మా, ఆ మొఖమంతా నల్లగైపోతుంది, జుట్టు ఊడిపోతుంది, తర్వాత రక్తం అంతా ఇదైపోతుంది అని వాళ్ళు చెప్పిన ప్రభువా, ఇది కూడా నా జీవితంలో అంగీకరించావా నువ్వు, నీ పాపాలన్నీ నేను అయిపోయాక పడేసుకున్నాను అని అన్నావు కదా, మరి పడేసుకున్న వాడివి అవన్నీ నేను యాక్సెప్ట్ చేయాలని దీనికన్నా నేను తీసుకెళ్ళిపో అని వాళ్ళ ఇంకా చూస్తూ నేను ఆ మనసులో అలాగ అడుగుతూ హాస్పిటల్లో ప్రతి టెస్ట్ దగ్గర కూర్చుని ఇలా మాట్లాడుకునేదని. రేడియేషన్ దగ్గర ఓ అని అరుస్తూ ఉంటే ప్రభా నేను కూడా ఆ రేడియేషన్కి వెళ్ళి అలాగే అరవాలా, ఇది కూడా నా జీవితం నువ్వు అక్సెప్ట్ చేసావు ప్రభా, అంగీకరించావా అని దేవుడిని ఇలాగ అడుగుతూ ఉంటే దేవుని మహాకృపలో ఏంటంటే అవేమీ లేవమ్మా నీకని అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఏమాత్రము నేను యోగ్యత లేని దాన్ని, అయోగ్యురాలని, తండ్రి అంతా కూడా అర్హత లేని దాన్ని నేనైతే. ఎందుకంటే నా 38 సంవత్సరాల వరకు ఎప్పుడైతే నాకు డైవర్స్ అయిందో నా ఇష్టానుసారంగా ఉన్నా నేను. అంటే ఇష్టానుసారంగా ఉన్నటువంటి పెద్దమైన పనులని కాదు, కానీ ప్రతిదీ దొంగతనం చేశాను. ఎందుకంటే తక్కువ జీతం ఉండేది కాబట్టి నా మందులు అమ్ముకునేదాన్ని నేను. ఎందుకంటే యాజ్ అ ఫార్మసిస్ట్గా నేను ఉంటూ ఒక 2000 రూపాయల మందులు అలాగే 4-5 సార్లు అమ్ముకున్నాను. కానీ ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చానో అట్ల ధర దాని కింద 4 అంతలు 5 అంతలు వేసి మళ్ళీ మందిరంలో నేను ఇచ్చేయటము జరిగింది. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా దానికి ఇంత చేసి ఇచ్చాను, అలాగే నేను చేశాను. కానీ చేసిన దానికి ప్రతి ఒక్క పనికి ఇక్కడ మాత్రం శిక్ష తప్పదు. ఇక్కడ శిక్షను అనుభవించకపోతే నిత్య నరకానికి వెళ్ళవలసిందని, ఆ నరకం తప్పించుకోవాలంటే ఇక్కడ శిక్ష అనుభవించాలి. సో ఈ కార్సికోమ్య ఇదంతా దేవుడు నాకు ఇచ్చిన శిక్ష అని నేను గ్రహించాను. దేవుని మహాకృపలో ఆ రీతిగా నడిపించబడుతున్నాను. దీనికన్నా ముందు గోదావరిగంలో నేను ఉన్నప్పుడు ఆత్మీయంగా నడిపించబడుతున్న సమయంలోనూ లక్ష్మణ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ బాబు 10 సంవత్సరాల బాబు. వాడికి చిన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది, వచ్చి హాస్పిటల్లో 4 రోజులు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి బాధపడిపోతుంటేనే వాళ్ళ భార్య సుధా అని చెప్పి నాకు ఫోన్ చేసి, ప్రేమ చిన్నోడికి మనిషికి బాగాలేదని అంటేనే పంచేయి సుధా, ఒక ఆయిల్ బాటిల్ కొనిచ్చి పంపించి నాకు, ఇవాళ ఫ్రైడే మాకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుందని చెప్పి ఆయిల్ బాటిల్ తీసుకొచ్చిస్తే ప్రేయర్ చేసి ఇచ్చి తెల్లవారు గట్ల 5 గంటల దాకా మేము ఒక 10 మంది దాకా మన ఆత్మీయ బిడ్డలు అందరం కూర్చొని ప్రేయర్లో ఉన్నాము. ఆయిల్ సంతకాడన్న 6 గంటలకి 7 గంటలకి నేను పంపించేసిన, ఆమె హిందువులు, వాళ్ళు హిందూస్ అనమాట. ఆయన మీద ఆ బాబు మీద సిలువు గుర్తు వేసి ఛాతీకి రాసి అలాగే వాడు మంచం దగ్గర పడుకుంటే కరెక్ట్ ఇక్కడ ఎప్పుడైతే 5 గంటలకు ప్రార్థన అయిపోయిందో ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకుని మెడలో స్టెథోస్కోప్తో ఆ అబ్బాయి అన్న ఐసీయూలోకి వెళ్ళాడంటండి. ఆ అబ్బాయి చూసి, అంకుల్ ఇన్ని రోజులైంది ఎప్పుడు మీరు రాలేదు కదా అంటే, ఈరోజు నీ కొరకు అపాయింట్మెంట్ అయ్యానమ్మా నేను, ఇక్కడ నొప్పిగా ఉందని చెప్పి ఆ ఛాతీ అంత ఇలా సమర్ చేసి ఇలా చెయ్యంత నడపక్కన అంతా చదివి, అమ్మ కొత్త డాక్టర్ గారు వచ్చారు నా కొరకు, లేలే అంటే పొద్దు పడుకొని అమ్మ 5 రోజుల నుంచి నిద్రలేదు కదా అని అన్నాక నొప్పి తగ్గిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాము, ఏం భయపడకని చెప్పారంట. 2 సార్లు అలాగా టచ్ చేశారంట. 2వ సారి టచ్ చేసి అయిపోయిన తర్వాత అమ్మని లేపేసరికి ఈయన మాయమైపోయాడు, లేరు అక్కడ. అంతే తెల్లారేసరికి వెంటనే నాకు 6 గంటలకు ఫోన్ చేసింది, ప్రేమ ఇలా జరిగింది ప్రేమ అని. సో దేవుడు ఆ రీతికి అద్భుతమైన కార్యం జరిగించాడు అక్కడ. సో తర్వాత మా ఇంటి దగ్గర సురేష్ పాస్టర్ గారు ఎవరింటికో విజిట్కి వెళ్తూ విజిటింగ్ చూసుకుని మా ఇంటికి వచ్చారు. అప్పుడు నా ఆత్మీయబిడ్డ జెస్సీ అని చెప్పేసి ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి, ఆంటీ ఆంటీ మా వదిన వాళ్ళ తమ్ముడు ఏదో సూప్రవేశం అంతా ఏదో కాదండి, ఏదో పొలాలకు వేసుకునే పురుగుల మందు తాగి అతను జమ్ముగుంటలో ఉంటాడంట, గోదావరిగంలో జరిగిన విషయం, చనిపోయాడు, మందు తాగేశాడు, చావబతుకులో ఉన్నాడు, చచ్చిపోయాడు అని అంటున్నారు అని చెప్తే సురేష్ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఆ రోజు మొదలుకొని 10 రోజుల వరకు నేను అమ్మాయి ప్రేయర్ చేస్తూ ఉంటే సూర్య రమేష్, అతని పేరు రమేష్, రమేష్ చనిపోలేదు బతికే ఉన్నాడు అని ప్రతిరోజు స్వరంతో ఆయన నాకు చెప్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆ అమ్మాయికి అతను తిరుగుతున్నట్లుగాను, అతను పని చేసుకుంటున్నట్లుగాను, మళ్ళీ పొలాలకు వెళ్తున్నట్టుగాను, వాళ్ళు గౌడ్స్ అనమాట అండి, కళ్ళు తీసినట్లుగాను అలా కనబడుతూ ఉండేదట. ఆమె ప్రేయర్ చేస్తుంటే, ఆ అమ్మాయి ప్రేయర్ చేస్తుంటే, నేను ప్రేయర్ చేస్తుంటే 10 రోజులు ఎన్నిసార్లు ప్రేయర్లో కూర్చొని ఎన్నిసార్లు రమేష్ బతికే ఉన్నాడు, రమేష్ బతికే ఉన్నాడు, ఆయన అతను చనిపోడు అని చెప్తున్నాడు. 10 రోజులు జమ్మగుంట హాస్పిటల్లోను రోజుకి 10,000 చొప్పున 10 రోజులు 100,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నాక 11 రోజులు అడిగితే వాళ్ళ అమ్మా నాన్నలు ఆడ బతికి బయటకు వచ్చి ఒకవేళ కలిగీటకెక్కినా ఆడ ఎప్పు తీర్చుకోలేడు, చచ్చిపోతే శవాన్ని ఇవ్వండి మేము ఇవ్వలేము డబ్బులు అనగానే ఆ వెంటిలేషన్ తీసేశారు అతనికి, చనిపోయాడండి. చనిపోయాడు తెల్లవారుగా అట్లా 4 గంటలకు జరిగింది ఇది. 10వ రోజున నా ఆత్మీయ బిడ్డ జెస్సి వాళ్ళ అన్నయ్య కొడుకుని తీసుకుని జమ్మిగుంట వెళ్ళింది, మంత్రిని వెళ్తుంది వాళ్ళ అక్కోళ్ళింటికి. అక్కోళ్ళింటికి కాదమ్మా, అక్కడికి వెళ్ళు, వెళ్ళి అక్కడ చూసి ఏ సంగతి పని అని చెప్పాను అమ్మాయికి. సరే బాబుని తీసుకుని వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక ఆయిల్ బాటిల్ ప్రేయర్ చేసి ఇచ్చి పంపించిన. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ ఏడుస్తున్నారు రమేష్ చచ్చిపోయాడని చెప్పేసి. తెల్లరిగట్ల 4 గంటలకు జరిగిన విషయము, 8 గంటలకి అమ్మాయి భాగ్యనగర్ దిగి వెళ్ళింది, 8 గంటలకి హాస్పిటల్ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక భార్య అన్న వదిన తల్లి తండ్రి అందరూ గొడ్డున చచ్చిపోయిన బయట ఐసీయూ దగ్గర బయట కూర్చుని ఏడుస్తూ ఉన్నారన్నమాట. ఏంటంటే రమేష్ చచ్చిపోయి వచ్చావమ్మా అందరికి. రమేష్ చచ్చిపోవటం ఏంటి, 10 రోజులు ఆయన మాతో చెప్పాడు ఆయన బతికే ఉన్నాడని, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి లేదు చనిపోయాడని అనగానే ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి ఎస్టీడీ బూత్ నుంచి నాకు ఫోన్ చేసింది. నేను డ్యూటీలో ఉన్నానప్పుడు, రమేష్ ఏం మాట్లాడుతున్నావు, రమేష్ చనిపోవటం ఏంటి, మాట్లాడింది మనుషుడు కాదు నరుడు కాదు జీవంగల దేవుడు మాట్లాడాడు కనుక వెళ్ళి ఇమ్మీడియట్లీ నేను ఇచ్చిన ఆయిల్ తీసి అతను నుదుటిపైన గుత్తు వేసి నోట్లో 2 డ్రాప్స్ వేసి పేరు పెట్టి పిలువలేస్తాడని చెప్పాను. ఆంటీ వెళ్ళనివ్వరండి, నువ్వు వెళ్ళు వెళ్ళనిస్తాడన్నాను. సీవట్లో అమ్మాయిని వెళ్ళనివ్వట్లేదు, వెళ్ళకపోతే వెళ్ళి తలుపు తీయమని గట్టిగా గద్దించేసరికి తలుపు తీసారు. ఈ అమ్మాయి వెళ్ళింది ఆ ఆయిల్ సంచిలో బ్యాగ్లో చేయి పెట్టేసరికి ఆయిల్ బాటిల్ ఎప్పుడైతే ఈ అమ్మాయికి టచ్ అయిందో ఈ జెస్సి అన్న అమ్మాయికి, అమ్మాయి పేరు గంగా, బాప్తిసం తీసుకున్నాక జెస్సి అని పేరు పెట్టారు డాడీ. సో ఆ ఆయిల్ బాటిల్ టచ్ అవ్వగానే షేకింగ్ మొదలైంది. ఆ ఒక చేతితో పట్టుకుని ఆయిల్ బాటిల్ తీసుకుని ఆయిల్ చేతిలో వేసుకుని నుదుటిపైన గుర్తు వేసి ఒక 2 డ్రాప్స్ నోట్లో వేసి రమేష్ అని పేరు పెట్టి పిలవగానే కళ్ళు తెరిచి చూశాడు అతను. తెల్లారగట్ల 4 గంటలు చనిపోయిన వ్యక్తి 8 గంటలకి లేచి కళ్ళు తెరిచాడు. వెంటనే ఈ అమ్మాయి బయటకు వెళ్ళి వాళ్ళ భార్య అని వాళ్ళ తల్లిని ఒకళ్ళొకళ్ళు తీసుకొచ్చి చూపేసరికి వాళ్ళ అన్నయ్య నా ఫోన్ నెంబర్ తీసుకుని ఎస్టీడీ బతుకొచ్చి నాకు కాల్ చేశాడు, అమ్మ ఇప్పటికే 100,000 రూపాయలు అయిందమ్మా, ఇప్పుడు వాడు బతికాడు, మళ్ళీ ఇంకేందంటే ఒక్క పైసా తీసుకున్నానా డిశ్చార్జ్ చేస్తాను వెళ్ళిపోండి అన్నాడు. అద్భుతం. వీళ్ళు వెళ్ళేసరికి ఆ 10 రోజులు వెంటిలేషన్ ఉన్న వ్యక్తికి డిశ్చార్జ్ రాసేది తీసుకుని వెళ్ళిపోయారంతే. సో చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ బతకటం జరిగింది. బట్టి ఎందుకంటే ప్రతిదీ నువ్వు నాకు ఇస్తావా ఇవ్వా, ఈ వరము ఈ గిఫ్ట్ నాకు ఇస్తావు ఇవ్వా అని దేవుని మీద పోరాడుకుని నేను ప్రార్థనలో ఉపవాసాలు ఉండి 2 times 40 days కంప్లీట్ ఏం తినకుండా ఫాస్టింగ్ ఉండేదని. ఒకరోజు నా ఒక సిస్టర్ డ్యూటీ నుంచి వెళ్తే వెళ్తూ అక్క 2 అక్కని లోనికి పిలిచాను, టీ పెట్టి ఇద్దరం తాగాము. తను వెళ్ళిపోతుంటే బయట వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్యులు ఏదో గుబ్బమ్మలు పెట్టి చుట్టూ తిరుగుతూ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారనమాట. చూడక్క అదొక దేవుడు, వాళ్ళొక పూజలు ఎలా చేస్తున్నారు చూడక, ఫోన్లే వేయాలి ఎలా చేసుకుంటే మనకెందుకు అని అక్క వెళ్ళిపోయింది. కానీ నేను అక్కడ చూసి థూ అని ఉమ్మేసి నేను లోనికి వెళ్ళిపోయినా.

చీకటి శక్తి, అది గ్రీన్ కలర్ అంచుతో ఉన్నటువంటి చీర కట్టుకుని, ఇక అన్ని దాని అవయ దాని అంటే ఒక మరచెంబు, ఇంకేదో ఒక బోను, ఇక అన్నీ పెట్టుకుని వచ్చేస్తామంట. ప్రభా ఇది పలానా ఊర్లో ఉండాలి కదా, ఆంధ్రాలోను, ఇక్కడికి ఎందుకు వచ్చింది ప్రభా అని దేవుని అడిగిన నేను. అడిగితే అమ్మ నువ్వు ఇందాక ఉమ్మేసావు కదా దాని మీద అసహించుకుని, అందుగురించి నీ దగ్గరకు వస్తాను ప్రభా. అదే నాకు ఎలా తెలిసిందంటే నేను పడుకున్నాను 1:30 పడుకున్నాను, ప్రేయర్ అయిపోయి పడుకున్నాను. నా చెయ్యి మంచం మీద తడవటం, అది అప్పుడు 40 డేస్ ఫాస్టింగ్స్లో ఉన్నానండి, మంచం మీద తడుతుంది. ఏంటి తడుతున్నాను ఏంటని కలేమో అనుకున్నాను, కానీ కలితే చూసరికి నిజంగా నా చెయ్యి ఆయిల్ బాటిల్ పట్టుకుంటుంది అనమాట. అక్కడ ఆయిల్ బాటిల్ లేదు విజన్లో నేను చూస్తున్నాను. వెంటనే లేచి ఆయిల్ బాటిల్ తీసుకుని చెప్పు ప్రభు అని చెప్పి మోకరిస్తే దేవుడు ఈ విజన్ చూపిస్తున్నాడు నాకు. అది పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ దగ్గర దగ్గర నీరబోటు ఒక 10 ఫీట్స్ ఉంటుంది ఆ వ్యక్తి, ఆ లేడీ 10 అంగలు వేసుకుంటూ వచ్చేస్తుంది, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చేస్తుంది. ప్రభు ఇది పలానా ఊర్లో ఉన్నది కదా, ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే నువ్వు తిట్టావు కదమ్మా అన్నాడు. అయితే అంటే అలా తిడితే వచ్చేస్తుందా, ఒకవేళ వాళ్ళు బలహీనలు అనుకో చచ్చిపోతారు అన్నాడు ఆయన. అంటే అలా తిట్టినోళ్ళు బలహీనంగా ఉంటే అప్పుడు చచ్చి అంతే చచ్చిపోతారు అన్నాడు. ప్రభు అలా జరగటానికి వీలేదని చెప్పి దాన్ని నువ్వు రావటట్లేదు, దేవుని రక్తం చేత, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడి గోదావరి కానీ పై నీకు ఎంత అధికారం ఉంది ఇక్కడికి రావటానికి, ఎన్ని ఎంత ధైర్యం నీకు, ఏసునామలు ఆజ్ఞాపిస్తున్న వెళ్ళిపోమని ఆజ్ఞాపించాను. వెళ్ళిపోమంటే వెళ్ళనంది, తలకాయ ఊపుతుంది వెళ్ళనని ఊపుతుంటేనే నా చేతులు ఆయిల్ బాటిల్ ఓపెన్ చేసుకుని చేతులు వేసుకుని వేసి దాని మొక్క మీద కొట్టాను. వెనక్కి తిరిగి ఇంకా పరిగెట్టడం మొదలెట్టింది. అప్పుడు అడిగాను ప్రభా నేను అన్నాను ఇక రేపు ఇంకెవరన్నా ఇలాగంటే వాళ్ళంటే ఇలాగే చచ్చిపోతారు వాళ్ళని అన్నాడు. అయితే అది ఇంకా వెళ్ళటాక వీల్లేదు ప్రభా అని వెళ్ళి మళ్ళా ఇంకొక 10 అడుగులు వేస్తే అది మెయిన్ రోడ్ ఎక్కేస్తుంది అనమాట. దానికి ఆపోజిట్గా వెళ్ళి పుల్కాలు పైకి లేపి తన తల మీద పెట్టి నా తొడలోతు వరకు తొక్కేసాను, దాన్ని భూమిలోకి తొక్కేసాను. కరెక్ట్ 1 అవర్ 1:40 నుంచి 2:40 వరకు ఈ విజన్ జరిగింది. నా కడుపులో గర్భసంచి తీసే చిన్నప్పుడు నా 23 ఏజ్లోనే గర్భసంచి తీసేయడం జరిగింది. ఆ ప్లేస్లో తలకాయ అంత గడ్డ, 15 ఇంచెస్ పొడుగు, 15 ఇంచెస్ వెడల్పు. అలాగా 2018 నుంచి మన లాస్ట్ 2023 వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక భయంకరమైన కాంప్లికేషన్. ఎంత దారుణం అంటే ప్రతిదానికి నా బిడ్డ, నా పెద్ద బిడ్డ, ఎందుకంటే పెద్ద చిన్న బిడ్డ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడి నుంచి అమ్మాయి రావటం, ఆయన సావకి వెళ్తూ ఉంటాడు, పిల్లల్ని చూసుకోవాలి కనుక చదువులు, అమ్మాయి రాలేకపోయేది. చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ అయితే ప్రతిసారి లీవ్ పెట్టుకుని పాపము ఆ బిడ్డ మొగరాయిల్లాగా వచ్చేసి అన్నీ దగ్గరుండి, నిజంగాను బంగారం అండి నా బిడ్డ, పెద్ద బిడ్డ బంగారము, చిన్న బిడ్డ బంగారము, నా కొడుకు, అందరూ కూడా దేవుని మహాకృపను బట్టి ఎంతో సహకరిస్తూ ఉంటారు. నాకు అప్పులు చేశాను, తన దగ్గర ఉన్న గోల్డ్ కూడా తాకట్టు పెట్టేసి. ఒకరోజు నా దేవుడు అడిగాడు, బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉన్నాను, చూసుకుంటాను, బిడ్డ నా మందిరంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా అని అడిగాడు ఆయన. కాదనుకో ప్రభువా అని చెప్పి అలాగుంటే, సరే ప్రభా చర్చిలో ఇచ్చేస్తాను దేశం ఇప్పుడు కాదు నేను చెప్తాను అప్పుడు ఇమ్మన్నాడు అక్కడ గోదావరి గనిలో ఉన్నప్పుడే. సరే ప్రభా నేను లార్డ్ గ్రీస్ వచ్చాను హైదరాబాద్లో, నేను అక్కడ పాప పెద్ద పాప వెళ్తూ ఉండేది అనమాట అక్కడ లార్డ్ గ్రీస్ చర్చ్కి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నాడు ఆయన, చాలామంది ఉన్నారు సిన్హా గారని పాస్టర్ సిన్హా గారైన వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్పాడంట, ఏమని నీ దగ్గర శ్రేష్టమైనది ఇచ్చామని నేను ఆటోలో వస్తుంటే దేవుడు చెప్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇప్పుడు తీసే బ్రాస్లెట్ వెళ్ళి ఆల్టర్ మీద పెట్టరని చెప్పాడు నాకు ఆయన. ప్రభా ఇక్కడ ఇవ్వాలా, అవును ఇక్కడ ఇయ్య అన్నాడు. తీసుకెళ్ళి ఆల్టర్ మీద బ్రాస్లెట్ పెట్టేసి వచ్చేసిన తర్వాత చెవులకి నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్పాను కదండి, ఏ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ అన్నీ వేసుకుంటానని పెట్టుకుని వెళ్తూ ఉంటే ఒకరోజు అంత అవసరమా బిడ్డ అని అడిగాడు నన్ను దేవుడు. అవసరం కాదనుకో ప్రభా అని చెప్పి అయినా సరే వేసుకుని వెళ్ళాను. చర్చికి వెళ్ళాను, చర్చికి వెళ్తే సురేష్ పాస్టర్ గారు అంటున్నారు, స్వయంగా దేవుడే స్వరం విప్పి బిడ్డానికి అంత అవసరమని అడిగినా సరే పెట్టుకుని వచ్చావంటే నీకు దేవుడి మీద భయం లేదా, దేవుడి మీద ప్రేమ లేదా, నువ్వు దేవుని బిడ్డ కాదా? ప్రభా నా పక్కన నా ఆత్మీయ బిడ్డ జెస్సి ఆంటీ, అరగంట ముందు ఆయన అన్న మాటలు ఈయనకి ఎలా తెలిసింది, సేవకుడికి ఎలా తెలిసింది అంటే, ఒరే ఆయన ఆయన కొడుకే కదరా, ఆయన చెప్పుంటాడు ఇంకి అని మేము మాట్లాడుకుని తెల్లారే దగ్గర దగ్గర 12 తులాలు నెక్లెస్, నల్లపూసల తాడు, 3 పెట్ల నల్లపూసల తాడు, చైను, చెవులు ఏమంటారు మామిడిలే అంటారు, మామిడిలో ఏదో అంటారు, అవి ఇవన్నీ 4

రకాలు ఉంగరాలు, నాలుగైదు రకాల చెవులు, ఇవన్నీ తీసేసి ప్యాక్ చేసి పట్టుకెచ్చిచ్చేసిన డాడీకి ఇచ్చేసిన. డాడీ అన్నారు, ఏంటమ్మా ఇది, రాత్రి 2 గంటలకు ఓపెన్ చేశారు ఆయన, ప్రేయర్ అంతా అయిపోయింది అన్నాను. ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి డాడీ అన్నాను. ఆ శక్తి పరిచయం జరుగుతుంది అప్పుడు. ఆ ప్రేయర్లో ఓపెన్ చేసి చూసి ఏంటిది బంగారం ఏంటిది అని వెంటనే కాల్ చేశారు. అప్పుడు అన్నాను, డాడీ ఆయన ఇచ్చేమన్నారు, నేను ఇచ్చేసాను అంతే. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్ళీ నేను ఏ రోజు కూడా నేను బంగారం పెట్టుకోలేదు. పిల్లలకి అప్పటికే వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసిన. మళ్ళీ నా చేతులతో ఒక్క చిన్న పొరపాటు, నా మా పెద్ద మనవరాలు ఎవరో పిల్లలు గజ్జలు పెట్టుకుని ఆడుతూ ఉంటే నాకు ఫోన్ చేసింది, అమ్మమ్మ ఆ పక్కింటి అక్క కాళ్ళకి గల్ గల్మని పెట్టుకుందంటే నాన్న నీకు వచ్చినప్పుడు కొంటానన్నాను. మాట మరుసుకు కొంటానమ్మా నన్ను, మాట మరుసుకానికి కదండి అన్న అనమాట. అన్నందుకు నాకు విజన్ ఏం చూపిస్తాను అంటే, చర్చిలోను ఒక మూల అంటే చెత్త పడేసిన చోటకి వెళ్ళి ఫుల్ కిందలే బాటలు సీల్డ్ బాటలు పట్టుకెళ్ళి పడేసి మట్టితో పట్టుకున్నటువంటి ఖాళీ బాటిల్ కొంచెం నీళ్ళు ఉన్నది మోసుకొచ్చుకున్నాను నేను తెచ్చుకున్నాను. ఏంటి ప్రభా అలా తెచ్చుకుంటాను ఏంటని నేను దేవుణ్ణి అడిగాను. అడిగితేనే నువ్వే కదా పరిశుద్ధాత్మ వద్దనుకుని చెత్త నేర్కున్నావు నువ్వు కొనిస్తావా అని అన్నాడు. ప్రభు కొన్న ప్రభు అని చెప్పి ఇక్కడ మళ్ళీ అక్కడ దేవుని ముందు ఒప్పుకోవటం. తర్వాత అంటే ఆయన ఆ రీతిగా దర్శనాల ద్వారా మాటల ద్వారా బయలుపరచడం చెప్పడం అలా జరిగిందనమాట. సో అయిపోయిందండి, ఈ గడ్డ తీసేశారు, ఆపరేషన్ అయిపోయింది దేవుని మహాకృపను బట్టి. అసలు తర్వాత కరోనా వచ్చిందండి 2022లో కాబోలు 21లోను భయంకరమైన కరోనా. ఎలాగంటే రిలయన్స్కి వెళ్ళాను, అక్కడ నా ఊపిరి అందట్లేదండి, మోషన్ లేటర్ మొత్తం అన్నీ ఒకేసారి వామిటింగ్ 3 ఒకేసారి వచ్చేస్తుంది. ఆ యొక్క రిలయన్స్లోను ఆ యొక్క ఏసీ రూమ్లో ఉంటుంది కదా, వెళ్ళేసరికి దేవుడు అంటున్నాడు వెంటనే ఇంటికి వెళ్ళిపో, వెంటనే ఇంటికి వెళ్ళిపో. నిజంగాను ఆ రేషన్ ఎలా తీసుకున్నాను, పెద్ద లైన్ ఉంది, అదేంటో మరి అందరు తప్పుకున్నారు. నేను వెళ్ళాను 480 రూపాయలు, చాలా పెద్ద లిస్ట్ రాసుకుని వెళ్ళాను, కానీ 480 రూపాయలు కట్టేసి వచ్చేసాను. బండి మీద ఎలాగ వచ్చాను నాకు తెలియదండి. ఇంటికి వచ్చాను, బ్యాగ్ ఇంట్లో పడేసి పడుకుంటే నీరబొట్టి 12 అవర్స్ నేను కోమాలోనే పడుకుండిపోయినా, ఎవరు నన్ను లేపలేదు. మెలకు వచ్చాక అప్పుడు ఏమి జరిగింది ప్రభా అని దేవుణ్ణి అడిగితే, నేను బండి మీద రావటము ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా కనబడుతుంది, అంటే అంత ఏ ట్రాఫిక్ నాకు అడ్డు రాకుండా దేవుడు చేసుకుని నేను తీసుకొచ్చాడనమాట, బతికించాడు అనమాట. అప్పుడు మా డాక్టర్ వస్తుందని చెప్పేసి మా ఆవిడతో పాటు మేము చేసాము. ఆమె విజయవాడలో ఉంటారు ఆవిడే, తను కాల్ చేస్తే ప్రేమ పలానా మెడిసిన్ వాడు, ఆల్రెడీ నా ఆత్మీయ బిడ్డలు రాజమండ్రిలో ఉంటారు, ఎవరు విశాఖపట్నము వీళ్ళంతా కాన్ఫరెన్స్ ప్రేయర్స్లో ఉంటారు అనమాట అండి. వాళ్ళు అన్నారు వాళ్ళకి ఈ కరోనా ఎఫెక్ట్ చాలామందికి ప్రేయర్స్ ద్వారా చాలా అద్భుతంగా స్వస్థతలు పొందుకున్నారు. చచ్చిపోవలసిన వాళ్ళు కిరణ్ అని హైదరాబాద్ విశాఖపట్నం, ఆ అబ్బాయి చనిపోవలసిన వాడు బతికాడు. మన రాజమండ్రి బ్యాంకు మేనేజరు ఆ అబ్బాయి శ్రీకాంత్ అని, ఆ అబ్బాయి కూడా వాళ్ళు ఏ మందులు వాడారో, నాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ మందులు నేను వాడేసాను ఇక్కడ. కానీ అది కరోనా అని అనుకోలేదు. ఎప్పుడైతే నాకు ఇలా జరిగిందో ఈ ఊపిరి అంతా పోవటం అప్పుడు అంది, అప్పుడు స్టెరైల్ మెడిసిన్ పనులంతా పెట్టి ప్రేమని మా డాక్టర్ చెప్పారు. సో అప్పుడు అవి పట్టుకొచ్చి పెట్టుకున్న తర్వాత వితిన్ ఒక 3-4 డేస్లో సెట్ అయిపోయినా అలా కరోనా నుంచి తప్పించేశాడు దేవుడు. అలాగే ప్రతి అనారోగ్యత దేవుడు అలా తప్పించుకుంటూ ఈ రోజున సజీవులు ఎక్కడ ఉన్నట్టే ఆయన మహాకృప అండి. సో దేవుడు మాటకి మనము విధేయులై ఉండటమే ఆయన చిత్తము. సో ఈ రీతిగా దేవుడు ఈరోజు వరకు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఇంతేకాకుండా చాలా పెద్ద ప్రణాళిక ఆయన విజన్స్ ద్వారా. ఒక దైవశాఖ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళినప్పుడు పాప తీసుకెళ్ళింది, అమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళండి బాగా చెప్తారని. ఆ నైట్ అక్కడ కూర్చున్నాక ఆ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఆయన నాకు ప్రేయర్ చేస్తున్నారు. చేస్తూ చేస్తూ ఆమెను కలిసేసరికి ఆయన నా ముందు లేడు. అదేంటంటే నాకు ప్రేయర్ చేసి ఆయన వెళ్ళిపోయాడు అని అనుకున్నాడు. వాళ్ళ భార్యను తీసుకుని వచ్చాడు, వచ్చి నా ముందు మోకరించి, అమ్మా మీ ద్వారా దేవుడు చేయించబోయే పరిచయం నా కళ్ళతో నేను చూస్తున్నాను. ఆ క్రూసైడ్లో మీ దగ్గరకు రావటానికి నేను తప్పించుకు రాలేకపోతున్నానమ్మా, మాకు ఇప్పుడే ప్రార్థన చేసండి అని మోకరించారు ఆయన. నేనేంటి మీ దగ్గరికి రావటం ఏంటయ్యా అని నేను వండర్ అయిపోయినా. అంతేకాకుండా చాలా చాలా అద్భుతమైన అమెరికాలో ఎక్కడో మా దగ్గర పనిచేసిన డాక్టర్ కిషోర్ అని, ఆయన ఫ్యామిలీ విడిపోయింది, ఆయన కలుస్తున్నారని కూడా దేవుడు నాకు దర్శనాల ద్వారా చూపించాడు. అలాగా చాలా దర్శనాలు దేవుడు చూపించటము జరగటం వెంటనే జరిగేసింది అనమాట అవన్నీ. సో ఇలాగ దర్శనాల ద్వారా కళల ద్వారా ఆయనలో ఎదగటము ఈరోజు వరకు కూడా నడిపించబడటం జరుగుతుంది దేవుని మహాకృపలో. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని శ్రీకొండ రాజుగారు తన యొక్క ఛానల్లో వేయాలని
రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా పాపం అంత విజయవాడ నుంచి సభపడి ఇక్కడికి వచ్చారు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని మా ఆలోచన, మా ఆశ. ఎందుకంటే ఒక్క ఆత్మైనా అగ్నిలోంచి తప్పించే భక్తి చేయమన్నాడు దేవుడు. ఈ సాక్ష్యమని ఒక్కడైనా దేవుని సన్నిధికి వచ్చారనుకోండి, మామూలుగా రావటం కాదు, వెనుతిరిగి చూడకుండా ఉండేటటువంటి భక్తి చేయమన్నాడు. అంటే ఎవరినైనా మనం రక్షిస్తున్నామంటే వారు వెనుతిరిగి చూడకూడదు మళ్ళా. అలాగా దేవుని వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో స్తంభాలుగా ఉంటారంట ఆయన అంటున్నాడు. కనుక ఆ వాక్య ప్రకారం మనం జీవించడం కొరకు ఈ సాక్ష్యం అనేక మంది విని ఆశీర్వదించబడాలని సహోదరి ఆశ, నా ఆశ. సో ఈ ఆశ దేవుడు నెరవేర్చినందుకు ఈ దినము, మరి ఈ మాటలు విని మీరు కూడా అర్థం చేసుకుని ఆ ప్రకారంగా దేవుని సన్నిధిలో గడిపి మీరు కూడా దేవుని బిడ్డలుగా మార్చబడాలని నా ఆశ. ఇది దేవునికి వందనాలు. ప్రైజ్ లాడ్.

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవ సేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవ సేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

నిబంధన రాగాలు, నిరీక్షణ స్వరాలు, ఆధ్యాత్మిక గీతాలు. గీత రచన, స్వర రచన పాస్టర్ కె రాజబాబు. సంగీత పర్యవేక్షణ పాస్టర్ జి రాజరత్నం. గాయని గాయకులు శ్రీ కె రాజుబాబు, శ్రీ కె కమలామణిబాబు, శ్రీ పి వెంకటరత్నం, శ్రీమతి ఎం సరోజినీ దేవదాస్. రికార్డింగ్ ఇంజనీర్ శ్రీ పి ఆనంద్. నిర్వహణ పి వెంకటరత్నం. సమర్పణ కె

అడుగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యేసు శిలువలో రేలాడుతూ దగ్గరగా నిలుచున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జతచేస్తాడు.